ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026, జూన్ నెల 12వ తారీఖు శుక్రవారం. వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

0: చరిత్ర పుటల్లో ఈరోజు మనం వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జూన్ 12వ తేదీన, అంటే ఈరోజు, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు. పిల్లల బాల్యాన్ని కాపాడడం, వారిని చదువు వైపు ప్రోత్సహించడం మరియు బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం దీని ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO 2002లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అభం శుభం తెలియని చిన్నారులు ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన వయసులో బండెడు చాకరీ చేయడం మరియు కుటుంబ బాధ్యతలు మోయడాన్ని అడ్డుకోవడం దీని ముఖ్య లక్ష్యం. మీ పరిసరాల్లో ఎక్కడైనా చిన్నపిల్లలు ఇటుకబట్టీలు, హోటళ్లు లేదా ప్రమాదకర పరిశ్రమల్లో పనులు చేస్తుంటే తక్షణమే 1098 1098 చైల్డ్ లైన్కు కాల్ చేసి అధికారులకు సమాచారం అందించాలి. 2026 సంవత్సరానికి థీమ్ శిశుశ్రమకు రెడ్ కార్డ్, పిల్లలకు న్యాయమైన ఆట, పెద్దలకు గౌరవప్రదమైన పని. ఇది పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించడంలో ప్రభుత్వాలు, సమాజాలు మరియు యజమానులు బాధ్యతను తెలియజేస్తుంది.
1: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం.

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:00. దేశభక్తి గీతం విందాం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: your earth. Stop plastic pollution. Say no to single-use plastic. మీరింతవరకు అర్చనలు, దేవీ భక్తి గీతాలు మరియు నాటకీకాలం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:30 సూక్తి సుధా కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత రఫీక్ ఉమ్రీ.
1: అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, ప్రళయ దినానికి చక్రవర్తి అయిన అల్లాహ్ నామాన ప్రారంభిస్తున్నాను. సోదర సోదరీమణులారా, ఈరోజు నేను మీతో మహాప్రవక్త కారుణ్యమూర్తి అయిన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కొన్ని బోధనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వాటిలో కొన్ని బోధనలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మొట్టమొదటిది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలలో కూలివాణి చెమట ఆరకముందే అతని కూలి చెల్లించండి. కార్మికుడిని నియమించి అతనితో పని చేయించుకొని అతని శ్రమకు వేతనమివ్వకుండా ఎగవేసే వ్యక్తికి వ్యతిరేకంగా రేపు ప్రళయ దినాన దైవ న్యాయస్థానంలో వాదించబడుతుంది. అదేవిధంగా తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ముఖద్వారం. అదేవిధంగా నీవు నీ కోసం ఏది కోరుకుంటావో అదే ఇతరుల కోసం కోరుకో. లంచం ఇవ్వడం, పుచ్చుకోవడం మహాపాపం. భూవాసులపై మీరు దయచూపితే అల్లాహ్ ఆకాశం నుంచి మీపై కారుణ్య వర్షం కురిపిస్తాడు. పరాయి స్త్రీపై నీ చూపు ఆనకముందే నీ దృష్టిని మరల్చుకో. మీలో ఎవరైతే తన భార్య పట్ల ఉత్తమంగా ప్రవర్తిస్తాడో అతడే అత్యుత్తమమైన వ్యక్తిగా పరిగణించబడుతుంది. మద్యం సేవించకండి, అది సమస్త చెడులకు మూలం. పారే నది ఒడ్డున కూర్చున్నా సరే నీటిని వృధా చేయకండి. న్యాయం పలకండి. వ్యవహారం మీ బంధువులదైనా సరే మీరు న్యాయం పలకండి. మరి కొంత సమయంలో ప్రళయం వస్తున్నా సరే నీ చేతిలో మొక్క ఉంటే దాన్ని నాటేయండి. పూర్తి మానవాళి ఒకే తల్లి తండ్రి సంతానం, మనందరి దేవుడు ఒక్కడే. సోదరులారా, ఈ బోధనలు మనకు వినటానికి చాలా బాగున్నాయి. మరియు అదేవిధంగా ఈ బోధనలు అనేవి మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 1400 సంవత్సరాల క్రితమే ఈ విషయాలను బోధించారు. కాబట్టి మన యొక్క సమాజాన్ని స్వస్థత సమాజంగా మనం ఏర్పరచుకోవాలి అనుకుంటున్నామంటే మనందరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలను అవలంబించాలి. దానిపై మనం అమలు చేయాలి. అప్పుడే మన యొక్క సమాజం స్వస్థతమైనటువంటి సమాజంగా ఏర్పరచుకోవచ్చు. చివరిలో అల్లాహ్తో దుఆయమనగా, అల్లాహ్ మనందరికీ నిజమైనటువంటి సద్బుద్ధిని, ఇస్లాం యొక్క జ్ఞానాన్ని, మరియు ఇస్లాం యొక్క జ్ఞానాన్ని పొందిన తర్వాత దానిపై అమలు చేసే అల్లాహ్ మనందరికీ సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.
0: మరింతవరకు రఫీక్ ఉమ్రీ గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పొలం కబుర్లో.

వేసవిలో పశువుల సంరక్షణ. వేసవిలో సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు సరాసరి 35 నుంచి 40 సెంటీగ్రేడ్ డిగ్రీలు నమోదవుతాయి. వేసవిలో ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడి గాలులు వీచడం వలన ఉష్ణతాపానికి గురై పాడి పశువులు తీవ్ర అనారోగ్యానికి అలాగే అసౌకర్యానికి లోను కావడమే కాకుండా వడదెబ్బకు కూడా గురవుతూ ఉంటాయి. ఆవుల కంటే గేదెలు ఉష్ణతాపానికి ఎక్కువగా గురవుతాయి. గేదెలు నలుపు వర్ణంలో ఉండడం వలన, నలుపు ఉత్తమ ఉష్ణ గ్రాహకం కావడం వలన ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పశు పోషకులు వేసవి కాలంలో కొన్ని జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే పాడి పశువులు అనారోగ్యానికి గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా సంరక్షించుకోవచ్చు. మారుతున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా పశువులను శాస్త్రీయ యాజమాన్య పద్ధతిలో పెంచడం వలన వాటి ఉత్పాదక శక్తి తగ్గకుండా రైతు ఆశించిన ఫలితాలను పొందవచ్చు. అధిక ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ సరిగ్గా లేకపోవడం, షెడ్లలో పశువులు అధిక సంఖ్యలో కిక్కిరిసి ఉండడం, అలాగే ఒక్కపోత, సరైన నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం వలన పశువులు వడదెబ్బకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. పశువులకు కూడా దాహం పెరుగుతుంది. పశువు తూలుతూ నడుస్తూ పడిపోవడం, శ్వాస కష్టమవడంతో రొప్పుతూ ఒక్కోసారి ఉన్నట్టుండి అపస్మారక స్థితికి వెళ్లి మరణిస్తూ ఉంటాయి. సాధారణంగా పశువు శరీర ఉష్ణోగ్రత 38 నుంచి 39.3 డిగ్రీల సెంటీగ్రేడ్ అయినా పాడి పశువుల సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే. ఈ ఉష్ణోగ్రతకు మించి వాతావరణ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఉష్ణతాపానికి గురవుతాయి. అధిక తేమ ఉన్నప్పుడు ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. కాబట్టి కేవలం ఉష్ణోగ్రత మాత్రమే కాకుండా తేమను కూడా పరిగణలోనికి తీసుకోవాలి. దీని వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, నోటి నుంచి కూడా చొంగకారుతుంది, జీర్ణక్రియకు నెమరు వేయడానికి కావలసిన లాలాజలం కూడా లభించదు, ముట్టె ఎండిపోవడం, చర్మం సున్నితత్వం కోల్పోయి మందంగా అవడం కూడా గమనించవచ్చు. పశువులకు దాహం అధికంగా ఉండడంతో ఎక్కువ నీటిని కూడా తాగుతాయి. తాగిన నీరు చెమట రూపంలో బయటకు వచ్చి ఎలక్ట్రోలైట్స్ నష్టపోయి జీవక్రియలు మందగిస్తాయి. ఇంకా మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మూత్రం తక్కువగా కూడా వస్తుంది. శ్వాస, గుండె, నాడి వేగం కూడా పెరుగుతుంది. ఇంకా మేత సరిగ్గా తినకపోవడం వలన శరీరంలో గ్లూకోజ్ విలువలు తగ్గిపోతాయి. పశువులు క్రమంగా నీరసించి బలహీనంగా కూడా మారుతాయి. పశువు సరిగ్గా నడవలేక తూలుతూ పడుకోవడానికే ప్రయత్నిస్తాయి. జీవక్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించడం, మేత తక్కువగా తీసుకోవడం వలన పాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. వేసవిలో అధిక వేడి వల్ల పాల ఉత్పత్తి 10% వరకు తగ్గే అవకాశం ఉంది. 1 గంట పాటు అధిక ఉష్ణోగ్రతకు గురైన ప్రభావం 10 రోజుల వరకు కొనసాగుతుంది. వేడి పశువు ఉత్పాదనపై దీర్ఘకాలికంగా ప్రభావితం చూపుతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన ఇతర వ్యాధులు, పరాన జీవులు ఆశించే అవకాశం కూడా పెరుగుతుంది. ఇంకా పునరుత్పత్తి సామర్థ్యం మందగిస్తుంది. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువులు మురికి గుంటలో ఉన్న నీటిని తాగడం వల్ల పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులు కూడా సంభవిస్తాయి. అధిక వేడి వల్ల హార్మోన్ల ఉత్పత్తి సమతుల్యత లోపించడం వల్ల పునరుత్పత్తి కూడా కుంటుపడుతుంది. చూడు పశువుల్లో గర్భస్రావాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పశువులు సకాలంలో ఎదకు రావడం కూడా తగ్గుతాయి. వచ్చిన ఎద లక్షణాలు స్పష్టంగా కూడా కనిపించవు. చూలు కట్టే అవకాశం కూడా తగ్గుతుంది. ఈతల మధ్య కాలం పెరిగి పునరుత్పత్తి సక్రమంగా ఉండదు. వడదెబ్బకు గురైన పశువులకు ప్రథమ చికిత్స అందించే విషయానికొస్తే, వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశంలోకి తీసుకెళ్లి శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి పలుమార్లు నీటితో కడగడం, తల నుదుటి మీద మంచు ముక్కలు ఉంచడం లేదా చల్లని గోనె సంచిని దానిపై కప్పి ఉంచాలి. వెంటనే పశు వైద్యుని సంప్రదించి వారి పర్యవేక్షణలో గ్లూకోజ్ సెలైన్, సోడియం క్లోరైడ్ ను అందించాలి. శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి సోడియం సెల్సిలైట్, ఇంకా పారాసెటమాల్ ఇంజెక్షన్లు వేయించాలి. వేసవి కాలంలో యాజమాన్య పద్ధతుల విషయానికొస్తే, శాస్త్రీయ యాజమాన్య పద్ధతిలో పెంచడం వలన
పశువుల ఉత్పాదకత శక్తి తగ్గకుండా రైతు ఆశించిన ఫలితాలను పొందవచ్చు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పశువుల పాకల నిర్మాణంలో సరైన సదుపాయాలు మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఎండ తీవ్రత నుంచి రక్షించడానికి పశువుల పాకను ఎత్తైన ప్రదేశంలో గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పాకల ఎత్తు 12-14 అడుగులు ఉండేలా నిర్మించుకోవాలి. ఇంకా సూర్యరశ్మి నేరుగా పడకుండా దీర్ఘ అక్షం తూర్పు పడమరలుగా నిర్మించుకోవాలి. పాకల చుట్టూ సుబాబుల్ అవిస చెట్లను నాటడం వలన నీడతో పాటు పశుకు రసం కూడా లభిస్తుంది. షెడ్ నెట్తో షెడ్ల లోపలకు ఎండ పడకుండా తక్కువ ఖర్చుతో చల్లని వాతావరణం ఏర్పరచవచ్చు. ఇంకా పశువు పాకల పైకప్పు భాగాన తాటాకుతో గాని వరి గడ్డితో గాని కప్పి తరచు తడుపుతూ ఉండాలి. కప్పు పై భాగంపై తెల్లని రంగు వేయించడం వల్ల సూర్యకిరణాలు పరివర్తనం చెందుతాయి. పాకలను ఎప్పటికప్పుడు కడగడం, చుట్టూ పరిసరాలలో నీళ్లు చల్లడం వల్ల షెడ్డు లోపలి వాతావరణం చల్లగా ఉంటుంది. చల్లని నీటితో పశువులను రోజుకు 2-3 సార్లు కడగాలి. శుభ్రమైన చల్లని తాగునీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. రైతుల ఆర్థిక స్తోమత మరియు పశువుల సంఖ్యను బట్టి పాకల్లో ఫ్యాన్ల

బట్టి వీటిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ టెక్నాలజీ వినియోగించి ఇన్ఫ్రారెడ్ థెర్మోగ్రఫీ ద్వారా పశువుల శరీర ఉష్ణోగ్రతను తక్షణం తెలుసుకోవచ్చు. కృత్రిమ మేధాను సెన్సర్లను ఉపయోగించి ఉష్ణతాపాన్ని ముందుగానే గుర్తించవచ్చు. పశువుల ప్రవర్తన ఆధారంగా ప్రమాదాన్ని అంచనా వేయవచ్చు. భవిష్యత్తులో ఖచ్చితమైన పశువుల పెంపకం చాలా ముఖ్యమవుతుంది. వేసవిలో పశువులకు ఇవ్వాల్సిన మేత విషయానికి వస్తే, పశువులు ఉష్ణోగ్రతలతో పాటు నీటి ఎద్దడి వలన పశుగ్రాస కొరత ఏర్పడవచ్చు. రైతు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముందుగానే పశుగ్రాసాలను పెంచడం లేదా ఎండుగడ్డి, పాతరగడ్డి రూపంలో నిల్వ చేసుకున్నట్లయితే ఈ పరిస్థితులను అధిగమించవచ్చు. ఇవి అందుబాటులో గనక లేకపోతే హైడ్రోఫోనిక్స్ రూపంలోనైనా అందించాల్సి ఉంటుంది. ఎండవేడి వల్ల పాడి పశువులు ఎక్కువగా మేతను తీసుకోలేవు. వేసవి తాపంతో జీర్ణక్రియ కూడా సన్నగిల్లుతుంది. అందువల్ల సులువుగా జీర్ణించుకునే పిండి పదార్థాలైన గంజి, జావ లాంటి పదార్థాలు ఇవ్వడం మంచిది. ఎక్కువ శాతం పచ్చిగడ్డినే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మాగుడు గడ్డి సమృద్ధిగా ఉంటే గనక అందించవచ్చు. పచ్చిగడ్డినైతే ఉదయం సమయాలలో, ఎండుగడ్డిని రాత్రి సమయాలలోనే విభజించి ఇవ్వాల్సి ఉంటుంది. అధిక పాలను ఇచ్చే పశువులను పశు దాణా నీటితో కలిపి ఇవ్వాలి. అందుబాటులో ఉండే సమీకృత దాణా ఇవ్వడం వలన తక్కువ మోతాదులో అన్ని పోషకాలను సమకూర్చవచ్చు. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణాన్ని ఇవ్వడం మంచిది. పశువులను మేత కోసం ఎండవేళల్లో కాకుండా ఉదయం పూట, అంటే 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం అయితే 4 నుంచి 7 గంటల వరకు మేత కొరకు బయటకు పంపడం మంచిది.

0: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: నూట 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే సంస్కృతంలో వార్తలు 6:55 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. వార్తల వివరాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

0: నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సాంకేతికత ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిలిచిపోయిన మైనింగ్ లీజులను పునరుద్ధరించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొత్త బ్లాక్స్ ఐడెంటిఫై చేసి మేజర్మెంట్ స్కీమ్ క్వార్డ్ గానీ లైమ్స్టోన్ గానీ ఐరన్ ఓర్ గానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇంకా భవిష్యత్తు కూడా బీచ్ స్టాండ్స్ కూడా వాళ్ళు మన ఐడెంటిఫై, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన బీచ్ స్టాండ్స్ కూడా మదనపల్లి రూరల్ లో ఉన్నటువంటి వలసపల్లి గ్రామానికి ఇక్కడ డీకే మైనింగ్ సంబంధించిన సంస్థని ఒకసారి ఎలా ఉంది పరిశీలించి దానికి రావడం జరిగింది. భవిష్యత్తులో వాల్యుయేషన్ కి వెళ్ళడానికి అవకాశం ఉందా, ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీనికి ఇంకా మనం వాల్యూ ఎలా తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుకోవడానికి ఈ రోజు వీటికి రావడం జరిగింది.
0: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అనంతరం ప్రధానమంత్రితో సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పలు అంశాలపై ఉన్నతిపత్రం సమర్పించారు. సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు మహారాష్ట ప్రభుత్వంతో చర్చలు జరపడంలో కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలకపాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్ధిదారులకు 342,42,000 రూపాయల విలువైన సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో 433 మందికి 4 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. పేదల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సహాయనిధి ద్వారా వేగంగా ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి పేర్కొంటూ,
2: 49 మందికి 32,17,600 రూపాయలకు సంబంధించిన చెక్కులు సీఎం రిలీఫ్ ఇవ్వటం జరిగింది. నెల్లూరు సిటీలో ఇంతవరకు 443 మందికి 4,04,98,692 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వటం జరిగింది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఆఫీసులు తిరగకుండా డైరెక్ట్ గా సీఎం రిలీఫ్ కి ఎమ్మెల్యే ద్వారా పెట్టించుకుంటే చెక్కుల రూపంలో పంపించడం జరుగుతుంది.
0: గ్రామీణ ప్రాంత ప్రజలకు లో వోల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రఘుమారి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి నిన్న ప్రారంభించారు. జమ్మలమడక, వెలమవారిపాలెం గ్రామాల్లో సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారందరికీ ఉచితంగా 200 యూనిట్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను అందిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ పారిశ్రామిక రంగంలో కోల్ గ్యాసిఫికేషన్ నూతన అధ్యాయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోల్ గ్యాసిఫికేషన్ వికసిత్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధిక 30% ఉన్న దేశీయ బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తప్పు అని నిరూపించారని చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న అపారమైన బొగ్గు నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగిస్తే సుమారు 3,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డిఎస్సి 2025 నియామక ప్రక్రియ పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించామని స్పష్టం చేశారు. డిఎస్సి ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు పేపర్ లీకేజీలకు అవకాశం లేదని తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారానికి 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు కోన శశిధర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, లింగమనేని రమేష్లు ఏకంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడంతో 4 స్థానాలకు 4 అభ్యర్థులే పోటీలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి వనితారాణి తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నికల ధృవీకరణ పత్రాలను అమరావతిలోని అసెంబ్లీ భవనంలో నిన్న అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలను నిరసిస్తూ ఈ ర్యాలీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు సహా వివిధ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్టు చెప్పారు. డిఎస్సి నియామకాల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్న అభ్యర్థులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కూడా ఈ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఉడుమాల్పురం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. నూతన పాస్ పుస్తకాల్లో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటాయని చెప్పారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలు సరిహద్దులు తెలుసుకోవచ్చని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వడగాళ్లు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాళ్లు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కళలకు, కళాకారుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళన 2026 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళలు, సంస్కృతికి పెద్దపీట వేస్తూ వివిధ సాహితీ సాంస్కృతిక పురస్కారాలను అందజేస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: तथा रक्षा निर्माण क्षेत्रे निर्यातोन्मुख नीतीनां विकासाय प्रेरितानि। अस्य वर्षस्य मुख्य विषयो विकसित भारत @2047 कृते समावेशी मानव विकासः आसीत्। नीति आयोगस्य उपाध्यक्षेण अशोक लाहरी महोदयेन सबलं प्रोदीरितं यत् सुशिक्षिता कौशलयुक्ता च जनसंख्या एव देशस्य सफलतायाः मार्गो वर्तते। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू अद्यारभ्य उत्तराखण्डस्य द्विदिवसीय आधिकारिक प्रवासे भविष्यति। अस्मिन् प्रवासे राष्ट्रपतिः देहरादून स्थिते भारतीय सैन्य अकादमी इत्यस्य 85th नियमित पाठ्यक्रमस्य निरीक्षणं विधास्यति। भारतस्य खरीफ वपनर्तौ प्रविष्टे सति तैल बीज कृषेः अनुसंधान आधारित ज्ञानं कृषकाणां चलतूर भाषे प्रदातुं ऑयल सीड्स किसान मित्र नामनी व्हाट्सएप आधारित एआई परामर्श सेवा प्रकटीभूता। अत्रावधेयं यत् कृषि कृषक कल्याण मंत्रालयेन प्रख्यापितं यत् अनया नूतन व्यवस्थया भारतस्य कोऽपि तैल बीज कृषकः केवलं व्हाट्सएप माध्यमेन निःशुल्कं विश्वसनीयं तत्क्षणं च सस्य संबद्धं परामर्शं स्वभाषया सारल्येन प्राप्तुं शक्नोति। फिनलैंड देशे आयोजितायां कुंतरांता वार्तायां भागं गृहणन् विदेश मंत्री डॉ एस जयशंकरः चिंतां प्रकटयन् अब्रवीत् यत् प्रचल्यमानाः वैश्विकाः संघर्षाः स्वक्षेत्रात् बहिरपि विश्वस्य उपरि भारं वर्धयन्ति। तेन कूटनीतौ अनुकूल परिस्थितीनां निर्माणाय तथा आपूर्ति श्रृंखलायाः विश्चक निवारणाय विविधीकरणाय च बलं प्रदत्तम्। भारतस्य ऊर्जा नीतिं ब्रुवन् मन्त्रिणा प्रख्यापितं यत् भारतस्य ऊर्जा चयनं राष्ट्रहितेन प्रेरितमस्ति, यत्र उपलब्धता मूल्य सुलभता च प्रमुखा वर्तते। वाणिज्योद्योग मंत्री पीयूष गोयलः अद्यारभ्य स्विट्जरलैंड देशस्य द्विदिवसीय आधिकारिक यात्रायां भविष्यति। यात्रायामस्यां मंत्री स्विट्जरलैंड देशस्य राष्ट्रपतिना गाय पार्मेलिन इत्यनेन सह मिल्यात्। श्रीगोयलः तत्रत्य भैषज उद्योगस्य प्रमुख प्रतिनिधिभिः साकमपि विचार विनिमयं करिष्यति। वाणिज्योद्योग मंत्रालयेन उक्तं यत् एषः प्रवासः भारत स्विट्जरलैंड आर्थिक सहयोगं सुदृढं करिष्यति, सहैव भारत EFTA व्यापार आर्थिक संधेः कार्यान्वयनस्य चर्चां सुगमां करिष्यति। एतदतिरिच्य मंत्री ज्यूरिख नगरे स्विस विपणिभिः निवेशकैः च सह मिलित्वा द्विपक्षीय व्यापारस्य निवेशस्य संस्थागत सहयोगस्य विस्ताराय अवसराणां गवेषणं च विधास्यति। सिडनी नगरे प्रचल्यमानायाः ऑस्ट्रेलियन ओपन बैडमिंटन स्पर्धायाः महिला एकल वर्गे पीवी सिंधु तन्वी शर्मा च सफलताम् अवाप्य प्रागुपान्त्य चक्रं प्रविष्टवत्यौ। आगामी क्रीडायां सिंधुः चेन युयु इत्यनया सह स्पर्धिशिष्ट। एतत्पश्चात् पुरुष एकल वर्गे किरण जॉर्ज सनी दयानन्दः तरुण मेन्नेपल्ली च स्वस्व क्रीडासु पराभूताः। इति वार्ताः।
1: आकाशवाणी सिंहपुरी FM केंद्रम् సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు వింటారు. ఏడు గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7 గంటల 15 నిమిషాలకు శుభోదయం సింహపురి, ఇందులో భాగంగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన ప్రసారమవుతుంది. తర్వాత బాలికల అక్రమ రవాణాని నివారించడం ఎలా, ఈ అంశం గురించి డాక్టర్ జి లక్ష్మీగారి ప్రసంగం వింటారు. అనంతరం సుమలత గారిచే కథానిక మనసు పరిమళం ప్రసారమవుతుంది. తర్వాత లలిత గీతాలు వింటారు. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు ప్రసారమవుతాయి. 9:00 మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ప్రసారమవుతుంది. అనంతరం హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఫోనిన్, అలాగే వాట్సప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి తిరిగి కార్యక్రమాలను రిలే వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి తిరిగి కార్యక్రమాలను రిలే వింటారు. 5:00 ప్రసార విశేషాలతో మా సాయంకాల ప్రసారం ప్రారంభం. 5:05 వనితావాణి కార్యక్రమం. 5:30 యువతరంగం. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం. ఇందులో భాగంగా సమాచార వేదిక, అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమలం నాగేశ్వరరావు. తర్వాత జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 పాడి పంటలు. ఇందులో భాగంగా సోలార్ డ్రైయింగ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల విలువల పెంపుదల గురించి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త పి సుజాత గారి ప్రసంగం వింటారు. తర్వాత పొలం కబుర్లో. 7:45 వికసిత్ భారత్. 8:00 హలో అభిరుచి కార్యక్రమం. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారి సమర్పించే ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మరింతవరకు ప్రసార విశేషాలను విన్నారు.

ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియో రియోల సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దీనిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల చమురు సహజ వాయువుల అన్వేషణ అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఖనిజాల తవ్వకానికి సంబంధించిన అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు. ఈ నిర్ణయం దేశమే ప్రథమం అనే భావనను అలాగే సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. చమురు ఒక జాతీయ వనరు అయినందున దాని అన్వేషణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ముందుకు సాగడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయని అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందం ఈ ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణను గణనీయంగా పెంచుతుందని హోంమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోజుకు 1,000 నుండి 1,500 బ్యారెల్స్ వరకు ఉన్న చమురు ఉత్పత్తి సామర్థ్యం ఈ అవగాహన ఒప్పందం ద్వారా 10 రెట్లకు పైగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है.
0: प्रपंच देशाल्लो प्रस्तुतं कोनसागुतुन्न घर्षणलु ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, అలాగే ఎన్నో మార్పులకు కారణమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిన్లాండ్లో జరిగిన కుల్తారంత టాక్స్ కార్యక్రమంలో సరికొత్త భౌగోళిక రాజకీయ పోటీ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి ఈ ఘర్షణల వల్ల జరిగేటువంటి పరిణామాలను తగ్గించడానికి, దౌత్యపరమైన చర్చలకు అనుకూల పరిస్థితులు సృష్టించడానికి అంతర్జాతీయ సమాజం తన ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. గల్ఫ్ ప్రాంతంతో భారత్కు గల సంబంధాల ప్రాధాన్యతకు పటిష్టమైన ప్రజా సంబంధాలు, ఇంధన సహకారం, పెరుగుతున్న వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం పునాది అని జయశంకర్ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్లను రాష్టపతి సమీక్షిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యక్షులు గై ఫార్మెలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లీగర్తో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి, జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగిందని, ఇందులో మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లాహిరి తెలియజేశారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు వ్యక్తం చేసిన వినూత్న ఆలోచనలు, వారి రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పనుల ద్వారా నీతి ఆయోగ్ ఎంతో లబ్ది పొందిందన్నారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనేది ఈ సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది విద్య, ఆరోగ్య

0: ఆరోగ్యం, ఉపాధితో సహా అన్ని రంగాలను అభివృద్ది పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం విషయంలో భారత్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భారతదేశం తన వృద్ధిపదంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. మానవ వనరుల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన చెప్పారు. సౌర అణు ఇంధన విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంధన భద్రతపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందని తెలియజేశారు.
1: The topic for the Governing Council meeting was Inclusive Human Development for Vikasit Bharat 2047. And it was about details. The states talked about what they are doing. Inclusive Human Development covers all the four stages of life, from childhood to youth to working life to old age. A skilled population is the key to success.
0: న్యూఢిల్లీలో జరిగిన యువ సంఘం 6వ విడత కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్గఢ్కు చెందిన విద్యార్థుల ప్రతినిధులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ, యువత పాఠ్యపుస్తకాలు, తరగతి గదులకు అతీతంగా భారతదేశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేశ సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ది కార్యక్రమాలు, జాతీయ ప్రాధాన్యతలపై అవగాహన పెంచుకోవడానికి యువ సంఘం దోహదపడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల యువకుల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్చలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయన్నారు. దేశాభివృద్దిలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి, జాతీయ విద్యా విధానం 2020 కింద కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పొందిన అవగాహనను ఆచరణలో పెట్టి సమాజానికి, దేశ నిర్మాణానికి సానుకూల సహకారం అందించాలని ఆయన ప్రతినిధులను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నిన్న రాత్రి మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. అర్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ మెక్సికో తరపున మొదటి గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో రౌల్ జిమెనెస్ మరొక గోల్ చేయడంతో మెక్సికో 2-0 నిలిచింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అస్సాం, నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు, సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము, అస్సాం, నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహపురి.

0: శుభోదయం సింహపురిలో ముందుగా నేటి సింహపురి సమాచారం. జిల్లాలో గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హిమాన్షు శుక్లా హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన 1800 2334 4 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇక 10వ తరగతి విద్యార్థులకు విడుదలైన షార్ట్ మెమోలో తప్పులుంటే సరిదిద్దుకోవాలని డీఈఓ డాక్టర్ ఆర్ బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల పేర్లు, ఇంటి పేరు, తల్లిదండ్రుల పేర్లతోనే మరి ఏదైనా పొరపాట్లు జరిగినా ఉంటే సంబంధిత పాఠశాలల లాగిన్ నుంచి ఈ నెల 15వ తేదీలోగా సరిదిద్దుకునేలా ప్రభుత్వం గడువు ఇచ్చిందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇక నవాబ్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్, వేణుగోపాల నగర్ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానికులకు సైబర్ నేరాలు, మహిళల భద్రత, రోడ్డు నిబంధనలు, మాదక ద్రవ్యాలు, దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద శుక్రవారం ఉదయం నుంచి, అంటే ఈరోజు ఉదయం నుంచి సామూహిక యోగా కార్యక్రమం జరగనుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఈ థిమాటిక్ యోగా కార్యక్రమంలో రెసిడెన్షియల్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటాయని కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఇక ఏపీ విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా క్యాలెండర్ను విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 12, అంటే ఈ రోజు నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయి. మొత్తం 229 పనిదినాలు, 87 ప్రభుత్వ సెలవులు ఉంటాయి. శనివారాలు నో బ్యాక్ డేస్గా పరిగణిస్తారు. దసరా సెలవులు 12 నుంచి 21 దాకా, సంక్రాంతి సెలవులు 11 నుంచి 17 వరకు 2027 సంవత్సరానికి సంబంధించి ఉంటాయి. పరీక్షల షెడ్యూల్ కూడా ముందుగానే ప్రకటించారు. ఇంతవరకు సింహపురి సమాచారాన్ని విన్నారు.
1: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901 0844415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు స్వరాచన వింటారు.

0: మీరింత వరకు స్వరాచ్చన విన్నారు.
1: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు బాలికల అక్రమ రవాణాని నివారించడం ఎలా, ఈ అంశం గురించి డాక్టర్ జి లక్ష్మి గారి ప్రసంగం వింటారు.
2: మహిళలు మరియు బాలికల అక్రమ రవాణా అనేది నేటి మన సమాజంలో అతిపెద్ద సమస్యగా తయారవుతుంది. దీనికి గల కారణాలని అలాగే అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మనతో మాట్లాడడానికి మహిళా మండలి సెక్రటరీ జి రష్మి గారు మనతో ఉన్నారు. నమస్కారం రష్మి గారు.
3: నమస్కారం అండి.
2: రష్మి గారు, అసలు మన రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా పరిస్థితి అసలు ఎలా ఉంది?
3: మన రాష్ట్రంలో అంటే బాలికల అక్రమ రవాణా అనేది అసలు ఒక పేదరికం. తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు లేకపోయినా కూడా వాళ్ళకేంటంటే ఈ మధ్యవర్తులు ఉంటున్నారండి. ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆశ చూపిస్తున్నారు, నువ్వు మాతో వస్తే గనక నీకు మంచి నా బట్టలు కుట్టిస్తాం, చిన్న వాటి దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారు, నీకు లేకపోతే చెవులు పోగులు పెట్టిస్తాం, అట్లా చిన్న విషయాలతో మొదలు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు ఇక్కడ నుంచి గనక మాతో వచ్చినట్లయితే నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాము. వీళ్ళకేనంటే సరిగ్గా జరగకపోవడం వలన, దీనివల్ల ఏంటంటే వెంటనే ఆశకి గురైపోతున్నారు. వీళ్ళు ఏమని చేస్తున్నారంటే వెంటనే వెళ్ళిపోతున్నారు అట్లా వాళ్ళతో. అట్లా వెళ్ళడం వలన ఏంటంటే వాళ్ళు ఒకసారి ఇక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళని బాంబే గాని లేకపోతే పూణే గాని అట్లా రకరకాలుగా అదర్ స్టేట్స్కి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వీళ్ళని అక్రమంగా రవాణా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ అక్రమ రవాణా అనేది ప్రతి గ్రామం కూడా, గ్రామాల్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా కులాలు, మతాలు, రాజకీయాలు అన్ని పక్కన పెట్టేసి ఇది మన గ్రామం, మనది, మన వాళ్ళు అనేది గనక ఉన్నట్లయితే ఈ బాలికల అక్రమ రవాణాని మనం చాలా సులువుగా అరికట్టచ్చు.
2: ఇప్పుడు మీరు చెప్పారండి, గ్రామంలో పెద్దలందరూ కలిసి కూర్చుంటే బాలికల అక్రమ రవాణాని అరికట్టచ్చు అని, ఏ విధంగా అంటారు?
3: అంటే ఈ బాలికల అక్రమ రవాణాని అరికట్టాలి అంటేనండి ప్రతి ఒక్కళ్ళు, ఇందులో ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఉంటారు. మేము దీని మీద ఒక బుక్ కూడా తయారు చేసాం అనమాట. ఇందులో ఎవరు ఉండాలి అన్నప్పుడు ఒక గ్రామ సర్పంచ్, ఒక పోలీసు, తర్వాత ఒక ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కరు, తర్వాత గ్రామంలో ఒక పెద్ద, ఒక ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమరయోధులు అవ్వచ్చు లేకపోతే ఒక పెద్ద ఎవరైనా ఒకళ్ళు, తర్వాత ఒక కిషోర్ బాలిక, తర్వాత మదర్స్ కమిటీ ప్రెసిడెంట్. ఇట్లా ఏంటంటే గ్రామంలో ఉన్న వాళ్ళల్లో ఒక 10 మంది అయినా ఆ గ్రూప్ లో మెంబర్స్ గా ఉండాలి, తర్వాత ఒక పత్రికా విలేకరి. ఇట్లా ఎప్పుడైతే అన్ని రంగాల నుంచి ఒక యూత్ ఆర్గనైజర్, యువజన సంఘం నుంచి కూడా ఒకళ్ళని తీసుకుని, తర్వాత మనకి పొదుపు సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు పొదుపు సంఘాలు దీని నుంచి కూడా సమాఖ్యలు అయిన ఉన్నాయి, దాని నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి ఒకళ్ళు ఉన్నట్లయితే గనక వీళ్ళందరూ కలిసికట్టుగా ఇవి ఉన్నట్లయితే దీని మీద ఒక నిఘా ఉంచుతారు. ఉంచి దానిలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ మెంబర్ ఒకళ్ళు, ఏంటంటే వీళ్ళు ప్రజల గురించి ప్రతి వాళ్ళు కూడా తెలుసున్న వాళ్ళు అవుతారు. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్ ఉన్నారనుకోండి, వాళ్ళు అందరు కూడా ఎవరున్నారు, వాళ్ళ అడ్రస్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ వాళ్ళకు తెలుస్తాయి. అలాగే వాళ్ళు చదువు మానేసిన మధ్యలో ఇవన్నీ ఉన్నా కూడా కిషోర్ బాలికల గురించి అంగన్వాడీ వర్కర్ కూడా తెలుస్తుంది. అలాగే స్కూల్ టీచర్కి ఈ పిల్లలు స్కూల్కి రాలేదు అంటే గనక ఎందుకు రాలేదు, ఆ స్కూల్కి రాలేదు అంటే కారణాలు ఏంటి, అలా ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ ఎప్పుడైతే ఒక గ్రూప్గా ఫామ్ అవుతారో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటే గనక సమస్యలకు పరిష్కారం ఎప్పుడు కూడా అందరు కలిసి చేస్తేనే సాధ్యమవుతుందండి. అంతేగాని ఏ ఒక్కరి వలన అయ్యేది కాదు. ఇది పోలీసు వాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడ ఎప్పుడు కూడా వాళ్ళు ఒక భయం కూడా ఉంటుంది, పోలీసు వాళ్ళు వస్తే కనుక ఇట్లా జరుగుతుంది అది అని చెప్పి. అందుకని అలా జరగకుండా చూడాల్సిన బాధ్యతలు కూడా వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రతి విలేజ్ లోను పారాలీగల్ వాలంటీర్స్ ఉన్నారు. ఒక 10 ఏళ్ల నుంచి చాలా ఎక్కువగా ఈ పారాలీగల్ వాలంటీర్స్ ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఒక క్రమశిక్షణతో కూడిన, విలువలతో కూడిన ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం వలన వీళ్ళందరూ కూడా బాగా తెరవుతుంది. అట్లాగే అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, తర్వాత ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అవనివ్వండి, వీటన్నిటిలో కూడా వీటి గురించి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, ఈ అక్రమ రవాణా ఎవరికి వాళ్ళమే చేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు చేస్తున్నారు, పొదుపు సంఘాలు వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు, ఎవరికి వాళ్లే మనం చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా మనం అందరం కలిసి చేస్తే కనుక డెఫినెట్ గా ఈ బాలికల అక్రమ రవాణా అనేది ఆపచ్చు అని నా అభిప్రాయం అండి.
2: ఇప్పుడు అక్రమ రవాణాకు గురైన మహిళలు ఎవరైనా మనం తిరిగి వాళ్ళ సొంత ప్రదేశానికి చేర్చాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలండి?
3: మేము వాసవ మహిళా మండలిలో మాకు బాంబే నుంచి కూడా పోలీసులు తీసుకొస్తూ ఉంటారండి. ఇట్లాగే ట్రాఫికింగ్ విక్టిమ్స్ అయ్యారు వాళ్ళు, సడన్ గా తెలియకుండా పోలీసులు రైడ్ చేస్తారు, ఇట్లా అయినప్పుడు కూడా టీనేజ్ గర్ల్స్, మైనర్ గర్ల్స్ అట్లా పట్టుకున్నప్పుడు మా దగ్గర కూడా బాంబే నుంచి పోలీసులు తీసుకొచ్చేవారు. తీసుకొస్తే గనక వాళ్ళు పోలీసులు అఫీషియల్ గా మాకు పెట్టిన తర్వాత మేము వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడున్నారు ఏంటి కాతే ఏంటంటే, ఇక్కడ చాలా స్టిగ్మా డిస్క్రిమినేషన్ ఉంటుందండి. ఒక్కసారి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబంలోకి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లే. ఎందుకనంటే నీ తర్వాత ఇంకా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు అవ్వాలి, నువ్వు గనక ఇలా వచ్చావు అంటే గనక మన కుటుంబంలో మాకు చాలా కష్టాలు వస్తాయి, అందుకని రావద్దు అనేవాళ్ళు కూడా ఉన్నారు. దీని గురించి చాలా సంస్థలు కూడా పనిచేస్తే, రీసెంట్ గా మేము స్వరక్ష అని ఒక ప్రోగ్రామ్ యుఎస్ కాన్సులేట్ వారి సహకారంతో ఈ బాలికల అక్రమ రవాణా దీని మీదే ఒక కార్యక్రమం చేశాం. దానిలో కృష్ణా జిల్లాలో కూడా ఎవరైతే అక్రమ రవాణా గురయ్యి వాళ్ళు రక్షించారో వాళ్ళు పాజిటివ్ స్పీకర్స్ గా, అసలు మీరెవ్వరు కూడా ఎవరు చెప్పిన మాట వినద్దు, మేము అలా ఊబిలో దిగి మేము పోలీసు సహకారంతో మేము బయటకు వచ్చాము, అందుకని చెప్పి మేము పడిన కష్టాలు ఇంకెవరు పడద్దు, మేము వెళ్లిన తర్వాత మా తల్లిదండ్రులు మమ్మల్ని రానివ్వలేదు, అందుకని మేము ఈ సంస్థలో ఉండిపోయాము, అట్లా వాళ్ళు చెప్పడం వల్ల కూడా చాలా మార్పు వచ్చింది. ఒక ఆలోచన, మార్పు అంటే ఏంటంటే ముందు ఒక ఆలోచన అనేది మొదలైతే గనక పిల్లలు కూడా మనం ఇట్లా వెళ్ళకూడదు, ఒకళ్ళెవరైనా కొంచెం అలాంటి ఆలోచనలున్నా మిగిలిన పిల్లలు వాళ్ళని వెనక్కి లాగడం, తర్వాత ఈ కమిటీ మెంబర్లకు చెప్పడం, ఇలాంటి చేస్తే గనక చాలా బాగా దీనిలో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి.
2: నిరుద్యోగం, పేదరికం వంటి కారణాలతో పాటు వేరే ప్రదేశానికి వెళ్తే మంచి ఉపాధి దొరుకుతుందేమో అన్న ఆశతో వెళ్తారు. అలా వెళ్లే వాళ్ళు ఇలా అక్రమ రవాణా ఊబిలో కూరుకుపోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
3: ఇందాక నేను అన్నట్టుగా ఎప్పుడు కూడా పేదరికం, రెండోది ఏంటంటే తల్లిదండ్రులు కూడా ప్రతీది కొనివ్వలేరు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల వలన కాని వీటి వలన కాని. దాంతో ఏంటంటే మీ అమ్మ నీకు అన్ని కొనివ్వలేకపోతుంది, లేకపోతే మీ నాన్నగారు మీకేమి ఇవ్వలేకపోతున్నారు, నువ్వు నాతో వస్తే గనక నేను నీకు కావాల్సిన అన్ని కొనిస్తాను అని ఎప్పుడైతే 1-10 సార్లు వదిలిపెట్టకుండా చెప్తారో పిల్లల్లో కూడా అది నిజమేమో అనే ఆలోచన మొదలవుతుంది. అందుకని మనకి 6th క్లాస్ 8th క్లాస్ దగ్గర నుంచే పిల్లల్ని ట్రాప్ చేస్తున్నారు. ఈ ట్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే గనక ప్రతి ఒక్కళ్ళు, ఇది నా బాధ్యత, నా కుటుంబంలోనే కాదు బయట వాళ్ళ పిల్లలైనా సరే ఆడపిల్లల్ని ఇట్లా తీసుకెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత మన అందరిది అని సమాజంలో అనుకోవాలండి. అప్పుడే మనం ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ ట్రాప్ అవ్వడం ఇవన్నీ ఉన్నాయి కదా, 2,000 నుంచి 10,000 మంది ఉంటారు ఒక గ్రామంలో, గ్రామం పాపులేషన్ లో. దాన్ని చాలా ఈజీ, ఈ గ్రామంలోకి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తున్నారా, వస్తుంటే ఎందుకు వస్తున్నారు ఏంటి అని. మేము దీని గురించి అనంతపూర్ కదిరిలో 2006లో అక్కడ ఇట్లాంటి గ్రామ నిఘా సంఘాలు జరుగుతున్నాయి, వాటి వలన పిల్లల్ని రక్షించగలుగుతున్నారు అని తెలిసినప్పుడు మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని చూసామండి. చూసినప్పుడు నాకు అక్కడ చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఒక తండాకి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు మా తండాలోకి ఎవరు కొత్త వాళ్ళు మాకు తండాకి రారండి అన్నారు అందరూ. ఎందుకు రారు అని అడిగితే, ఇక్కడ మేమందరం ఒక కట్టుడు అండి, కొత్త వాళ్ళు ఎవరు మా తండాలోకి రావడానికి వీల్లేదు. ఒకవేళ వస్తే ఎందుకు వచ్చారు ఏంటని అన్ని మేము అడిగితే తప్ప ఎవరు లోపల రారు అన్నారు. అది యూనిటీ. అక్కడ ఎప్పుడైతే యూనిటీ ఉంటుందో అక్కడ మనంతా ఐకమత్యమే మహాబలం అంటాం కదా, అట్లా ఎప్పుడైతే ఐకమత్యం ఉంటుందో తప్పనిసరిగా మనం మార్పు చేయగలమండి. అసలు ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ లో మనకున్న పొదుపు సంఘాలు కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ స్కూల్స్ కానివ్వండి, తర్వాత పంచాయతీరాజ్ సిస్టమ్ లో కానీ, వీళ్ళందరూ కలిసి నిజంగా కులాలు మతాలు వర్గాలు రాజకీయాలు ఎన్ని కూడా పక్కన పెట్టేసి ఇది మన గ్రామం మన గ్రామాన్ని మనం కాపాడుకుందాం అనే దీనిలోకి వెళ్తే గనక మన ఆడపిల్లల్ని మనం రక్షించుకుంటాం. మన గ్రామంలో ఉన్న ఆడపిల్లల్ని మనకి ఉన్న దాంట్లో చక్కగా చూద్దాం. ఇప్పుడు ఆ పిల్లలే ఉన్నారు, ఇందా మీరు అడిగారు వాళ్ళకి ఏమీ లేకపోవడం వల్ల పేదరికమేనా అని. పేదరికం ఉన్నా కూడా ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, చాలా గవర్నమెంట్ ద్వారా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటన్నిటినీ కూడా గ్రామంలో ఏమేమి ఉన్నాయనేది తెలియజేయాలి. ఎప్పుడైతే సర్పంచ్ గారి దృష్టికి వెళ్తుందో వార్డు మెంబర్లు కానివ్వండి, ఎంపీటీసీలు జడ్పీటీసీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా దానిలో ఎక్కడ ఏమి ఉన్నాయి సర్వీసెస్ అనేది గనక వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఇలాంటి పిల్లలకి అలాంటి చోట్ల గనక జాయిన్ చేసి వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఇస్తే ఎంతో చక్కగా తయారవుతారు. ఇప్పుడు మేము ఒక ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నామండి. ఒక 100 మంది ఆడపిల్లలు ఉన్నారు మా దగ్గర. వాళ్ళు 5 ఇయర్స్ ఏజ్ నుంచి 15 ఇయర్స్ ఏజ్ వరకు ఉన్నారు. అందరినీ స్కూల్కి పంపిస్తాము, చదివిస్తాము, అన్ని మేము చేస్తాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 15 ఏళ్ల నుంచి ఏదైనా ఒక ట్రైనింగ్ లో పెడదాము అంటే ఇప్పుడున్న ట్రైనింగ్ సిస్టమ్ ఎట్లా ఉందంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా 18 ఏళ్ళు ఉండాలంటున్నారు. అంటే ఈ 15 ఏళ్ల నుంచి ఈ 17 ఏళ్ళు నిండే వరకు ఈ 2 ఏళ్ళు ఏం చేస్తారు ఈ పిల్లలు? అందరికీ కాలేజీకి వెళ్లే స్తోమత లేదు. ట్రైనింగ్స్ అంటే గనక ఉచితంగా ట్రైనింగ్స్ ఇస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ లీడ్స్ టు ఎంప్లాయ్మెంట్ అంటున్నాం. మనం ఒక వృత్తి విద్య నేర్చుకోండి, దానివల్ల మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ప్రతిరోజు చెప్తున్నాం. అట్లా చెప్తున్నప్పుడు ఈ పిల్లలకి ఈ ఏజ్ గ్రూప్ ఏమవుతారు? మేము ప్రతిరోజు మాకు ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఈ పిల్లల్ని మనం ఎవరైనా సరే మనమనే కాదు ఇట్లాంటివి ఉండడం వల్ల దే ఆర్ ట్రాప్ టు ట్రాఫికింగ్. దట్ ఈస్ ద ఏజ్, అడాల్సెంట్ ఏజ్. అందుకని గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచించాలి. మేము కూడా చాలా మందితో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కూడా దీని గురించి చెప్తున్నాము. దీనికి అరికట్టాలి అంటే ఒకటి ఏంటంటే స్కూల్స్ లోనే ఇంటర్ వరకు కనుక ఎడ్యుకేషన్ పెట్టినట్లయితే వీళ్ళకి కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అనేది అక్కడ జరుగుతుంది. అప్పుడు ఈ పిల్లలందరూ కూడా 17 ఇయర్స్ వస్తాయి కాబట్టి అప్పుడు వాళ్ళకు కూడా విజ్ఞానం పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, ఎట్లా వాళ్ళకి విలువలతో కూడిన జీవితాన్ని నడపడం అనేది వాళ్ళకు కూడా వస్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా కొంత మార్పు రావాలేమని అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ మార్పు వస్తుందో అప్పుడు మనం సమాజంలో ఇట్లాంటి రుగ్మతులన్నింటినీ కూడా కాపాడడానికి మనకు ఒక మంచి అవకాశం అండి.
2: ఇప్పుడు మహిళల అక్రమ రవాణాలో మధ్యవర్తులు ఉంటారు కదండి, వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు?
3: ఈ మధ్యవర్తులు దీనికి వెంటనే అట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారండి, చేసి వాళ్ళు అరెస్ట్ కూడా చేస్తారు. కాకపోతే ఏమవుతుందంటేనండి కొంతకాలం వేసరికి మళ్ళీ వాళ్ళు బెయిల్ మీద వచ్చేయడం అన్ని జరుగుతున్నాయి. ఏ చేయాలన్నా నేను చెప్తున్నా కదండి, కంప్లీట్ గా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసికట్టుగా ఉంటే గనక ఇలాంటి ఆపడానికి అవకాశాలు వస్తాయి. అప్పటి వరకు చాలా మందికి అక్రమ

0: రవాణా అనే పదం, ట్రాఫికింగ్ అనే పదం అంత తెలియదు కూడాను. ఈ ఇన్ఫర్మేషన్ చెప్పి దానికి ఒక ఫిల్మ్స్ కూడా వేసి చూపించాం. దానిలో ఊబిలో చిక్కుపోయాక వాళ్ళు ఏమవుతున్నారు, ఎలాంటి ఇప్పుడు ఒక్కసారి ఆ ఊబిలోకి వెళ్ళి ఆ దీనిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరికి కూడా హెచ్ఐవి ఎయిడ్స్ రావచ్చు, సుఖవ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిని అన్నింటి నుంచి కాపాడాలంటే మన పిల్లలు మన దగ్గరే ఉంటే గనక ప్రతి ఒక్కరిని సమానత్వంతో చూస్తే ఇలాంటివన్నీ కూడా ఆపడానికి అవకాశం వస్తుందండి.
1: ఈ మహిళల అక్రమ రవాణా అనేది వేరే రాష్ట్రాలకేనండి, ఇంకా వేరే దేశాలకు కూడా జరుగుతూ ఉందా?
0: అంటే కొంత వేరే రాష్ట్రాలకు వెళ్ళడం అనేది ఎక్కువ అండి ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి పంపిస్తున్నారు అని అంటున్నారు. అలాగే దాన్ని కూడా వాళ్ళు వెనక్కి తీసుకొచ్చి చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి వీసాలు కానీ ఇవన్నీ కూడా ఉండి వెళుతున్నారు. వాళ్ళకి పాస్పోర్ట్ ఉంటుంది, వీసాలు ఉంటున్నాయి, అన్ని ఉండి వెళుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వాళ్ళకి ఏమైనా వర్క్ పర్మిట్స్ ఉన్నాయా, లేకపోతే ఒక కంట్రీలోకి వెళ్ళి ఎక్కువ కాలం ఉన్నారంటే వర్క్ పర్మిట్ ఉండాలి. దేనికి వెళ్తున్నారు ఏంటి, ఇప్పుడు మనం వెళ్తాం ఏదైనా మీటింగ్కి వెళ్తుంటే ఆ మీటింగ్ వచ్చిన ఇన్విటేషన్ చూపిస్తే కానీ వీసా రాదు. అలాంటిది ఇలాంటి వాళ్ళకి ఎలా వస్తున్నాయి అంటే దీని మీద ఉన్న మధ్యవర్తుల యొక్క ప్రభావం ఈ వీసాలు రావడానికి కానీ లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి ఎలా తీసుకొస్తున్నారు లెటర్స్ అవి కూడా ఏమైనా వస్తున్నాయో అని కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంది. అందుకని గవర్నమెంట్ చాలా చేస్తుంది, ప్రభుత్వం కూడాను. కానీ ఇంకా ప్రభుత్వం ప్రభుత్వేతర సంస్థలు కలిసి చేస్తే గనక ఇలాంటివి అరికట్టడానికి ఎక్కువ బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏంటంటే ప్రభుత్వం ఒక్కటే అన్నీ చేయలేదు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఒక్కటే అన్నీ చేయలేవు. ఎప్పుడైతే అందరం కలుస్తామో అప్పుడు మనం షేరింగ్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్ కింద పెట్టుకుని ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక పవర్ ఉంటుంది కాబట్టి దానిలో మన చట్టాల్లో కూడా మార్పులు తీసుకొచ్చి ఇందా నేను చెప్పినట్టుగా స్కూల్లో వాళ్ళకి ఒక చట్టంలో మార్పు తేవాలి, తెచ్చి వాళ్ళకి పిల్లలకి ఇంటర్మీడియట్ 11th and 12th కూడా ఆ హై స్కూల్లోనే చదివేటట్టు చేయాలి. ఎందుకంటే మనం అక్రమ రవాణా అయ్యేది బాలికలే. ఇప్పుడు మనం చూస్తేనండి గవర్నమెంట్ స్కూల్స్లో అందరు ఆడపిల్లలే ఉంటున్నారు, మగపిల్లలను అంతా కాన్వెంట్లు పంపిస్తున్నారు.
1: వివక్ష అనేది
0: వివక్షత అక్కడ. అందుకని ఈ ఆడపిల్లలకి ఏంటంటే మనసులో మమ్మల్ని ఇట్లా పెట్టారు అది ఇది అని ఉంటుంది. ఎప్పుడైతే మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ కంటిన్యూ చదువుకోవాలనుకున్న పిల్లలు కూడా చదవలేకపోతున్నారు, ఇలా పెట్టినప్పుడు వాళ్ళకు కూడా మన అవకాశాలు ఇచ్చినట్లుంటుంది. ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించి చట్టంలో మార్పు తేవాలేమని చెప్పి అనుకుంటున్నాను.
1: చివరగా బాలికల తల్లిదండ్రులకు కానీ బాలికలకు కానీ సమాజానికి కానీ మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: బాలికల తల్లిదండ్రులు అంటేనండి వాళ్ళు మనకేమీ లేదు అనుకున్నప్పుడు, వాళ్ళని ఇంకా బాగా చదివించాలనుకున్నప్పుడు అవకాశాలు ఏమున్నాయని తెలుసుకోవాలి. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, దానిలో ఆర్ఫన్ చిల్డ్రన్ తల్లిదండ్రులు ఇద్దరూ లేనిపోయినా అలాంటి పిల్లలు ఒకవేళ తల్లి కాని తండ్రి కాని ఉండి వాళ్ళు కూడా సిక్కుగా ఉండి పిల్లల్ని చూడలేకపోయినా అలాంటి పిల్లల్ని హాస్టల్స్ లో తీసుకోవచ్చు. అలాంటి ప్రతి జిల్లాలో 2-3 ఉన్నాయి. అలాంటి చోట్ల పిల్లల్ని చేర్పించండి. చేర్పించినట్లయితే గనక మనకేమీ లేదు అనుకునే కన్నా ఉన్న అవకాశాలను ఎలా ఉపయోగించుకుంటాం అనేది ఆలోచించాలి. అక్కడ చాలా బాగా ఉంటున్నారు. ఏంటంటే మా మహిళా మండలిలో కూడా 100 మంది బాలికలు ఉన్నారు. అలా దాన్ని ఉపయోగించుకుని తల్లిదండ్రులు మాకేమీ లేదని నిరాశ చెందే కన్నా ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. అలాగే అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ జడ్పీటీసీ మెంబర్స్ దగ్గర నుంచి అందరూ కూడా అంగన్వాడీ వర్కర్స్ ఎవరెవరు ఎక్కడైనా కష్టంలో ఉంటే గనక వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయనేది తెలుసుకుని వీళ్ళందరినీ ఎప్పుడైతే లింక్ చేస్తామో అప్పుడు వాళ్ళందరూ కూడా సమాజంలో చక్కగా తయారవుతారని చెప్పి అనుకుంటున్నాను. అలా తయారవ్వాలని నా ఆశ.
1: తప్పకుండా రష్మి గారు, మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని వెచ్చిచ్చి మా శ్రోతల కింద మంచి విషయాలు చెప్పారు. మీ మాటలు విన్న తర్వాత అందరూ కలిసి మహిళల అక్రమ రవాణాని అరికడతారని ఆశిద్దాం. ధన్యవాదాలండి.
0: థ్యాంక్స్ అండి.
2: కార్యక్రమం ఇంతవరకు. బాలికల అక్రమ రవాణాని నివారించడం ఎలా, ఈ అంశం గురించి డాక్టర్ జి లక్ష్మి గారి ప్రసంగం విన్నారు.
3: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్

0: మనసు పరిమళం వింటారు.
1: చందమామలా గుండ్రని ముఖం, చెంపకు చారడేసి కళ్ళు, పెదవులపై చిరుగని చిరునవ్వు, ముఖంలో లక్ష్మీకళ తాండవిస్తుంది. సెల్ఫోన్లో రోహిణి ఫోటో చూస్తున్న కార్తీక్కి చూపు తిప్పుకోవాలనిపించడం లేదు. అటుగా వచ్చిన సావిత్రి కొడుకు ఫోన్లో కోడల ఫోటో చూస్తుండటం గమనించింది. కొత్తగా పెళ్ళైన వాడు కదా, విరహవేదన అని మనసులో నవ్వుకుంది. ఇంకెన్ని రోజులులే, మరో వారం రోజుల్లో కోడలు కాపురానికి వచ్చేస్తుంది నాన్నా. అప్పుడు ఫోటోలో కాకుండా రోజూ ఎదురుగానే చూసుకోవచ్చు, నవ్వుతూ అన్నది సావిత్రి. తల్లి మాటలతో స్పృహలోకి వచ్చిన కార్తీక్ సిగ్గుపడ్డాడు. అమ్మా, ఇంకా పడుకోకుండా బట్టలు కుడుతున్నావు. హాల్లో చాలా వేడిగా ఉంది, చెమటలు పట్టేస్తున్నాయి. ఆపేసి లోపలికి వెళ్ళి పడుకో అన్నాడు కార్తీక్. అందుకే ఆపేస్తున్నాను అంటూ లేచి కుట్టిన బట్టలు అల్మార్లో సర్ది కారుతున్న చెమటలు తుడుచుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళి ఏసీ వేసుకుని పడుకుంది సావిత్రి. కాసేపటికి సావిత్రి ఒంటి మీద చెమటంతా పోయి ఒళ్లంతా చల్లబడి ప్రాణానికి హాయిగా అనిపించింది. మూసుకున్న కళ్ళ వెనుక గతం మెదిలింది. సావిత్రి భర్త సుందరం కొబ్బరి బొండాలు బండి మీద పెట్టుకుని ఊరంతా తిరుగుతూ వ్యాపారం చేసేవాడు. వాళ్ల పెళ్లైన ఏడాదిలోనే సావిత్రి గర్భం దాల్చింది. సావిత్రి చాలా బలహీనంగా ఉండటం వలన ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఖరీదైన మందులు కూడా వాడాలని సూచించారు. సుందరంకి భార్య అంటే అమితమైన ప్రేమ. ఆమె కోసం మండే అగ్నిగోళం లాంటి ఎండలను కూడా లెక్కచేయకుండా వ్యాపారం చేశాడు. రోహిణి కట్టే ఎండల్లో తీవ్రమైన వడదెబ్బ తగిలి బండి దగ్గరే కళ్ళు తిరిగి పడిపోయాడు. చుట్టుపక్కల ఉన్న జనం గుమిగూడి గబాగబా ఆసుపత్రికి తీసుకెళ్లినా అతడు దక్కలేదు. ఆ వార్తకు సావిత్రి గుండె పగిలిపోయినా కడుపులో ఉన్న శిశువు భర్త ప్రేమకు ప్రతిరూపమని ప్రాణాలు ఉగ్గబెట్టుకుని బ్రతికింది. తనకు వచ్చిన కుట్టుపనినే జీవనాధారంగా మార్చుకుని కార్తీక్కి తల్లి తండ్రి తానే అయి పెంచింది. కార్తీక్ డిగ్రీ పూర్తి కాగానే ఒక చిరుద్యోగిగా ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్ పనిచేస్తూ తల్లి కష్టంలో పాలు పంచుకున్నాడు. మంచి అబ్బాయని ఆనోటా ఈనోటా విన్న బంధువుల నుండి రోహిణి తల్లిదండ్రులు పిల్లని ఇస్తామని సావిత్రిని అడిగారు. పిల్ల బాగుండటంతో కానీ కట్నం ఇవ్వలేరని తెలిసినా కార్తీక్కి కూడా అమ్మాయి నచ్చడంతో ఈడుజోడు బాగుందని పెళ్లికి ఒప్పుకుంది సావిత్రి. కార్తీక్ రోహిణిల పెళ్లి ఫిబ్రవరి నెలలో జరిగింది. అమ్మాయిని కాపురానికి మూడవ నెల వచ్చాక మే నెలలో పంపుతామని వెయ్యాల వాళ్లంటే సరేనంది సావిత్రి. కోడలితో గుసగుసగా మాట్లాడుతూ ముసిముసి నవ్వులు నవ్వుతున్న కార్తీక్ మాటలు చిన్నగా వినిపిస్తుంటే గతం నుండి బయటకు వచ్చింది సావిత్రి. కార్తీక్ పెళ్లైనప్పటి నుండి ఆమె మనసులో ఒక సమస్య మెదులుతుంది. ఇప్పుడు వాళ్ళుంటున్నది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. దానికి అద్దే 6,000, అంటే దాదాపు కార్తీక్కి వచ్చే 15,000 రూపాయల జీతంలో సగం దానికే పోతుంది. సావిత్రి బట్టలు కుట్టగా వచ్చిన డబ్బులు వేర్నీళ్లకు చన్నీళ్లు తోడైనట్టు ఇబ్బందులు లేకుండానే ఇల్లు గడుస్తుంది. గత ఏడాది వేసవికాలంలో సావిత్రికి ఎండవేడి తట్టుకోలేక ఆయాసం వచ్చింది. డాక్టర్ సలహాతో కార్తీక్ వాయిదాల పద్ధతిలో డబ్బులు కట్టేలా ఏసీ కొన్నాడు. అప్పటి నుండి తల్లి కొడుకులు అదే గదిలో పడుకుంటున్నారు. వారం రోజుల్లో కోడలు వస్తుంది. ఈ గది కోడలికి ఇచ్చి తను బయట పడుకోవాలి. ఎండలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. ఇంకో ఏసీ కొనే పరిస్థితి తమది కాదు. కార్తీక్ తన మీద ప్రేమతో గదిలో పడుకోమంటాడేమో. అప్పుడు కోడలు ఏమనుకుంటుంది? అసలే కొత్తగా పెళ్లైన జంట, వాళ్ల మధ్యలో నేనెలా పడుకుంటాను? ఏమిటి చేయడం? కళ్ళు మూసుకుందే కానీ ఆలోచనలతో నిద్ర రావడం లేదు సావిత్రికి. ఫోన్ పెట్టేసి వచ్చి కార్తీక్ పడుకున్నాడు. మనసులో మెదిలే ఆలోచనలు అతన్ని నిద్ర పోనివ్వడం లేదు. రోహిణి వస్తుందన్న విషయం ఎంత ఆనందాన్నిస్తుందో, ఆమె వచ్చాక పడుకోవడం విషయంలో ఏర్పడే ఇబ్బంది స్థిమితంగా ఉండనివ్వడం లేదు. రోహిణి రాగానే అమ్మ హాల్లో పడుకుంటాను అంటుంది. కానీ ఇంత ఉక్కపోత వాతావరణం అమ్మకు అసలు సరిపడదు. చిన్నప్పటి నుండి నన్ను చాలా కష్టపడి పెంచింది. ఇప్పుడు తను చల్లగా హాయిగా భార్యతో కలిసి ఏసీలో పడుకొని అమ్మను హాల్లో వేడిలో పడుకోమనడం అసలు నచ్చడం లేదు. పోనీ ఈ విషయం రోహిణితో చెప్తే అమ్మను నన్ను అపార్థం చేసుకుంటుందేమో మనసులో బాధపడుతున్నాడు కార్తీక్. మండే వేసవిలో చల్లని వెన్నెలలా సారి తీసుకుని అత్తగారింట్లో అడుగుపెట్టింది రోహిణి. వస్తూ వస్తూ కార్తీక్ ఇష్టమైన రసం మామిడికాయల బుట్ట కూడా తెచ్చింది. అత్తయ్య గారు, చల్లమిరపకాయలు, మినపవడియాలు, పెసరవడియాలు మన కోసం అమ్మ పంపింది అని సావిత్రికి డబ్బాలు ఇచ్చింది రాగిణి. అప్పుడే మా వాడి ఇష్టాలు తెలుసుకున్నావా? వాడికి ఇంట్లో పట్టిన వడియాలు ఇష్టమని వేసవి రాగానే పట్టేదాన్ని. ఈసారి ఎండలకు భయపడి ఇంకా పట్టలేదు అంది సావిత్రి. మీకు ఎండలు పడటం లేదని ఆయన ఒకసారి మాటల్లో చెప్పారు. అందుకే అమ్మా నేను కలిసి అక్కడే పట్టాము, నవ్వుతూ అంది రాగిణి. కోడలి మాటలు విన్న సావిత్రి మనసు ఆనందానికి లోనైంది. మామిడికాయలు రసం తీసి ఫ్రిడ్జ్లో పెట్టమ్మా, వాడికి చల్లగా ఉంటే ఇష్టం రాగిణితో అంది సావిత్రి. సరేనండి అని రాగిణి వంటగదిలోకి వెళ్ళింది. రాత్రి

0: అయింది. సావిత్రి వీధిలో మల్లెపూలు అమ్మే అబ్బాయి దగ్గర రెండు మూరలు కొని కోడలు తలలో తురిమింది. ఉదయం భార్యను చూసిన నుండి కార్తీక్ మనసంతా ఆమె చుట్టే తిరుగుతుంది. మల్లెపూల సువాసన అతన్ని ఇంకా రెచ్చగొడుతుంది. కానీ అదే సమయంలో చెమటలు తుడుచుకుంటూ హాల్లో పక్క వేసుకుంటున్న తల్లిని చూస్తే మనసు తరుక్కుపోతుందతడికి. ఏమీ చేయలేక నిస్సహాయంగా కాసేపు బాధపడ్డాడు. కార్తీక్ ఎందుకలా కూర్చున్నావు అన్న తల్లి మాటలకు లేచి తన కోసం ఎదురుచూస్తున్న భార్యను చేరాడు. రోహిణీ కార్తె ఎండలు భానుడి ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. రాత్రంతా చెమటలతో తడిసి ముద్దైపోతుంది సావిత్రి. ఎండాకాలం పెళ్లిళ్ల సీజన్ కావడంతో కుట్టాల్సిన బట్టలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. పగలు కాసేపు కొడుకు లేని సమయంలోనైనా ఏసీ గదిలో పడుకోవడానికి కూడా కుదరడం లేదు. పగలు పని, రాత్రి నిద్రలేకపోవడం వల్ల సావిత్రి చాలా నీరసంగా కనిపిస్తుంది. కార్తీక్ అది గమనించాడు. అమ్మా, నువ్వు కూడా మాతో పాటు గదిలో పడుకో, నిద్ర సరిపోక నీ ముఖం పీక్కుపోయింది తల్లితో అన్నాడు కార్తీక్. ష్, కోడలు వింటుంది. ఇంకెన్నాళ్ళు? ఈ కార్తె మారితే వర్షాలు మొదలవుతాయి, మెల్లిగా జవాబిచ్చింది సావిత్రి. మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్తీక్. అత్తయ్యగారు, మీరు నీరసంగా కనిపిస్తున్నారు. వంట పని, ఇంటి పని నాకు వదిలేయండి. అలాగే మీరు కుట్టే బట్టలకు నేను చేతి పని కూడా చేస్తాను అన్నది రోహిణి ఒకరోజు. నీకెందుకమ్మా అప్పుడే అన్ని పనులు, కొత్త కోడలివి? నీరసంగానే వారించింది సావిత్రి. అయినా రోహిణి వినకుండా అత్తగారికి సహాయం చేసేది. ఏవండి, మీతో ఒక మాట చెప్పాలి, రాత్రి కార్తీక్తో మెల్లిగా అంది రాగిణి. మొహమాటం లేకుండా చెప్పు అని దగ్గరకు లాక్కున్నాడు కార్తీక్. నాకు చిన్నప్పటి నుండి కూలర్ అలవాటు. ఏసీ వల్ల రాత్రంతా నిద్ర పట్టడం లేదు, దానితో చాలా నీరసం వస్తుంది. మా అమ్మమ్మ నేను కాపురానికి వచ్చేటప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోమని 5,000 ఇచ్చింది. వాటితో చిన్న కూలర్ కొనుక్కుందాం. ఏసీ హాల్లో బిగిస్తే అత్తయ్యకు చల్లగా ఉంటుంది అన్నది రోహిణి. ఆ మాటలకు తుల్లిపడి రోహిణి ముఖం వైపు పరీక్షగా చూస్తూ, నిజంగానే అంటున్నావా అన్నాడు కార్తీక్. మనస్ఫూర్తిగానే అంటున్నాను అన్నది రోహిణి. ఆమె ముఖంలో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. అలా చేస్తే ఒక దెబ్బకు 2 సమస్యలు తీరుతాయి. ఆనందంగా రోహిణిని గట్టిగా పట్టుకుని ఊపేశాడు. మీ అమ్మమ్మ ఇచ్చినవి నువ్వే ఉంచుకో రోహిణి, కూలర్కి డబ్బులు ఎలాగోలా నేనే ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు కార్తీక్. ఇది నా స్వార్థమే అనుకోండి, మా అమ్మమ్మ డబ్బులతో కొంటే ఆ గాలి చల్లగా, అమ్మమ్మ ప్రేమలా మనల్ని సేద తీరుస్తుంది. మళ్ళీ వేరే ఏర్పాటు కోసం ఆలస్యం చేయకుండా రేపే కొనండి అన్నది రోహిణి. మరుసటి రోజు కూలర్ కొన్నాడు కార్తీక్. ఏసీ మెకానిక్ని వెంటపెట్టుకుని వచ్చి రూంలోని ఏసీ హాల్లో పెట్టించాడు. కూలర్ రూంలో కిటికీ దగ్గర పెట్టించాడు. ఇదేం పని కార్తీక్, కోడలి ఏమనుకుంటుంది అని సావిత్రి కొడుకుని కోపడింది. అమ్మా, రోహిణికి ఏసీ గాలి పడదంట, పాపం నా కోసం 10 రోజులు ఇబ్బంది పడింది. ఇప్పుడు తనకు కూలర్, నీకు ఏసీ, ఇక నాకు ఏ దిగులు ఉండదు ప్రశాంతంగా అన్నాడు కార్తీక్. కొడుకు తన పట్ల చూపించే ప్రేమకు సావిత్రి తల్లి మనస్సు పొంగిపోయింది. ఆదివారం రోహిణి తమ్ముడు శివ విట్ట మధ్యాహ్నం వేళ లేత ముంజలు తీసుకుని వచ్చాడు. అక్కకి ముంజలంటే ఇష్టం, అమ్మ ఇచ్చిరమ్మంది అత్తయ్య గారు, సావిత్రితో అన్నాడు శివ. శివ మంచి ఎండలో వచ్చాడు రోహిణి. ఏసీ ఆన్ చేసి కొబ్బరి బొండాం కొట్టించి భోజనం ఏర్పాట్లు చూడమ్మా, మిషన్ కొడుతూ అన్నది సావిత్రి. అలాగే అత్తయ్య గారు అన్నది రోహిణి. కార్తీక్ కొబ్బరి బొండాం కొట్టి శివకు ఇచ్చాడు. రోహిణి వంటగదిలోకి వెళ్ళింది. మా అక్క ఏసీ వదిలిపెడుతుందా బావగారు? ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు ఏసీ ఆన్లోనే ఉంచేది, మళ్లీ రాత్రి 9 గంటల నుండి ఆన్ చేసేది. కరెంటు బిల్లు వచ్చిన రోజు మా నాన్నగారితో పెద్ద యుద్ధమే, పక్కపక్క నవ్వుతూ అన్నాడు శివ. శివా శివా అంటూ అతన్ని మాట్లాడనివ్వకుండా రోహిణి ఎంత వారించినా శివ ఆపలేదు. ఆ మాటలకు కార్తీక్ సావిత్రి ముఖాముఖాలు చూసుకున్నారు. రోహిణి తలదించుకుంది. నేనేదైనా తప్పుగా మాట్లాడానా? తెల్లబోయాడు శివ. లేదు, నిజం చెప్పావు కోడల్ని చూస్తూ అన్నది సావిత్రి. ఎందుకలా అబద్ధం చెప్పావు రోహిణి? నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు కార్తీక్. నా కోసం అన్నది సావిత్రి మిషన్ దగ్గర నుండి లేచి కోడలు తల నిమురుతూ. అవునత్తయ్య గారు, మీరిద్దరూ నా కోసం ఆలోచించారు. మీరు గదిలోకి వచ్చి ఏసీలో పడుకోరు, మీరిక్కడ వేడిలో పడుకుంటే ఆయన బాధపడుతున్నారు, కానీ నాకు ఏమీ చెప్పడం లేదు. మీ ఆరోగ్యం పాడవుతున్నా మీరు పట్టించుకోవడం లేదు. మీ ఇద్దరూ నాకు చెప్పకపోయినా నాకు నేనే అర్థం చేసుకున్నాను, అందుకని ఓ అబద్ధం ఆడాల్సి వచ్చింది అన్నది రోహిణి. రోహిణి ఔదార్యానికి అక్కడ ఎవరికీ మాటలు రాలేదు. ప్రేమ ఉన్న చోట పేదరికం కూడా పెన్నిదిగా మారుతుంది.
1: మీరింతవరకు సుమలత గారి వ్యాఖ్యానంలో కథానిక మనసు పరిమళం విన్నారు. సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: సిద్ధ గురుడు సందమామ పామును పట్టే యోగి ఎవరు సందమామ.
1: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

డిజిటల్ వేదిక, ఎన్ఎఫ్డిబి, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బ్యాంక్, నాబార్డ్ వంటి జాతీయ సంస్థల అధికారులు ఈ కార్యశాలలో పాల్గొని మత్స్యరంగంలో ధృవీకరణలు, మూలాల గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తులు, సుస్థిరత, సరికొత్త ఎగుమతి అవకాశాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, ఎగుమతులకు అయ్యే ఖర్చు, సమయాన్ని తగ్గించడానికి ఎయిర్ కార్గో నెట్వర్క్లను బలోపేతం చేయడం, వన్ ఎయిర్పోర్ట్ వన్ ప్రోడక్ట్ వంటి విధానాలను ప్రోత్సహించడంపై చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన కేంద్రాలలో క్వారంటైన్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ సదుపాయాలను మెరుగుపరచడం ప్రాధాన్యతగా పెట్టుకోవాలని తీర్మానించడం జరిగింది. భారతదేశం ఇటీవల 38

0: దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. రొయ్యలు, చేపల సాగులో వ్యాధుల నియంత్రణ, నాణ్యమైన విత్తనం, బ్రూడ్ స్టాక్ లభ్యత, మేతకు సంబంధించిన ధరల పెరుగుదల వంటి సవాళ్లు, సముద్ర గర్భంలో వేట, స్థిరమైన మత్స్య విధానాలు, సముద్ర ఆహార రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, పిఎల్ఐ వర్తింపుపై చర్చలు జరిగాయి. భారత్ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలబెట్టడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. కేవలం పరిమాణం ఆధారిత ఎగుమతుల నుంచి విలువ ఆధారిత అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తుల వైపు మారడం భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండ్ను బలోపేతం చేసేందుకు ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు వంటి కీలక అంశాలను చర్చించారు. సమర్థవంతమైన నిబంధనలకు అనుగుణమైన వాణిజ్యం కోసం కోల్డ్ చైన్, ఎయిర్ కార్గో, క్వారంటైన్ వసతులతో సహా ఎగుమతి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ఆదాయం, ఉత్పత్తిని పెంచడానికి కేజ్ కల్చర్, జలాశయాల ఆధారిత జలచరాల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముత్యాల పెంపకం వంటి అత్యంత లాభదాయకమైన ప్రక్రియల వైపు మళ్లడం ద్వారా లోతట్టు జలమత్స్య సంపద ఎగుమతి సామర్థ్యాన్ని పెంచవచ్చని స్పష్టం చేశారు. ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ అధికారులు మార్కెట్ పరిధిని విస్తరించడానికి ధృవీకరణ, తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలు, రసాయన అవశేషాల నియంత్రణ, యాంటీ మైక్రోబియల్ ప్రమాణాలు, డిజిటల్ పద్ధతిలో మూలాల గుర్తింపు వంటి అంతర్జాతీయ నిబంధనలను అమలు చేయాల్సిన ప్రాధాన్యతను వివరించారు. కఠినమైన ధృవీకరణ నిబంధనలు, యాంటీబయాటిక్ ఔషధాలపై నియంత్రణలు, మూలాల గుర్తింపుతో పాటు లోతట్టు జల మత్స్య సంపద నుంచి ఎగుమతుల వాటా తక్కువగా ఉండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అత్యంత విలువైన రకాలు కొత్త మార్కెట్ల వైపు విస్తరించాల్సిన అవసరాన్ని కూడా సదస్సులో పాల్గొన్న నిపుణులు గుర్తు చేశారు. ఈ కార్యశాల ద్వారా భారత సముద్ర ఆహార ఉత్పత్తుల రంగానికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఎగుమతిదారుల ఆదాయాలు పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా వెలువడిన సిఫార్సులు రాబోయే రోజుల్లో విధానాల రూపకల్పనకు, సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించే చర్యలకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతులు ఇప్పటికే బలమైన వృద్ధిని, నిలకడను ప్రదర్శిస్తున్న తరుణంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే విధానం ద్వారా మత్స్యరంగంలో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సదస్సు పునరుద్ఘాటించింది. మత్స్యకారులు, రైతులు, ప్రాసెసర్లు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు కూడా ఇవి మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని, ప్రపంచ మార్కెట్లో నాణ్యమైన, సుస్థిరమైన సముద్ర ఆహార ఉత్పత్తులను అందించే నమ్మకమైన సరఫరాదారుగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల్లో లక్ష కోట్ల రూపాయల స్థాయిని అధిగమించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి ఈ సదస్సు ఫలితాలు ఊతమిస్తాయని ఆశిద్దాం. విశాఖపట్టణంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35.
2: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మనోరంజనీ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం రాస్తున్నారు నెల్లూరు జిల్లా వేదేపాలెం నుంచి వసుధ, దేవి, నాగేంద్ర, రజని, అలాగే హేమ. వీరు కోరుతున్నారు బంగారం చిత్రం నుంచి పాట.
4: మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్నా చిన్నోడో, దుమ్ము దులిపేస్తాడో.

మనోరంజన కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు నాడిపేట నుంచి శ్రీహరి, మల్లీశ్వరి, జ్ఞానప్రసూన, అలాగే రమేష్. వీరు కోరుతున్నారు జెమిని చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు తిరుపతి నుంచి హరి, ప్రేమ, శివ మరియు రాంబాబు. వీరు కోరుతున్నారు కుమారి 21F చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు మోక్షజ్ఞ అక్షిత, శివప్రియ, శ్రీహరి, మనోజ్, అలాగే శ్రీకర్, నెల్లూరు జిల్లా బీవీనగర్ నుంచి. వీరు కోరుతున్నారు ఇష్క చిత్రం నుంచి పాట.

0: చట్టం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి రమణయ్య, యశోద, మాణిక్యం, వనజ, లలిత, అలాగే హిమబిందు. వీరు కోరుతున్నారు సూర్య సన్ ఆఫ్ కృష్ణ చిత్రం నుంచి ఈ పాట.

0: మీరింతవరకు మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు విన్నారు.
1: కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి, వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ప్రసారమవుతుంది. రచన డాక్టర్ టేకమల్లి వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
4: మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల

0: డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య, కవి, విమర్శకుడు, కథకుడు, పరిశోధకుడు, నవలాకారుడు, ప్రవృత్తి మార్గంలో సాహిత్య పదగామి. ఈయన రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల. ఇది గోపన్న చరిత్ర. గోపన్న జననంతో మొదలై ఆయన లక్ష్యసిద్ధితో ముగుస్తుంది నవల. మహాసేనాని గోపన్న రచనా లక్ష్యం హరిహరరాయల అమాచ్యుడైన నరసింహమాచ్యుని కుమారుడిగా గోపన్న, బుక్కరాయల కుమారుడైన కంపన సైన్యాధిపతిగా శ్రీరంగం వృత్తాంతం విని సంవేదన పొంది మధుర సుల్తాన్ తల త్రుంచి శ్రీరంగనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించటం ఎలా జరిగింది అనేది ఈ నవలలో వివరించారు. డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు ఎంతో ఆరాధనా భావంతో రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల
1: 61వ భాగం
0: ఇప్పుడు విందాం.

మునుపటి భాగంలో ఆలయంలో తూర్పు ప్రాకారంపై వేదాంత దేశికులు ఒక శ్లోకాన్ని శుద్ధముక్కతో వ్రాస్తూ ఉండగా అందరూ అక్కడకు చేరి ఆ దృశ్యాన్ని కన్నులారా తిలకించడం విన్నాం. తదుపరి ఏం జరిగిందో ఇప్పుడు విందాం. శుద్ధముఖతో రాసిన ఆ శ్లోకంకి అర్థం చెప్పమని కోరిన వారికి నీల శిఖరాల నిగనిగలతో జగద్రంజకమున్న అంజనాద్రిలో ప్రవాసి అయ్యున్న శ్రీరంగనాథుని స్వస్థానమునకు చేర్చ యత్నించినవాడు గోపన్న. గోపన్న స్వామిని ముందు తన దుర్గమైన జంజీకి తరలించుకొన్నాడు. అచట స్వామిని అర్చించి అనుగ్రహమును పొందిన తరువాత యవ్వనులను జయించి శ్రీరంగమును వశపరుచుకున్నాడు. శ్రీదేవి భూదేవులతో రంగనాథుని యథాస్థానమున ప్రతిష్ఠించినాడు. స్వామి పూజా దురంధరుడై సమ్యక్సపర్యాపరుడై యశఃప్రాపణుడైనాడి గోపనార్యుడు అని వేదాంత దేశికులు చెప్పగానే అందరూ కరతాళధ్వనులు చేయగానే అక్కడి శాసనలేఖకులకు ఈ శ్లోకాన్ని ఇక్కడే యథాతథంగా శిలాశాసనంగా చెక్కవలసిందిగా కోరారు దేశికాచార్యులు. కలలో కూడా శ్రీరంగనాథ స్తుతి తప్ప వేరొక నరుని కాని చివరకు రాజులను చక్రవర్తులను కాని పొగడని దేశికాచార్యులవారు గోపన్నను ఈ విధంగా పొగడడం అక్కడి శిష్య బృందానికి కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ రాత్రి గోపన్నకు పట్టరాని సంతోషం వల్ల త్వరగా నిద్రపట్టలేదు. తెల్లవారుజామున స్వప్నంలో నరసింహావతారం ఎలాంటి గర్జనలు లేకుండా చాలా ప్రశాంతంగా కనిపించి క్రమేణా మాయమయ్యింది. వెనువెంటనే లక్ష్మీనారసింహస్వామి దర్శనం. లక్ష్మీనారసింహస్వామి లక్ష్మీదేవిని ఎడమ తొడపై కూర్చుండబెట్టుకొని దర్శనమిచ్చి ఆశీర్వదించాడు. క్రమేణా మాయమై క్షీరసాగరంలో శయనించి ఉన్న విష్ణుమూర్తి దర్శనం కనిపించి చివరకు శ్రీదేవి భూదేవులతో ఉన్న శ్రీరంగనాథస్వామి దర్శనమయ్యింది. వెంటనే పరమానందంతో లేచి కూర్చొని తల్లిదండ్రులను స్మరించి గురువులైన దేశికాచార్యులవారిని వారు ఉపదేశించిన అష్టాక్షరి మంత్రాన్ని అనేకమార్లు జపించి లేచి స్నానాది సంధ్యా కార్యక్రమాలకు ఉపక్రమించాడు. శ్రీ కంపరాయలవారికి మధురలో రాజ్యాభిషేక కార్యక్రమ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అనిమాసం 19వ రోజున పట్టాభిషేకమని రాజపురోహితులు, పండితులు, జ్యోతిష్యులు నిర్ణయం చేశారు. శ్రీరంగం మొత్తం తోరణాలతో అలంకరింపబడినది. అన్ని సామంత రాజ్యాలకే కాక మిగిలిన రాజ్యాలకు కూడా వర్తమానాలు పంపబడ్డాయి. ఆ వర్తమానంలో పాండ్యరాజ్యానికి కూడా ఆహ్వానం ఉందా అని రాజవల్లభుడు లేఖకులను ప్రశ్నించారు. వారు ఉందివల్లభా అని అనగానే సంతోషపడి ఇంతకాలం తరువాత మధురాంగిణిని చూడబోతున్నందుకు మనస్సు ఆనందంతో గంతులు వేసింది. దత్తుడు మాత్రం గోపన్న అనుమతి గైకొని వల్లభుని తల్లి వాసంతికాదేవిని, మంజరిని తదితర ముఖ్యులను పట్టాభిషేకానికి రావలసినదిగాను మధురలో తిరిగి ప్రతిష్ఠించబడ్డ శ్రీరంగనాథుని దర్శనం చేసుకోవలసినదిగాను ఒక లేఖ వ్రాసి 3 ప్రత్యేక పల్లకీలలో వర్తమానాలు పంపాడు. శ్రీరంగం మొత్తం తోరణాలతో అలంకరింపబడినది. నగరంలో ఎక్కడ చూసినా తిరునాళ్ల వాతావరణం నెలకొనింది. ఊరంతా చలువ పందిళ్లు, రకరకాల తిరుబండారాలు అమ్మే అంగళ్ళు వెలిశాయి. వివిధ వేదికల మీద చక్కని సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్ణయింపబడ్డాయి. ప్రజలకు కంపరాజు ఉదారంగా బుక్కరాయల అనుమతితో ధనాన్ని అక్కడి ప్రజలకు పంచిపెట్టించాడు. కంపరాయలవారి పట్టాభిషేకం వేదాంత దేశికుల దివ్య ఆశీర్వచనాలతో ఆరంభమయ్యింది. వంది మాగధులు, భటులు జయజయధ్వానాలు చేశారు. అప్పటికే శరవేగంగా నిర్మింపబడ్డ ఒక పెద్ద రాజప్రాసాదానికి దక్షిణ దిక్కులో విశాలమైన ఒక పెద్ద మండపము, అష్టదళ పద్మాలతో నిర్మించిన ఈ మండపము అష్టదిగ్గయ స్తంభములతో నిర్మింపజేశాడు. మండపం పట్టు వస్త్రాలతోనూ చీనీ చీనాంబరాలతోనూ కప్పబడింది. నేలపై భూమి కనిపించినంతగా తివాచీలు పరచబడ్డాయి. మండపం మీద 8 ఉన్నతాసనాలు అలంకరించబడి ఉన్నాయి. మధ్యలో ప్రత్యేక పట్టాభిషేకము ఆసనము నిలిపారు. క్రింది భాగాన వర్తులాకారంలో అనేక ఆసనాలతో, వాని వెనుక భాగాన కొంచెం ఎత్తుగా విశాలమైన నాపరాయి అరుగులు,
విచ్చేసిన అతిథుల అర్హతలను అనుసరించి కూర్చుండజేయడానికి భటులను ఏర్పాటు చేశారు. రాజ అతిథులు, రాయబారులు, రాజోద్యోగులు, పురప్రముఖులు, వేద వేదాంగ పండితులు, కవులు, గాయకులు, చతుసృష్టి కళాకారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆసీనమవడానికి ఏర్పాట్లు చేశారు. మండపానికి ఇరువైపులా మదకరీంద్రములు, అశ్వములు నిలుపబడ్డాయి. వేదిక మీద ప్రథమంగా బుక్కరాయలవారు, దేవాయీ మహారాణి, వేదాంత దేశకులవారు ఆసీనులయ్యారు. ముహూర్తమాసన్నమవగానే కంపన, కుంతలాదేవి, గంగాదేవి, వెనుక గోపనార్యుడు వేద మంత్రోచ్చాటన జరుగుతుండగా ప్రవేశించారు. వారందరినీ వేదిక మీద కూర్చుండజేశాడు వేదాంత దేశకులవారు. ఆయనకు సహాయంగా ఇద్దరు వైష్ణవ ప్రముఖులు ఉన్నారు. మండలేశ్వరులు, రాయరగండ, గండరగండ, శ్రీశ్రీశ్రీ కంపరాయలవారికి వేదోక్తంగా పట్టాభిషేకము ప్రారంభమయ్యింది. బుక్కరాయలవారు, దేవాయి మహారాణి ఇరువైపులా నిలబడి కంపనను నవరత్నాలతో పొదగబడిన కిరీటధారులను చేశారు. దేవాయి మహారాణి పక్కనే ఉన్న గంగాదేవికి కూడా కిరీటధారణ జరిపించి ఈరోజు నుండి కుంతలాదేవి, గంగాదేవి ఇద్దరూ పట్టమహిషులే అని ప్రకటన చేసింది. రాణులిద్దరూ కంపనకు అటూ ఇటూ ఆసీనులయ్యారు. ఇంత జరుగుతున్నా రాజవల్లభుడు మాత్రం తన ప్రాణసదృశమైన పాండ్యరాజకుమారి మధురాంగిని ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉండగా ఆమె భర్తతో సహా వచ్చి ఆసీనురాలు అవడంతో ఖిన్నుడయ్యాడు. పాండ్యరాజ వంశస్థులతో వచ్చిన వారిని మెల్లిగా విషయం అడగ్గా మధురాంగిని తండ్రి చనిపోతూ చివరి కోరికగా ఆమె వివాహం చూడాలనుకోవడం వల్ల వివాహం జరిగిందని విని ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి నిష్క్రమించాడు. మధురాంగిని వల్లభుని కళ్ళలోకి చూసే ధైర్యం లేక నేలచూపులు చూస్తున్నది. కంపన మహారాజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం గంగాదేవి వేదాంతదేశకుల అనుమతితో లేచి నిలబడి అందరికీ నమస్కరించి, "నేను కంపన మహారాజులవారి పరాక్రమాలను వర్ణిస్తూ మధురా విజయం అనబడే వీర కంపరాయ చరిత్రము అనే గ్రంథాన్ని రచించాను" అని చెప్పగానే సభలో కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. ఆ గ్రంథంలో కొన్ని విషయాలు వేదాంత దేశకులవారి అనుమతితో చదివి వినిపించాలనుకుంటున్నాను అని అనగానే అందరూ పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. గంగాదేవి ఇలా చెప్పసాగింది, "ఇది 8 సర్గల మహాకావ్యం. వైదర్భి రీతిలో రచించాను. ఒక్కో సర్గలో ఒక్కొక్క ఛందస్సు వాడాను. వరుసగా అనుష్టుప్, ఉపజాతి, వసస్థ, అనుష్టుప్, ద్రుత విలంబిత, పుష్పితాగ్ర ఛందం ఇత్యాదిగా వాడాను. దీనిలో 4-5 సర్గలలో నా స్వామి కంపన మహారాజు దండు బయలుదేరి చంపన్ రూపతిని జయించి రాజగంభీరాన్ని వశపరుచుకోవడం ఉన్నది. 5వ సర్గలో కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొనుట, 8వ సర్గలో కాంచీపుర మధుర మీనాక్షీదేవి నా స్వామికి దర్శనమిచ్చి మధురా విజయము గురించి కర్తవ్యోన్ముఖుని చేయడం ఉంది. కంపన భూపతి లేచి, "మహాజనులారా, ఈ మధురా విజయానికి ముఖ్య కారకుడు నా ప్రాణ సదృశుడు అయిన శ్రీ గోపనార్యులను ఉచిత రీతిన సన్మానించాలి అనుకుంటున్నాను. సర్వ సైన్యాధ్యక్షుడు వీరగోపనకు జై" అని జనం ఆవేశంగా కేకలు పెట్టారు. కంపన అతనికి జంజికి ప్రభువుగా ప్రకటించి, "ధనుర్విద్యా విశారదుడైన ఈ వీరుడు బుద్ధిచే బృహస్పతి, పరాక్రమంలో ఫల్గునుడు, భక్తిచే ప్రహ్లాదుడు. నన్ను వెన్నంటి ఉండి మధుర సుల్తాను తలను త్రెంచుటలో నాకు సహాయపడినవాడు. ఇతనికి ఏమిచ్చినా నా రుణము తీరదు. ఈతని విజయాలను కంచిలోనూ శ్రీరంగములోనూ శిలాశాసనములుగా చెక్కించమని మహామండలేశ్వరులైన బుక్కరాయలవారిని ప్రార్థిస్తున్నాను" అని అనగానే బుక్కరాయలు, "విప్రుడై వేద వేదాంగములు నేర్చి వీరుడైన ఈ గోపన్నను చూస్తే మాకు నిత్యం ఆశ్చర్యమే. విప్రులు కూడా శౌర్య ప్రతాపాలున్నట్లయితే మహారాజు కావచ్చునని మా గోపనార్యుడు రుజువు చేశాడు. గుణములెప్పుడూ కులాశ్రయములు కానే కావు" అని అనేక ఆభరణాలను గోపన్నకు బహుకరించి గాఢంగా కౌగలించుకున్నాడు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ మధురా విజయము వలన దేవాయి మహారాణి కోరికలైన శ్రీరంగనాథుని రథయాత్ర, తామ్రపర్ణి నదిలో వారి పవిత్ర స్నానం,
పిమ్మట రాజభవనంలో చిరకాలంగా దాచిన సువర్ణ రజత నాణెములు, వస్త్రాలు మొదలైన దానధర్మ కార్యక్రమాలు రెండూ త్వరలో తీరనున్నాయి అని బుక్కరాయలవారు ప్రకటించగానే హర్షధ్వానాలు జేజేలు మిన్నుముట్టాయి. ఇంతలో అక్కడికి చేరుకున్న వాసంతిక ఆ దృశ్యం చూసి మహదానందం చెందింది. అక్కడ దత్తుడు మంజరి చేయి పట్టుకోవడం గమనించిన వాసంతిక ఏమీ గమనించనట్టు ప్రవర్తించింది. వాసంతిక క్షయవ్యాధి నుండి స్వస్థత పొందడం కేవలం ఆ శ్రీరంగనాథుని కరుణా కటాక్షాలే అని అక్కడి ప్రజలు వ్యాఖ్యానించారు. రాజవల్లభుడు అక్కడికి దగ్గరలో ఉన్న ఒక మండపంపై ఒంటరిగా పవళించి ఆకాశం మంకచూస్తూ భవిష్యత్ కార్యక్రమం ఆలోచించుకుంటున్నాడు. గంగాదేవి కంపనలు, కాంచీపురానికి తిరుగు ప్రయాణానికి రంగం సర్వం సిద్ధమయ్యింది. అప్పటికే గోపన్న జంజీదుర్గం చేరుకున్నాడు. అక్కడి కవులు వ్రాసిన తాళపత్ర గ్రంథాలను ఒక టేకుపెట్టెలో పెట్టించింది. తన గ్రంథాన్ని ఒక స్వర్ణ మంజూషలో ఉంచి పల్లకీలో పెట్టించింది. పల్లకీ ఎక్కకుండా ఏదో పరధ్యానంగా ఆలోచనలో గంగాదేవి వైఖరి కంపనకు అర్థంకాక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. గంగాదేవి, స్వామీ, ఒక్కసారి ఆ శ్రీరంగనాథుని దర్శనం చేసుకోవాలని ఉంది అని అనగానే అందరూ పరివారాన్ని పక్కకు వెళ్లమని సైగచేసి స్వయంగా మొత్తం దగ్గరుండి విశేషాలను వివరిస్తున్న సమయంలో తూర్పు ప్రాకారం దాటుతుండగా కొత్తగా ఇప్పుడు మళ్లీ ఈ తూర్పుగోపురం ఎందుకు పునర్నిర్మిస్తున్నట్టు, పాతగోపురం బాగానే ఉంది కదా, తైలవర్ణాలతో అలంకరించి ఉంటే ఇంకా బావుండేది కదా, ఈ తెల్లసున్నం వేయడమెందుకు స్వామీ అని అడిగిన గంగాదేవిని చూస్తూ కంపన ఇలా చెప్పసాగాడు. శ్రీరంగంలో ఉన్న ఈ తూర్పు గోపురానికి వెల్లాయి గోపురం అని వేదాంత దేశకులవారి సూచన మేరకు పేరు పెట్టాము. ఆయన నాతో చెప్పిన వృత్తాంతం నీకు చెప్పడం మరచాను దేవి. అందరూ ఈ గోపురాన్ని తెల్లసున్నం వేయడం వల్ల అది వెల్లాయి గోపురం అనుకుంటారు. ఇది కూడా దేశకులవారి యోచనే. నిజానికి ఓ దేవదాసి త్యాగానికి చిహ్నంగా ఆమె పేరుతో వెల్లాయి గోపురంగా ఇలా మార్పులు చేయించాను. వెల్లాయి అందములోనూ, నాట్యగానాలలోనూ, చతురతలోనూ ఆమెకు సాటిలేరు. లేత వయసులోనే ఆమె శ్రీరంగని సేవకు అంకితమయ్యింది. ఆమె ఎంతటి వారినైనా తన చతురతతో ఇట్టే మెప్పించేది. ఆమెకు పాండిత్యము, శ్రీరంగని కరుణా ప్రసాదముతో చిన్నతనంలోనే లభించాయి. ఆమె కథ, త్యాగం గురించి నీవు మధురా విజయంలో లిఖించవలసి ఉన్నది జాగ్రత్తగా విను. అవి శ్రీరంగం మీద అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులు, అతని సైన్యాధిపతులు దాడులు జరిపి 23,000 మంది బ్రాహ్మణులను, శ్రీవైష్ణవ భక్తులను ఊచకోత కోసిన సమయం. ఆలయం మీద దాడి జరిపినప్పుడు ప్రతిఘటించిన మరో 12,000 మంది ప్రజలను కూడా ఊచకోత కోసి ఆలయంలోని విలువైన నగలు, సంపద అంతా దోచారు. అక్కడ ఉన్న దివ్యమూర్తులు పూర్తిగా స్వర్ణమయం. వాటిని ఢిల్లీకి తీసుకుని పోవాలని వారు గుడి అంతా వెతికారు. కాని ఆలయ ఆచార్యులు, పిళ్ళై లోకాచార్యుల వారు అప్పటికే రాత్రికి రాత్రే ఆ మూర్తులను తీసుకొని మారువేషాలలో మధురకు పారిపోయారు. ఆ ముష్కరులు స్వర్ణ విగ్రహాల కోసం, పిళ్ళై లోకాచార్యుల కోసం చాలానే వెతికించారు. పిళ్ళై లోకాచార్యులవారు తరువాత ఆ మూర్తులను తిరునెల్వేలికి తీసుకొని పోతూ మార్గమధ్యంలో అనారోగ్యంతో మరణించారు. తరువాత ఆ మూర్తులను తిరుపతికి చేర్చడం, 1323లో శ్రీరంగం నుండి బయటకు వెళ్లిన మూర్తులు దాదాపు 1371 వరకు తిరిగి ఆలయాన్ని చేరలేదన్న విషయం నీకు సంపూర్ణంగా తెలుసు. శ్రీరంగం ఆలయం మీద దండయాత్ర చేసినప్పుడు దేవదాసి వెల్లాయి వెంటనే తన వాద్య గాత్ర పండితులను అప్పటికప్పుడు రావించి వారి సహకారంతో ఓ శృంగార నాట్య ప్రదర్శన చాతుర్యంగా ఏర్పాటు చేసింది. సైన్యాధిపతి మరియు అనేక మంది సైనికులు ఆమె అందం, శృంగార నాట్యం అందం చూసి విచలితులయ్యారు. ఆమె చేసే అద్భుత నాట్యం గంటల కొద్దీ సాగింది. ఈ సమయంలోనే పిళ్ళై లోకాచార్యులు సైనికుల కన్నుగప్పి ఆ మూర్తులను తీసుకొని మారువేషంలో మధురకు పారిపోయారు. వెల్లాయి అందం హొయలు చూసి విచలితుడై ఆమె వెంటపడిన సైన్యాధిపతిని అటూ ఇటూ అంటూ తిప్పి తిప్పి ఈ తూర్పుగోపురం ప్రాంతానికి తీసుకునిపోయింది. అక్కడ మెల్లగా గోపురం పైకి తన చతురతతో మూర్తులు, ధనసంపద ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను రమ్మంటూ కవ్విస్తూ తూర్పు గోపురం మీదకు తీసుకునిపోయి అతన్ని అక్కడి నుండి తోసివేసింది.
ఆ ముష్కరుల చేతిలో బందీ అవడం ఇష్టంలేక ఆ గోపురం మీద నుండి శ్రీరంగనాథుని తలుస్తూ తానూ దూకి చనిపోయింది. ఆ ఘటన విన్న నేను చలించిపోయాను. నాడు స్వామివారి మూర్తులను సంరక్షించేందుకు తన ప్రాణాలను సైతం వెరువక త్యాగం చేసిన దేవదాసి వెల్లాయి స్మృత్యర్థం నేను ఆ తూర్పు గోపురాన్ని పునరుద్ధరించి ఆమె పేరుతో ఆమె స్మృత్యర్థం వెల్లాయి గోపురం అని పేరు పెట్టించాను. దేవదాసీలు మరణిస్తే వారి త్యాగాలకు చిహ్నంగా గౌరవపూర్వకంగా శ్రీరంగని ఉగ్రాణం నుండే వారి దహన అంత్యక్రియలకు నిప్పు వెళ్లే ఆచారం నేటికీ అమలులో ఉంది అని అనగానే వెల్లాయి వృత్తాంతాన్ని తన గ్రంథంలో లిఖించాలని నిర్ణయం తీసుకుంది గంగాదేవి. వారి రథాలు శరవేగంగా కంచివైపు నడిచాయి. జంజికోటపై నలువైపులా వరాహపతాకం రెపరెపలాడుతున్నది. కోట పైభాగంలో పండు వెన్నెలలో గోపన కుముదశ్రీలు ఆసీనులై ఉన్నారు. గోపన్న, కుముదిని, ఈ విషయం విన్నావా? అంజనాద్రిలో స్వామి విగ్రహాన్ని అంత సాహసంతో కనిపెట్టిన రాజవల్లభుడు పాండ్యరాణి మధురాంగిణిని ప్రేమించి ఆమెకు వివాహమైనదన్న విషయం తెలిసి వివాహం చేసుకోకుండా విరాగియై శ్రీరంగనాథుని సేవలో ఉండిపోయాడన్న బాధ నన్ను మిక్కిలి బాధిస్తున్నది అని అన్నాడు. కుముద నోటిపై చెయ్యి అడ్డుపెట్టుకొని అయ్యో అవునా స్వామి అని అన్నది. ఇంతలో కుమారుడు అయ్యనవారికి దగ్గరగా నిలబడి ఆకాశాన్ని గమనిస్తూ, నాన్నగారు, ఆ మేఘాలను చూశారా? నాకు శ్రీదేవి భూదేవి సమేతులైన శ్రీరంగనాథస్వామిలా గోచరిస్తున్నాడు అని అనగానే ఇద్దరూ ఆశ్చర్యపడి పైకి చూశారు. నిజమేనన్న భావనతో కుమారుణ్ణి ముద్దాడిన అనంతరం, స్వామి, మీ శపథం ప్రతిజ్ఞ చెల్లించుకున్నారు కదా, ఇకనైనా యుద్ధాలు ఆపి భక్తి పరివస్య చేయకూడదా? ఇంతకీ మన అయ్యన్నను మహావీరుణ్ణి చేస్తారా లేక అమాత్యుణ్ణి చేస్తారా అని కుముదశ్రీ అడిగిన ప్రశ్నకు నవ్వి, దాసభూతమిదం తస్య జగస్థావర జంగమం శ్రీమన్నారాయణ స్వామి జగతాం ప్రభురీశ్వరః అన్న పద్మపురాణ శ్లోకం వినలేదా కుముదా? మనం నిమిత్తమాత్రులం. సమస్త సృష్టికి ఆ దేవుడే ప్రభువు. చర అచర ప్రాణులు వస్తువులన్నీ అతని సేవకులే. శ్రీరంగనాథుడే సమస్త జగతికి స్వామి, యజమాని, భోక్త. నేను కేవలం శ్రీరంగనాథుని సేవకుడిని మాత్రమే. ఆ శ్రీరంగనాథుడు ఈసరికి అయ్యన్న విషయంలో నిర్ణయం తీసుకునే ఉంటాడు. మనం కేవలం కాలాన్ని అనుసరిస్తూ వెళ్లడమే అని అన్నాడు. ఈ విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితికి రావాలని కృషి చేయడమే నా విధి. ముఖ్యంగా ఈ నేలపై తురుష్కుల పాలనలో జీర్ణమైన ఆలయాలనన్నిటినీ పునరుద్ధరించడమే ప్రస్తుతం నా ధ్యేయం. మిగతా విషయాలన్నీ శ్రీరంగనాథుని నిర్ణయానుసారమే జరుగుతాయి అని అన్నాడు. ఇంతటితో మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల సమాప్తం.

మీరింతవరకు మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల విన్నారు. రచన డాక్టర్ టేకమల వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు.

0: అభిరుచి మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి ఇది మీ హలో అభిరుచి.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:22 దాటి 30 సెకండ్లు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఫోనిన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్స్ 0861233310 లేదు అనుకుంటే 0861233312. ఈ రెండు నంబర్లో ఏదో ఒక నెంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారం అయ్యేటువంటి హలో అభిరుచి కార్యక్రమంలో వినవచ్చు. లైన్ కలవట్లేదు అనుకుంటే మరేం పర్వాలేదు, 7901084151044 అనే ఈ నెంబర్కి మీ పేరు వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటనైతే వినాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా మెన్షన్ చేసి నేను చెప్పిన ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారం అయ్యేటువంటి హలో అభిరుచి కార్యక్రమంలో వినండి. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు ఎంసీఏ చిత్రం నుంచి ఈ పాట మనందరి కోసం. పాడినవారు కార్తిక్ మరియు దీపికా.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో,
2: శుభోదయం మేడం.
1: శుభోదయం అండి.
2: కావాలి అడవులకు
1: చెప్పండి. ఓకే, ఏ చిత్రం నుంచి ఏ పాటను అనుకుంటున్నారు ఈరోజు?
2: నర్తనశాల సినిమాలో జనని శివకామిని అనే పాట కావాలి మేడం.
1: తప్పకుండా అండి. నర్తనశాల చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు కాదవ్ భాష మేడం, బాలాజీ నగర్ నుంచి.
0: ఓకే భాష గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట అనుకుంటున్నారు ఈరోజు?
1: నాని చిత్రం నుంచి పెదవే పలికిన.
0: తప్పకుండా అండి, నాని చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదా. హలో హలో
2: మేడం,
1: వెరీ గుడ్ మార్నింగ్ అని మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: దానలక్ష్మిపురం నుంచి సయ్యద్ జాకిర్ మేడం. ముందుగా మా డైరెక్టర్ సమరం నాగేశ్వర గారికి, గౌరవనీయులైన కావ్య శ్రీనివాస్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి. ఏ చిత్రం నుంచి ఏ పాటను అనుకుంటున్నారు ఈరోజు?
2: మా ఫ్రెండ్స్ అందరి కోసం గోకులంలో సీతలో ప్రేమ ప్రేమ పాట వినిపించండి మేడం. అందరి కోసం.
1: తప్పకుండా అండి. గోకులంలో సీత చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

మీరింతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు విన్నారు. సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. చాలా మంది శ్రోతలు వాట్సాప్ మెసేజ్లు పంపించి కూడా వాళ్ళకి ఇష్టమైన పాటని వినిపించవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడు ఎవరైతే వాట్సాప్ మెసేజ్ల ద్వారా సినీ పాటలు కోరడం జరిగిందో అవి వింటారు. ముందుగా ఈ మెసేజ్ పంపించారు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి. సోమనాథం, జనార్దన్ రావు, వనిజమ్మ, వెంకటభావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అలాగే వెంకటేశ్వర్లు, శంకరయ్య, వీరందరి కోసం రంగం చిత్రం నుంచి పాట.

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: కార్యక్రమం తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. అక్కడి నుంచి మస్తాన్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులందరి కోసం దళపతి చిత్రం నుంచి ఈ పాట కోరడం జరిగింది.

మీరు ఇంతవరకు హలో బ్రిజి కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.
1: ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో సుపరిపాలన అనే భావన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల నాణ్యత, ప్రజల జీవితాల్లో తీసుకొస్తున్న సానుకూల మార్పులు, పరిపాలనా వ్యవస్థలోని పారదర్శకత, అవినీతి నియంత్రణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలు ఒక దేశ అభివృద్ధికి కొలమానాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే స్వాతంత్ర్యం అనంతరం దేశంలో అనేక పరిపాలనా సంస్కరణలు చేపట్టినప్పటికీ ప్రజాసేవల పంపిణీలో జాప్యం, అవినీతి, పథకాల అమలులో లోపాలు వంటి సమస్యలు కొనసాగాయి. ఈ సమస్యలను అధిగమించడానికి 2014లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన భావనను అందిపుచ్చుకుంది. సుపరిపాలన అనేది ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, హక్కులను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం నిర్వహించే బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థ. సుపరిపాలనలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల కంటే ఆ నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయి, ప్రజలకు ఎంతమేర ప్రయోజనం కలిగిస్తున్నాయనే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణగా చెప్పుకుంటే పౌర కేంద్రీకృత సేవల్లోనూ, సంక్షేమ పథకాల పంపిణీలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పీఎం జన్ధన్ బ్యాంకు ఖాతాలను తెరిచింది. ఈ బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్తో అనుసంధానించడం వల్ల సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేయబడ్డాయి. దీంతో అవినీతితో పాటు మధ్యవర్తుల దళారీ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్మూలించబడింది. 54 కోట్ల మందికి పైగా ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. వారందరినీ బ్యాంకింగ్ తో అనుసంధానం చేయడం వల్ల మరిన్ని పథకాలు వారికి నేరుగా చేరేలా మార్గం సుగమమైంది. 2014లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అనే భావనను కేంద్రంగా చేసుకుని పరిపాలనను ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చడం. అలాగే పరిపాలనలో సాంకేతిక వినియోగానికి అధిక ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు డిజిటల్ వేదికలను సైతం విస్తృతంగా ఉపయోగించుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ అనేక సేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి వల్ల సేవల పంపిణీలో వేగం గణనీయంగా పెరిగింది. అయితే ఈ సుపరిపాలనలో డిజిటల్ గవర్నెన్స్ అనేది ఒక కీలక సాధనంగా మారింది. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్లైన్లో అందించడానికి విస్తృతమైన ప్రయత్నాలు 2014లోనే ప్రారంభమయ్యాయి. భూ రికార్డులు, పన్ను చెల్లింపులు, పాస్పోర్ట్ సేవలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు, ఆరోగ్య సేవలు వంటి

0: అనేక సేవలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. భారతదేశాన్ని సాంకేతికంగా సాధికారత కలిగిన సమాజంగా, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమే ఈ డిజిటల్ ఇండియా. 2015 జూలై 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విప్లవాత్మక ఉద్యమం ప్రారంభమై, గత దశాబ్ద కాలంలో దేశ రూపురేఖలను, సామాన్యుడి దైనందిక జీవితాన్ని విశేషంగా మార్చివేసింది డిజిటల్ ఇండియా. ఈ డిజిటల్ ఇండియాతో ప్రతి పౌరుడికి మౌలిక సదుపాయంగా డిజిటల్ సేవలు అందించబడ్డాయి. అలాగే హైస్పీడ్ ఇంటర్నెట్ కూడా దేశంలోని ప్రతి గ్రామానికి అందుబాటులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం డిజిటల్ అక్షరాస్యత సాధ్యమైంది. డిజిలాకర్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పులన్నీ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు సమయం ఖర్చు కూడా తగ్గుతుందని ఈ డిజిటల్ ఇండియా గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా ప్రస్తావిస్తూ,
1: క్యా దేశ్ కే లియే హమ్ కుచ్ సోచ్ సక్తే హై ఔర్ ఇస్లియే హమారా సప్నా హై డిజిటల్ ఇండియా. జబ్ మై డిజిటల్ ఇండియా కహతా హూ తబ్ యే బడే లోగో కీ బాత్ నహీ హై, యే గరీబ్ కే లియే హై. అగర్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ సే హిందుస్తాన్ కే గాంవ్ జుడ్తే హై ఔర్ గాంవ్ కే ఆఖరీ ఛోర్ కీ స్కూల్ మే అగర్ హమ్ లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దే సక్తే హై, ఆప్ కల్పనా కర్ సక్తే హై కే హమారే ఉన్ गांव के बच्चों को कितनी अच्छी शिक्षा मिलेगी. जहां डॉक्टर नहीं पहुंच पाते, अगर हम टेली मेडिसिन का नेटवर्क खड़ा करें तो वहां पर बैठे हुए गरीब व्यक्ति को भी किस प्रकार की दवाई की दिशा में जाना उसका स्पष्ट मार्गदर्शन मिल सकता
0: है. इक ई डिजिटल इंडिया तो गत पुष्कर కాలంలో లో భారత్ అనేక విజయాలు సాధించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నగదు రహిత లావాదేవీల్లో ఒక సంచలనంగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ రోజువారీ లావాదేవీల్లో అత్యవసరంగా మారింది. నేడు పెద్ద పెద్ద మాల్స్ నుండి చిన్న చిన్న వీధి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా తక్షణ చెల్లింపులు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలవడానికి పునాది వేసింది డిజిటల్ ఇండియా. అదేవిధంగా ఒకప్పుడు విలాస వస్తువుగా ఉన్న ఇంటర్నెట్ నేడు ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ధరలతో భారత్లో లభిస్తోంది. భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా లక్షలాది గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ చేరువైంది. 5G సేవల విస్తరణతో ఇంటర్నెట్ వేగం మరింత పెరిగింది. దేశంలో నిరుపేదలకు సంక్షేమం, గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశ జనాభాలో విస్తృత వర్గాలకు ఆహార భద్రత కల్పించింది. 81 కోట్ల మంది ప్రజలకు పైగా పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని 2028 వరకు కూడా ప్రభుత్వం పొడిగించింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద దేశమంతటా రేషన్ కార్డులను డిజిటలైజ్ చేసింది. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని లబ్దిదారులందరికీ ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకాన్ని 2026 మార్చి నుండి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు 2014 అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించి దేశాన్ని బహిరంగ విసర్జన రహితంగా మార్చింది. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంలో ఇది దేశం సాధించిన గణనీయమైన విజయమని చెప్పొచ్చు. ఇక గ్రామాల్లో ఒకప్పుడు మంచినీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది, కానీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా 2026 మే నాటికి 15 కోట్ల 85 లక్షల గ్రామీణ కుటుంబాలకు సురక్షిత తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేసింది. దేశానికి వెన్నుమొక్క అయిన రైతు సంక్షేమానికి 2014 నుంచే ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేరును వ్యవసాయ రైతు సంక్షేమ శాఖగా మార్చడమే రైతుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న గౌరవాన్ని తెలియజేస్తోంది. విత్తనం నుండి విపణి మార్కెట్ వరకు ప్రతి దశలోనూ రైతులకు అండగా నిలుస్తూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల ద్వారా రైతులకు ఏటా 6,000 రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసి సాగు పెట్టుబడికి చేయూతనిస్తోంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 22 వాయిదాల్లో దేశంలోని మొత్తం రైతులకు 4.27 లక్షల కోట్లకు పైగా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయి. అలాగే అకాల కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులు నష్టపోకుండా పీఎం ఫసల్ బీమా యోజన పేరిట బీమా సదుపాయాన్ని కల్పించింది. 2016 నుంచి ఇప్పటి వరకు రైతులకు 1.9 లక్షల కోట్లకు పైగా పరిహారం చెల్లించింది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే ఈ నామ్ డిజిటల్ మార్కెట్ ద్వారా 80 లక్షల మంది రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే సౌకర్యం కల్పించింది. ఇటువంటి ప్రోత్సాహకాల కారణంగా 2024-25 వచ్చేసరికి భారత్ 357 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి ఆహార ధాన్యాల దిగుబడిని సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక వరి ఉత్పాదక దేశంగా, 2వ అతిపెద్ద మత్స్య ఉత్పత్తిదారునిగా భారత్ నిలిచింది.

0: ఇక ఆరోగ్య రంగంలో గత 12 సంవత్సరాలుగా భారత్ సాధించిన విజయాలు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య బీమా కార్యక్రమమైన ఆయుష్మాన్ భారత్ ద్వారా నిరుపేదలకు 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఏటా 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. మొత్తం 43.93 కోట్ల మందికి పైగా ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేసింది. ఈ విధంగా ప్రజా ఆరోగ్యానికి భరోసానిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అనేక మంది లబ్ది పొందారు. వారిలో శ్రీకాళహస్తికి చెందిన శైలజ అనే లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
1: పేరు శైలజ, శ్రీకాళహస్తి, నేను గృహిణిని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2018లో ఆయుష్మాన్ భారత్ కార్డును ప్రవేశపెట్టి మా అందరికి ఇది ఉపయోగపడే విధంగా 5 లక్షల ఉచిత బీమా పథకంను కల్పించడం జరిగింది. దీన్ని కూడా మా ఇంట్లో మా అత్తగారు అయిన ఆమె కూడా ఈ కార్డు ఉపయోగపడింది. నేను కూడా ఈ కార్డు ద్వారా లబ్ధి పొందాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
0: ఇక నారీ శక్తి కోసం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే మహిళా సాధికారతకు కట్టుబడి లక్వత్ దీదీ వంటి పథకం ద్వారా 3 కోట్ల మంది గ్రామీణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రోత్సాహకం అందించింది. సుకన్య సమృద్ధి యోజన కింద ఆడపిల్లల భవిష్యత్ కోసం 4.6 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిచింది. పీఎం ఉజ్వల యోజన పేరిట 10 కోట్ల మందికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించి మహిళలను కట్టెల పొగ నుండి విముక్తి చేసింది. అలాగే మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో వారికి రుణ సదుపాయం కల్పించింది. ముఖ్యంగా స్వయం సహాయక బృందాలు ఈ రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్న పట్టణాల్లోనూ చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి వారు ఉపాధి పొందడమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించి మార్గదర్శకంగా నిలిచారు. అందులో విజయనగరం జిల్లాకు చెందిన మౌనిక అనే లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
2: నా పేరు లగ్గు మౌనిక. మాది కొప్పర గ్రామం, వంగర మండలం, విజయనగరం జిల్లా. నేను శ్రీ రాజులమ్మ ఎస్ఎస్జిలో మెంబర్ గా ఉన్నాను. నేను ఏదైనా యాక్టివిటీ పెట్టాలి అనుకునే ఆలోచన నాకు వచ్చిన వెంటనే మా వెలుగు సభ్యులతో చెప్పగా వాళ్ళు వెంటనే స్పందించి మాకు పిఎంఎఫ్ఎంఈ కింద 6,90,000 రూపాయలు ఎస్బీఐ వంగర్ బ్రాంచ్ ద్వారా ఇప్పించారు. వారితో మేము 2 రకాల మిషన్లు కొనుగోలు చేశాము. ఇది పెద్ద మిషను, ఇది మినుములు మినపగులుగా తయారు చేస్తుంది. ఇంకోటి చిన్న మిషను మినుములు బద్దలుగా తయారు చేస్తుంది. ఈ తయారు చేసిన మినపగుళ్ళను మేము 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు ప్యాకింగ్ చేసి మా చుట్టుపక్కల ఉండడం వల్ల ప్రతి నెల మాకు 25 నుండి 30 వేల వరకు ప్రాఫిట్ వస్తుంది. మాతో పాటు మరో 4 గ్రూప్ సభ్యులకు కూడా ఇందులో ఉపాధి ఇవ్వడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: ఇక ముద్రా యోజన పథకం కింద చిన్న వ్యాపారాల కోసం 40 లక్షల కోట్లకు పైగా హామీరహిత రుణాలిచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. వీటి ద్వారా అనేక మంది వ్యాపారులు రుణ సదుపాయాన్ని పొంది తమ వ్యాపారాలను మరింత విస్తరించుకునే వెసులుబాటు కలిగింది. ఒంగోలుకు చెందిన రాఘవరావు అనే ముద్రా యోజన లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
3: ఒంగోలు పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా శ్రీ రాఘవ బుక్ డిపో అనే ఒక షాప్ ని నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా నడుపుతూ ఉన్నాను. గతంలో నా యొక్క సొంత డబ్బులతోటి నా వ్యాపారాన్ని చేస్తూ వస్తూ ఉన్న క్రమంలో మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ముద్రా యోజన పథకం కింద 50,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్న క్రమంలో నేను కూడా ఆ యొక్క పథకానికి అప్లై చేసి స్టార్టింగ్ 50,000 తీసుకుని నా యొక్క వ్యాపారంలో పెట్టి తర్వాత కొంచెం రుణాలు పెంచుకుంటూ ఈ రోజున 10 లక్షల వరకు రుణం తీసుకుని రెగ్యులర్ గా కడుతూ ఈ యొక్క స్కీమ్ ని నేను వినియోగించుకున్నాను.
0: ఇక సామాజిక భద్రత విషయానికి వస్తే 2015లో 19% ఉన్న ఈ సామాజిక భద్రత 2025 నాటికి 64.3% చేరింది. ప్రస్తుతం 94 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్క సామాజిక భద్రత పథకం కిందనైనా లబ్ది పొందుతున్నారు. అలాగే దేశ పురోగతిలో మధ్యతరగతి పాత్ర చాలా కీలకమైనది. ఈ 12 ఏళ్లలో మధ్యతరగతి వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందించింది. ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయంలో 2025-26 బడ్జెట్లో పన్నుల స్లాబ్లను తగ్గిస్తూ సమగ్ర సవరణ చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం వార్షిక ఆదాయం 12 లక్షలు ఉన్నప్పటికీ పన్ను ఉండదు. ప్రామాణిక తగ్గింపులతో కలిసి 12.75 లక్షల దాకా పన్ను మినహాయింపు లభిస్తోంది. ఇక ఉడాన్ పథకం ద్వారా సామాన్యుడు కూడా విమానం ఎక్కాలనే కల సాకారమైంది. 64 లక్షల మందికి పైగా పౌరులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉంటే ఇప్పుడు 160 దాటింది. అలాగే గంటల ప్రయాణాన్ని నిమిషాల్లోకి మారుస్తూ 162 వందే భారత రైళ్లు కూడా పట్టాలెక్కాయి. అదేవిధంగా దేశంలో ఇల్లు లేని పేదలకు శాశ్వత గృహ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ పీఎం ఆవాస్ యోజన ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గౌరీశ్వరి సొంత ఇంటి కల సాకారమైంది. వారి మాటల్లోనే విందాం.

0: పేరు బొమ్మాన గౌరేశ్వరి. మక్కువ మండలం మక్కువ గ్రామం పార్వతీపురం మన్యం జిల్లా. మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది. అంతకు ముందు అయితే మాకు ఇల్లు లేదు, కానీ ఇల్లు రావడం వలన మేము ఇల్లు కట్టుకొని ఇక్కడే సొంత ఇంట్లో ఉంటున్నాము. అంతకు ముందు అయితే పురింట్లో ఉండేవరం చాలా ఇబ్బందులుగా ఉండేది. ఇప్పుడు ఇల్లు రావడం వలన చాలా సంతోషంగా ఉంటున్నాము. ప్రధాని మోడీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
1: గత 12 ఏళ్లలో దేశ పురోగతిలో అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమాల్లో మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కూడా ఉంటాయి. భారతదేశాన్ని ఆర్థికంగా పారిశ్రామికంగా ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 2 కార్యక్రమాలు గణనీయమైన ఫలితాలను రాబట్టాయి. భారతదేశాన్ని ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మార్చాలనే ప్రధాన లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ పెరగడంతో పాటు కోట్లాది మంది యువతకు తయారీ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా గణనీయంగా ఆకర్షించగలిగింది భారత్. ఆటోమొబైల్స్, ఏవియేషన్, బయోటెక్నాలజీ, రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్ వంటి 27 కీలక రంగాలపై ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించి ఎక్కువగా దిగుమతులపైన ఆధారపడిన భారత్ నేడు ప్రపంచంలోనే 2 అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా అవతరించింది. అలాగే ఒకప్పుడు రక్షణ పరికరాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే భారత్ ఇప్పుడు తేజస్ యుద్ధ విమానాలు, క్షిపణులను దేశీయంగానే తయారు చేస్తూ ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తోంది. వ్యాపారాలు ప్రారంభించడానికి నిబంధనలను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట సులభతరం చేయడం వల్ల అంతర్జాతీయ సంస్థలైనటువంటి యాపిల్, శాంసంగ్, టెస్లా వంటి సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇటువంటి మహత్తర కార్యక్రమమైన మేక్ ఇన్ ఇండియాను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత తయారీ రంగం ప్రపంచ సరఫరా గొలుసులో గణనీయమైన పాత్రను పోషించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
2: हम सब जिम्मेवारी के साथ अगर आगे बढ़ेंगे और हम भारत के लोग एक बार करेंगे तो दुनिया के लोग जरूर हमारे यहां आए. आप सब समय निकाल करके आए, इस एक बहुत बड़े इनिशिएटिव को प्रारंभ करते समय आप साथ हमारे साथ जुड़े. विदेश के भी बहुत बड़ी मात्रा में मेहमान आए, दुनिया के कई देशों में और हिंदुस्तान के सभी राज्यों में सभी व्यापारिक संगठनों के द्वारा इस कार्यक्रम को लाइव टेलीकास्ट किया जा रहा है, वहां भी लोग बैठे हैं. मैं आप सबको विश्वास दिलाता हूं, आइए हम सब मिलकर के इस मेक इन इंडिया कंसेप्ट को जिसकी जिसकी जिम्मेवारी है उसको हम पूरा करें, हम आगे बढ़े, मैन्युफैक्चरिंग सेक्टर में हम फिर एक बार नई ऊंचाइयों को पार करें.
1: భారతీయ యువతలో ఉన్న సృజనాత్మకతను, వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించి వారిని ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సరికొత్త సాంకేతికత, ఆలోచనలతో వచ్చే వ్యాపారాలకు అండగా నిలవడంతో పాటు పెట్టుబడి కొరత లేకుండా ప్రభుత్వ నిధులతో ఆర్థిక చేయూతనందించడం అనే ముఖ్య ఉద్దేశాలతో ఈ స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగిందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో వివరిస్తూ,
3: భారత్ మే స్టార్టప్ కే బారే మే బహుత్ కమ్ చర్చా హోతీ. సాల్ 2014 తక్ తో దేశ్ మే 500 से भी कम रजिस्टर्ड स्टार्टअप हुआ करते. हमारे युवा टैलेंट, उसका सामर्थ्य, उसे अपने अपने पूरा करने का मौका नहीं मिला. साथियों, मुझे अपने देश के युवाओं पर भरोसा है, आपके सामर्थ्य पर भरोसा है, इसलिए हमने एक अलग राह चुनी. हमने युवाओं को ध्यान में रखते हुए एक के बाद एक नए स्कीम्स बनाई. यही से स्टार्टअप रिवोल्यूशन ने भारत में असली गति पकड़ी. ईज ऑफ डूइंग बिजनेस रिफॉर्म्स, स्टार्टअप इंडिया, डिजिटल इंडिया, फंड्स ऑफ फंड्स, ऐसे अनेक इनिशिएटिव लिए गए.
1: ఇక గత 12 సంవత్సరాలలో భారత విదేశాంగ విధానానికి నూతన ఉత్తేజం లభించింది. ప్రపంచ వేదికలపై భారత్ తన ప్రభావాన్ని పెంచుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల స్వరంగా మారింది.
4: ఆజ్ పురా విశ్వ గ్లోబల్ సౌత్ కి చర్చా కర్తా హై, లేకిన్ ఉస్ చర్చా కే సూత్రధార్ కే రూప్ మే ఆజ్ భారత్ వైశ్విక్ మంచోం పర్ ग्लोबल साउथ की बुलंद आवाज बन गया. अनेक देशों के साथ आज भारत फ्यूचर रेडी ट्रेड डील्स कर रहा है.
1: आधुनिक मौलिक सदुपायाल कल्पनपै प्रभुत्वं प्रत्येक दृष्टि सारिंचिंदि. गत 12 ఏళ్లలో రైల్వేలు, రహదారులు, వాటరేవుల బడ్జెట్ కేటాయింపులను ఏకంగా 6 రెట్లు పెంచింది. తాము తీసుకున్న ప్రభుత్వ విధానాలు, వాటిని అమలు చేసిన తీరు వల్లే నేడు భారత్ లో ఈ మౌలిక సదుపాయాల పరంగా విశేషమైన పురోగతి కనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
4: దేశ్ కా భాగ్య ఫిర్

0: तब बदला जब 2014 में एनडीए की सरकार बनी। देश ने देखा कि जब नियत, नीति और निर्णय तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती है। देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे। 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक, 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में 6700 किलोमीटर एक्सप्रेसवे तक, 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक देश ने बहुत लंबी यात्रा तय की।
1: స్వాతంత్రానంతరం దేశ రాజకీయాలలో పెను మార్పులకు 2014లో బీజం పడగా ప్రజలు తమ వినూత్న తీర్పుతో నవోదయానికి నాంది పలికారు. అప్పుడు శ్రీకారం చుట్టుకున్న ఈ పురోగమన యాత్ర నేటికీ నిర్విరామంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ నెల 9వ తేదీ నాటికి ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్వాతంత్ర్య అమృత కాలం నుంచి శ్రీకారం చుట్టుకున్న ఈ యాత్ర శతాబ్ది వేడుకల దిశగా సాగుతూ నవభారత్ ఉజ్వల భవితకు దారులు నిర్మిస్తోంది. యువత కళలకు ఈ నవభారత్ రూపమిస్తోంది. నారీశక్తి ఆకాంక్షలు నెరవేరుస్తూ పేదల ముందంజకు విస్తృత అవకాశాలు కల్పిస్తోంది. మధ్యతరగతి ఆశయాలకు రెక్కలు తొడుగుతూ నూతన శిఖరాలకు చేరుస్తోంది. ఆర్థిక వ్యవస్థ సర్వేగంతో పయనిస్తుండగా గత 12 ఏళ్లలో అనేక పథకాల ప్రయోజనాలు లక్షలాది పేదల ముంగిటకు చేరాయి. సుపరిపాలన అనేది నిరంతర ప్రక్రియ. గత 12 సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలు, సాంకేతిక వినియోగం, సంక్షేమ కార్యక్రమాల ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా పలు అడుగులు వేసిందని చెప్పవచ్చు. డిజిటల్ ఇండియా, జన్ధన్ యోజన, స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పటివరకు మీరు ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావు ఈయతిది. వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దానవీర సూరకర్ణ, ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, గీతరచన సి నారాయణరెడ్డి, సంగీతం పెండియాల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

కార్యక్రమంలో ఇప్పుడు అమ్మాయి పెళ్లి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన దాశరథి, సంగీతం సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్.

కార్యక్రమంలో ఇప్పుడు కథానాయకుడు. ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట. గీతరచన దాసరది, సంగీతం టీవీ రాజు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి శ్రీనిధి, అఖిల్ కార్తికేయ, బాలకృష్ణ, శారదా.

గీతాంజలి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్.

తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తుండేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం మింగేస్తాం భగల భగల గరణం మా పిలుపే ఢమరుకం

నీరాజనం ఈ చిత్రానికి ఎంఎస్ రామారావు గారు పాడిన పాట. గీత రచన ఎంఎస్ రామారావు, సంగీతం ఓపి నయ్యర్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా, మున్నా, అక్షయ, అనఘ.

భారతీయుడు ఈ చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట. గీతరచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరుతున్నవారు భారతీ కిషోర్, అనంతపూర్ నుంచి.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆరాధన, ఈ చిత్రానికి మహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ హనుమంతరావు.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సి నారాయణ రెడ్డి గీత రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వినబోతున్నారు. చిత్రం స్వాతిముత్యం.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: మందరం
0: చూడండి.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట దేవులపల్లి గీత రచనలో పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. చిత్రం ఈనాటి బంధం ఏనాటితో.

0: గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింస పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖిన.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన శ్రీమతి సిహెచ్ లలిత గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు విందాం.
1: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన ఎస్ఐ రేటింగ్ లో సెకండ్ ప్లేస్ లో వచ్చిన లలిత గారు మనతో ఉన్నారు. హాయ్ అండి లలిత గారు, ఎలా ఉన్నారు?
2: హాయ్ అండి, చాలా బాగున్నాను.
1: సో చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి, ఫస్ట్ టైం రేడియోకి వచ్చినట్టున్నారు?
2: ఎస్ అండి, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ సర్ప్రైజింగ్ గా కూడా ఉంది. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఆకాశవాణికి వస్తాను అని చెప్పి. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్.
1: మరి ఏం చేస్తూ ఉంటారు మీరు?
2: నేను హౌస్ వైఫ్నే. నాకు మ్యూజిక్ చాలా ఇంట్రెస్ట్, సో దానివల్ల నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్. అది 4 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ డిప్లొమా చేస్తున్నాను. ఇంకా సంగీత కళాశాలలో నేను వీణా నేర్చుకుంటున్నాను, ఇన్స్ట్రుమెంట్.
1: ఓకే, మ్యూజిక్ నేర్చుకుంటున్నారు కదా, అది ఎంతకాలం నుండి నేర్చుకుంటున్నారు?
2: మ్యూజిక్ నాది సర్టిఫికేషన్ అయిపోయిందండి, 4 ఇయర్స్. అది 4 ఇయర్స్ కోర్స్. అది అయిపోయింది. ఇప్పుడు డిప్లొమా చేస్తున్నాను, అది 2 ఇయర్స్. ఫస్ట్ ఇయర్ అయిపోతుంది.
1: అయితే మా కోసం ఏదైనా ఒక చిన్న కీర్తన ఏమైనా పాడగలరా?
2: తప్పకుండా అండి, రామదాస్ కీర్తన పాడతాను.
1: తప్పకుండా.

0: చాలా చక్కగా పాడారండి, ఎంతో స్వీట్ గా ఉంది మీ వాయిస్.
1: థ్యాంక్ యూ.
0: మీరు ఇందాక వీణ నేర్చుకుంటున్నా అని చెప్పారు కదా, మరి వీణ అంటే చాలా టఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అని అంటూ ఉంటారు, మరి మీరు ఎలా నేర్చుకుంటున్నారు, అంటే మీకు అది టఫేనా లేకపోతే పర్లేదా?
1: యాక్చువల్లీ నేను వీణ వాంటెడ్గా జాయిన్ అయ్యాను. క్లాసికల్ మ్యూజిక్లో ఏంటంటే మనకి అనుస్వరాలు ఇవన్నీ కూడా కొంచెం బాగా తెలుస్తాయి అని చెప్పి విన్నాను. సో ఇన్స్ట్రుమెంట్ వాడితే, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే దానివల్ల ఇంకా బాగా అర్థం అవుతుంది, స్వరజ్ఞానం తెలుస్తుంది అని అన్నారు ఫ్రెండ్స్. అందుకని ఆ ఇంట్రెస్ట్ తోటి వీణ నేర్చుకుంటున్నాను నేను. యాక్చువల్లీ చాలా కష్టంగా ఉంది, అంటే ఫస్ట్ ఇయరే కదా అని అన్నారు అందరూ. సో సెకండ్ ఇయర్ చూడాలి. ఫస్ట్ ఇయర్ అంటే బేసిక్ సరళి స్వరాలు జంటలు ఇవన్నీ ఉంటాయి. సో ఆ ప్లేసెస్ అవన్నీ ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నాయి. సెకండ్ ఇయర్ చూడాలి, టఫ్గానే ఉంది.
0: ఓకే, మీరు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు కదా, మరి మ్యూజిక్ అంటేనే మన స్ట్రెస్కి ఒక రిలీఫ్ లాంటిది.
1: అవును.
0: మరి మీకు బాగా స్ట్రెస్గా అనిపించినప్పుడు మీకు రిలీఫ్ ఇచ్చేది ఏంటి, మ్యూజికా లేకపోతే ప్లేయింగ్ వీణానా?
1: మ్యూజికేనండి. యాక్చువల్లీ అంటే నాకు చెప్తున్నాక వీణ నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను, 1 ఇయర్ అయింది. సో నాకు దాని గురించి కంప్లీట్గా అసలు తెలీదు. మ్యూజిక్ మాత్రం లైక్ నాకు చైల్డ్హుడ్ నుంచి నాకు పాటలు అంటే చాలా ఇష్టం. సో ఏదైనా ఒక మెలోడీ సాంగ్ అట్లా మూవీ సాంగ్స్ కానీ ఏదైనా అలా వింటూ పాడుతుంటే నాకు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట.
0: ఒక హౌస్ వైఫ్ అని మీరు ఇందాక అన్నారు కదా, మరి అన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, అంటే మ్యూజిక్ నేర్చుకోవడం, వీణ నేర్చుకోవడం, ఇంట్లో అన్ని పనులు చూసుకోవడం,
1: అవును,
0: అలానే మీ ఇంటి బాధ్యతలు అన్నీ ఉంటాయి కదా ఇట్లాగా, అవన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?
1: యాక్చువల్గా నేను నాకు నేర్చుకోవడం చాలా ఇష్టం, చెప్పడం ఇష్టం, టీచ్ చేయడం ఇష్టం. సో అండ్ ఐ వాంటెడ్ టు బీ లైక్ మై సెల్ఫ్ అనమాట. ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎప్పటికప్పుడు బిల్డప్ అవుతూ ఉండాలి అని నాకు ఎప్పుడు ఉంటుంది. కొత్తవి నేర్చుకోవడం, వేరే వాళ్ళకి చెప్పడం అలా ఇష్టం నాకు. అందుకని చెప్పి ఎక్కువ నేను మ్యూజిక్ ఇంట్రెస్ట్ కాబట్టి ప్రజెంట్ మ్యూజిక్ నేర్చుకుని, అది ఇంకా అందులో కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చాక నేను టీచ్ చేయాలని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మామూలుగా నేను ఇంట్లో నేను MBA HR చేశాను. సో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పడం అట్లా సబ్జెక్ట్ వైజ్ లైక్ మ్యాథ్స్ సైన్స్ అట్లా పిల్లలు అలా టీచ్ చేస్తుంటాను.
0: ఓహో, మీరు ఒక టీచర్ కూడా అన్నమాట. మరి మీకు ఇంట్లో అందరూ సపోర్టింగ్ గానే ఉంటారా?
1: యా, డెఫినెట్గా. మా హస్బెండ్ కూడా అది ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నువ్వు చూసుకుంటూ ఉండు అని అంటుంటారు. నాకు ఇంకా మ్యూజిక్ వల్ల నాకేం పెద్ద స్ట్రెస్ అనిపించదు, అండ్ ఈ టీచింగ్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అది కూడా నాకేం అనిపించదు. సింపుల్ ఏంటంటే టైం మేనేజ్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటాను.
0: సో ఆకాశవాణి అంటే మీకు ఎంతో కొంత ఐడియా ఉండే ఉంటుంది కదా, మరి దాని గురించి కొంచెం మీ మాటలో చెప్తారా?
1: తప్పకుండా అండి. ఆకాశవాణి భారతదేశ ప్రజల జీవితాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 1936 ప్రారంభమైన ఆకాశవాణి దేశంలోని వివిధ భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలను ప్రజలకు పరిచయం చేస్తూ వస్తోంది. సంగీతాభిమానులకు శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం వంటి అనేక కార్యక్రమాలు అందిస్తూ ఎంతోమంది కళాకారులను ప్రజలకు పరిచయం చేసింది. సాహిత్య కార్యక్రమాలు, నాటికలు, వార్తలు, విద్యా కార్యక్రమాల ద్వారా సమాజానికి విలువైన సేవలు అందిస్తోంది. నేటి డిజిటల్ యుగంలో కూడా ఆకాశవాణి తన ప్రత్యేకతను నిలబెట్టుకుని నమ్మకమైన సమాచారాన్ని మరియు వినోదాన్ని అందిస్తూ శ్రోతలతో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఇలాంటి గొప్ప ప్రసార మాధ్యమాల్లో ఈరోజు మీతో ఇట్లా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది.
0: మీ మాటలోనే తెలుస్తుందండి ఎంత హ్యాపీగా ఉన్నారు. సో ఈ హ్యాపీ మూమెంట్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: మరి ఒక వన్ డే ఆర్జేగా మీకు ఛాన్స్ వచ్చింది కదా,
1: అవును,
0: మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
1: చాలా సర్ప్రైజింగ్ గా అండ్ షాకింగ్ గా ఉంది. నేను అసలు ఒక ఆర్జేగా ఇలా వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. సర్ప్రైజే నాకు మాత్రం.
0: మరి ఆర్జేగా సెలెక్ట్ అవ్వడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, అంటే ఎస్ఏ రైటింగ్ లో వాటిలో ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు?
1: యాక్చువల్లీ అదే కాలేజ్లోనే తెలిసింది ఇట్లా ఆకాశవాణి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి, సో లెట్స్ గివ్ ఎ ట్రై అని చెప్పి నేను వెళ్ళాను. అనుకోకుండా నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. తర్వాత వాళ్ళు చెప్పారు ఇట్లా లైక్ మీకు వన్ డే ఆర్జేగా పిలుస్తాము అని చెప్పి, చాలా హ్యాపీ అనిపించింది.
0: అయితే ఒక ఆర్జేగా మీరు మైక్ ముందు ఉన్నప్పుడు మీరు మీ లిజనర్స్కి ఒక చిన్న సజెషన్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు?
1: కాన్ఫిడెంట్, బీయింగ్ కాన్ఫిడెంట్ ఆన్ వాట్ వీఆర్ టాకింగ్. మనం మాట్లాడే సబ్జెక్ట్ గురించి తెలిస్తే మనం మాట్లాడచ్చు. సో భయం ఉండ, ఇక్కడికి వచ్చే ముందు కొంచెం భయపడ్డాను, యాక్చువల్లీ చాలా భయపడ్డాను, కానీ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది.
0: లలిత గారు, మీరు ఇందాక అన్నారు కదా ఒక ఆర్జే అంటే కాన్ఫిడెంట్గా ఉండాలి మైక్ ముందు మాట్లాడేటప్పుడు అని.
1: అవును.
0: అయితే ఆర్జేలో ఉండాల్సిన ఒక 3 క్వాలిటీస్ ఏమైనా చెప్పగలరా?
1: వాళ్ళు కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి, అండ్ స్పాంటేనియస్గా ఉండాలి, అండ్ అటెంటివ్గా ఉండాలి. కాన్ఫిడెంట్గా ఉండాలి, స్పాంటేనియస్గా ఉండాలి, అటెంటివ్గా ఉండాలి. లైక్ అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళని గమనిస్తూ ప్రతిదీ దాని రిలేటెడ్గా మనం వాళ్ళతో అప్రోచ్ అవ్వాలి.
0: ఓకే, లలిత గారు మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి?
1: నా ఫేవరెట్ ప్లేస్ జమ్మూ కాశ్మీర్.
0: జమ్మూ అండ్ కాశ్మీర్, అసలు ఆ పేరు వింటే నాకు గుర్తొచ్చేది అక్కడ ఉన్న జోజియల్ టన్నెల్ అండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఆ జోజియల్ టన్నెల్ చాలా ఫేమస్ అయింది న్యూస్లో. విన్నారా, మీకు ఐడియా ఉందా?
1: ఈ జోజిల టనల్ నిర్మాణం జరుగుతోందని నేను కూడా విన్నాను. ఇంకా దాని పొడవు సుమారు 13.15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ జోజిల పాస్ సోనామార్గ్ మరియు ద్రాస్ మధ్య ఉంటుంది. ఇంకా మెయిన్గా ఈ జోజిల పాస్ కాశ్మీర్ మరియు లడక్ మధ్య ప్రధాన భూ సంబంధ మార్గంగా ఉంటుంది.
0: అవునండి, ఈ జోజియల్ పాస్ యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏంటో చెప్పగలరా?
1: ఈ జోజిల పాస్ యొక్క ముఖ్య ప్రాధాన్యత సైనికుల కోసం యాక్చువల్లీ. ఎందుకంటే జోజిల భారతదేశ రక్షణ వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. లడక్ మరియు సియాచిన్ ప్రాంతాల్లో ఉన్న

0: జోజిలా టనల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే దీని నిర్మాణం ఎంతవరకు ఉంటుందని అనుకుంటున్నారు?
1: అవునండి, రీసెంట్గా దీని గురించి నేను న్యూస్లో విన్నాను. జోజిలా టనల్ ప్రధాన సొరంగం పొడవు 13.153 కిలోమీటర్స్ ఉంది. అప్రోచ్ రోడ్ కలిపి మొత్తం ప్రాజెక్టు పొడవు సుమారు 30.18 కిలోమీటర్స్ ఉంటుంది. అసలు ఈ జోజిలా టనల్ నిర్మాణం పనులు అధికారికంగా 15 అక్టోబర్ 2020 ప్రారంభం అయ్యాయని విన్నాను.
0: ఇప్పుడు దాకా జోజిలా టనల్ గురించి మాట్లాడారు, అసలు ఈ జోజిలా పాస్ని ఒక్క పదంలో చెప్పాలంటే మీరేం చెప్తారు?
1: నేనైతే ఈ జోజిలా పాస్ను జీవనాడి అనే చెప్తాను. ఎందుకంటే జోజిలా పాస్ కాశ్మీర్ను లడఖ్తో కలిపే ప్రధాన మార్గం. ప్రజల రవాణా, వస్తువుల సరఫరా, సైన్యం అవసరాలు అన్నీ దీని మీదే ఆధారపడి ఉంటాయి.
0: చాలా బాగా చెప్పారండి. సరే అయితే అయితే కొంచెం ఫన్ మోడ్లోకి వెళ్దాం. ఒక చిన్న ఫన్ ర్యాపిడ్ గేమ్ ఆడదామా?
1: ష్యూర్ అండి.
0: సరే, కాశ్మీర్ లేదా లడఖ్?
1: కాశ్మీర్.
0: ఓహో, జోజిలా ట్రిప్ విత్ ఫ్రెండ్సా ఫ్యామిలీయా?
1: ఫ్రెండ్స్తో అండి.
0: ఫ్రెండ్స్తో ఎందుకు?
1: ఫ్రెండ్స్తో అయితే కొంచెం మనకి ఫన్గా ఉంటుంది, ఫ్యామిలీతో అయితే వాళ్ళు భయపడుతుంటారు కొంచెం. ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది అని నా ఫీలింగ్.
0: కరెక్ట్గా చెప్పారండి. వింటర్ లేదా సమ్మర్?
1: వింటర్ అండి.
0: బీచెస్ ఆర్ మౌంటైన్?
1: బీచెస్.
0: బీచెస్ ఎందుకు?
1: అలల్ని చూస్తూ అక్కడ మనం టైం స్పెండ్ చేయడం కూడా చాలా బాగుంటుంది అలల్ని చూస్తూ ఉంటే.
0: అయితే ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో ఉండడం బాగుంటుందా లేకపోతే ఫ్యామిలీతో ఉండడం బాగుంటుందా?
1: ఇద్దరితో బాగుంటుంది, ఫ్రెండ్స్తో అయితే ఇంకా కొంచెం ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది.
0: మరి మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఫ్రెండ్స్తో ఒక ట్రిప్ అట్లాగా ఏమైనా?
1: ఫ్రెండ్స్తో ఇప్పుడు దాకా అయితే ఎప్పుడు అంత లాంగ్ ట్రిప్స్ అయితే వెళ్ళలేదు, మామూలుగా చిన్న చిన్న ప్లేసెస్కి అలా వెళ్ళాను.
0: చాలా బాగా చెప్పారండి ఆన్సర్స్ అన్నీ. సో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మీరు ఇట్లాగా ఒక వన్ డే ఆర్జేగా వచ్చి మీ గురించి ఇంకా మీ ఆలోచనలు అలానే మీ విషయాలన్నీ మాతో షేర్ చేసుకున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. అలానే మీకు ఒక చివరి ప్రశ్న, మీరు ఇప్పుడు మైక్ ముందు ఉన్నారు, అంటే ఒక ఆర్జేగా మీరు ఒక మైక్ ముందు ఉన్నారు కాబట్టి యూత్ అందరికీ మీరు ఏమని సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు?
1: చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి, అండ్ దాని మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంటే మనకి బాగుంటుంది, లైక్ మన స్కిల్స్ కూడా బయటపడుతూ ఉంటాయి. సో ఏదో ఒక వ్యాపకం అట్లా నేర్చుకుంటూ ఉంటే, అది మ్యూజిక్ కానీ ఇంకేదైనా కానీ కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదైనా నేర్చుకుంటూ ఉంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అండ్ మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది అనిపిస్తుంది.
0: చాలా చక్కగా చెప్పారండి. మీరు ఇలానే మీ మ్యూజిక్ ఫీల్డ్లో ఇంకా వీణ అన్నిట్లోనూ చాలా మంచిగా షైన్ అవ్వాలని కోరుకుంటున్నాను.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా 90 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి ద్వారా నేను వన్ డే ఆర్జేగా రావడం చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్.

మీరింతవరకు 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ద్వితీయ బహుమతి పొందిన శ్రీమతి సిహెచ్ లలిత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. లంకేశ్వరుడు చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన దాసనారాయణరావు గీతం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: లాహిర్ లాహిర్లో కార్యక్రమంలో చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలదా నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. గత 12 ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు లభిస్తున్నాయని, దేశవ్యాప్తంగా అభివృద్ది ముఖచిత్రమే మారిపోతోందని మోదీ అన్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేసిందని, ఇది అన్ని రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని మోదీ గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతున్న స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలు గౌరవం, అవకాశం, సాధికారత అనే పునాదులపై ఆధారపడి ఉన్నాయని, ఇది మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకోవడానికి, దేశ నిర్మాణంలో మరింత బలంగా సహకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతరిక్షం, ఆవిష్కరణల వంటి రంగాల్లో భారతదేశ నారీ శక్తి తన ముద్రను వేయడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత్, స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్అవుట్ పెరేడ్ను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అర్సేనియో డొమింగ్యూస్ తీవ్రంగా ఖండించారు. నావికులను, పౌర నౌకాయానాన్ని, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను ఎల్లప్పుడూ రక్షించాల్సిన అవసరం ఉందని ఐఎంఓ సెక్రటరీ జనరల్ చెప్పారు. తాము ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి పారదర్శకమైన విచారణ జరపాలని ఐఎంఓ పిలుపునిచ్చింది. సంస్థాగత, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నియంత్రించింది. వీరంతా తమకు కావలసిన ఇంధనాన్ని తమ సొంత వినియోగదారు పంపుల నుండే సమకూర్చుకోవాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతరాయాల మధ్య స్థానికంగా ఇంధన కొరత రాకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడాన్ని నిరోధించడానికి రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. భారత ప్రముఖ షూటింగ్ కోచ్, మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా నిన్న రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ముగించుకుని భారత బృందంతో విమానంలో తిరిగి వస్తుండగా రాణా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. షూటింగ్ రంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాల ద్వారా దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. యువ అథ్లెట్లను ఎంతో అంకితభావంతో తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఒక గురువుగా ఆయన అందించిన సహకారం కూడా అంతే విశిష్టమైందని మోదీ పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, క్రీడా సమాజానికి ప్రధాని సానుభూతి తెలియజేశారు. జస్పాల్ రాణా మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని రక్షణ మంత్రి అన్నారు. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో చైనీస్ తైపీకి చెందిన చెన్ సూ యూను 21-6, 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్ మ్యాచ్లో సింధు జపాన్కు చెందిన అకానే యమగూచితో తలపడతారు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో యమగూచి 21-14, 21-14 తేడాతో భారత యువ క్రీడాకారిణి తన్వీ శర్మను ఓడించి సెమీస్కు చేరుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కర్ణాటక, కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారు పాడిన భక్తి గీతాలు వింటారు.

మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారు పాడిన భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులు వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: జర చూసినడు, అటు ఇటు చూసినడు, కింద పైన చూసినడు, అడుగడుగున చూసినడు ఎగ్గురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల గీతాన్ని వినబోతున్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఇక వార్తలోని వివరాలు. ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్న ప్రముఖ కళాకారులను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. భారతీయ సాంప్రదాయ కళల పరిరక్షణ ప్రోత్సాహకానికి వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని గవర్నర్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి గాను సంగీత నాటక అకాడమీ ప్రదానం చేసే అకాడమీ రత్న ఫెలోషిప్ అవార్డును అందుకున్న ప్రముఖ కూచిపూడి గురువు పశుమర్తి రత్తయ్య శర్మను గవర్నర్ అభినందించారు. కూచిపూడి నృత్య కళాభివృద్దికి ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డు దక్కడం గర్వకారణమని అన్నారు. అలాగే తెలుగు పద్య నాటక రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను నటన విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మిడి గోపాలకృష్ణను కూడా గవర్నర్ అభినందించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం పేరుతో రాష్ట ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని దామినేడు వద్ద జరుగుతున్న బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్లతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
1: ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలో ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం గాని రాష్ట్రం గాని ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీతో, భారతీయ జనతా పార్టీతో, జనసేన పార్టీతో కాదు, ప్రజల విజయం ఇది.
0: గత 2 ఏళ్లలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, గత 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న 3 ఏళ్లలో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా బయట నుండి విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించామని తెలిపారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్దిలో భాగంగా 160 గిగావాట్ల లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలకు చెందిన 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతి శుక్లా యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: 21 రోజున పెద్ద స్థాయిలో అన్ని చోట్ల యోగాంధ్ర ప్రోగ్రామ్ ఉంటుంది. యోగా ఫిజికల్ కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ కోసం కూడా చాలా అవసరం ఉంటుంది. 5-10 మినిట్స్ మెడిటేషన్ చేసినా కూడా దీనికి ఇంపాక్ట్స్ చాలా ఉన్నాయి. స్పెషలీ లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే డయాబెటీస్ గానీ, హై బీపీ గానీ, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్ అంత ముఖ్యం. దీంతో పాటు యోగా అండ్ మెడిటేషన్ కూడా చాలా అంత ముఖ్యం ఉంది.
0: రాష్ట్రంలోని నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించనున్న రొట్టెల పండుగకు ఈ నెల 24వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి నారాయణ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి కేంద్రం మద్దతు కొనసాగుతోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పారు. దేశాభివృద్ది, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి పాలన సాగిస్తున్నారని పేర్కొంటూ,
3: 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ ని చూడాలి. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం. అయితే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి మాత్రమే కాదు, ఎప్పుడైతే మనం దేశంలో నిజంగా అవసరంలో ఉన్నటువంటి ప్రజలకి అన్ని విధాలా కూడా మనం సంక్షేమ ఫలాల్ని మనం అందించగలుగుతాము, అప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని మనం చూడగలం అనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు. ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి అంశాన్ని కూడా మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఈ రోజు నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియటంతో విద్యార్థులు తిరిగి బడిబాట పట్టారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు, 87 సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది. విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యామిత్ర కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా భారతదేశం మహిళా సాధికారతలో గణనీయమైన పురోగతి సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల సంక్షేమంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, కేవలం మహిళా సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా మహిళలను అభివృద్ది ప్రక్రియలో ప్రధాన భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. తాగునీటి సౌకర్యాలు, శౌచాలయాలు, పొగలేని వంటిళ్లు, బ్యాంకు ఖాతాల సదుపాయం వంటి ప్రాథమిక అవసరాల నుండి పారిశ్రామిక రంగం, రక్షణ, విమానయానం వంటి ఆధునిక రంగాల వరకు మహిళలకు అవకాశాలు విస్తరించాయని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాల మృతి చెందడం విషాదకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉండడం విచారకరమని అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ఓ పిలుపు మేరకు 2002వ సంవత్సరం నుండి ప్రతి ఏటా జూన్ 12వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో బాల కార్మికులను నిర్మూలించడం, బాల కార్మికులను గుర్తించి వారికి నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందించడం, ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్మికులుగా పిల్లలు మారకుండా చూడడం ఈ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. అనంతపురం నగరంలోని జార్జిపేట తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు అందుబాటులోకి తెచ్చామని అనంతపురం డివిజన్ తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి కొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ATM లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: RBI అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు, శ్రీమతి నండూరి పద్మాంజలి గారి ప్రసంగం వింటారు.
6: నేడు బాలకార్మిక వ్యవస్థ, దానికి సంబంధించిన చట్టాల గురించి మాట్లాడుకునే ముందు బాలకార్మిక వ్యవస్థ రూపుమాసిపోవాలని జీవితాలను త్యాగం చేసి అహర్నిశలు కృషి చేసిన మహనీయుని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 2014 నోబెల్ బహుమతి అందుకున్న కైలాస సత్యార్థి ఒక్కసారిగా ప్రపంచం ముందుకు వచ్చారు. కానీ ఆయనను ప్రపంచం గుర్తించకముందే ఆయన ప్రపంచంలో ఉన్న అనేక సమస్యల్లో ప్రధానమైన బాలల హక్కుల ఉల్లంఘన గుర్తించి అహర్నిశలు వారి హక్కుల రక్షణకై శ్రమించారు. అదేవిధంగా చిన్నారుల విద్యా హక్కు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనుకాడిన ధీర బాలిక మలాలా యూసఫ్ జాయ్తో కలిసి సత్యార్థి నోబెల్ బహుమతి అందుకున్నారు. మనకు 1986 బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టం రాకపూర్వం ఈ చట్టం ఏర్పాటుకు కైలాస సత్యార్థి చేసిన అనేక ఆందోళనలలో భాగంగా బచవన్ బచావో అనే సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అందున ప్రత్యేకంగా వెనుకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాలలో చిన్నపిల్లలను శ్రామికులుగా మార్చిన, మారుస్తున్న, వారిపై రాజ్యాంగబద్ధ పోరాటం చేసి అనేక మంది బాలల్ని శ్రమ నుండి ఆయన విముక్తి చేశారు. ఈ 30 ఆయన 83,000 చిన్నారులను బానిసత్వం, బాలకార్మిక వ్యవస్థ నుండి విముక్తులను చేశారు. 80,000 ప్రపంచయాత్ర చేపట్టి 103 తిరిగి అక్కడ బాలల స్థితిగతులను విచారించి ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువచ్చారు. ఫలితంగా దాదాపు 177 సభ్యదేశాలు బాలల హక్కుల రక్షణ కొరకు తమ దేశాలలో చట్టాలు రూపొందించుకున్నాయి. శ్రీ కైలాస్ సత్యార్థి 2014 నోబెల్ ప్రైజ్ తర్వాత 2015 హార్వార్డ్ నుండి హ్యుమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. ఇంతకుముందు ఏ భారతీయునికి దక్కని ప్రథమ గౌరవం ఆయనకు దక్కింది. 1980 ఈయన బాలల హక్కులకై పోరాటం ప్రారంభించిన ఫలితంగా 1986 నందు భారత ప్రభుత్వం మన దేశంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టం తయారు చేయబడినది. అంతకుముందు ప్రత్యేకంగా పిల్లల గురించి మాత్రమే కాకుండా 1976 చేసిన వెట్టిచాకిరి నిర్మూలనా చట్టం క్రింద ఈ సమస్యలు విచారించబడుతూ ఉండేవి. పెద్దలతో కలిపి కాకుండా బాలలకు ప్రత్యేకంగా చట్టం రావాలని ఆందోళనలు చేపట్టడం వలన 1986 ప్రత్యేక

ప్రధానంగా బాలకార్మికుల సంరక్షణ కొరకు ఈ చట్టం చేయబడినది. ఈ చట్టం భారతదేశమంతటా వర్తిస్తుంది. ఈ చట్టంలో 26 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 2 నందు గవర్నమెంటు అంటే ఏమిటి, చైల్డ్ అంటే 14 సంవత్సరాల లోపు వారని, ఒకరోజు అంటే 24 గంటలు అని, కుటుంబం అంటే భార్యాభర్త పిల్లలు అని, ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆక్యుపైయర్ అంటే, పోర్టు అథారిటీ అంటే, వారం అంటే, వర్క్షాప్ అంటే అనే వాటి గురించి నిర్వచనాలు ఇవ్వబడ్డాయి. సెక్షన్ 3 ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలు ప్రయాణికులను చేరవేసే ట్రాన్స్పోర్టులలో, అలాగే వస్తువులు మెయిల్స్ రవాణాలలో, బూడిద వచ్చే పరిశ్రమలలో, రైల్వే నిర్మాణాలలో, రైల్వే ట్రాకు నిర్మాణాలలో, పోర్టులలో, టపాకాయల తయారీ అమ్మకాలలో, కబేళాలలో, గ్యారేజీలు, ఆటోమొబైల్ షాపుల్లో, పౌండరీలలో, ప్రేలుడు పదార్థాల తయారీ ఫ్యాక్టరీలలో, హ్యాండ్లూమ్ పవర్లూమ్ పరిశ్రమలలో, గనులలో, క్వారీలలో, ప్లాస్టిక్ గాజు పరిశ్రమలలో, ఇంట్లో సేవకులుగా, పని మనుషులుగా, దాబా హోటళ్లలో, రెస్టారెంట్లు, హోటల్స్, టీ స్టాల్స్, రీసార్ట్స్, వినోదశాలల్లో, డైవింగ్, ఏనుగుల పోషణకు, సర్కస్లలో, బీడీ తయారీలలో, కార్పెట్ల తయారీ, సిమెంటు పరిశ్రమలలో, బట్టల తయారీ, అద్దకము నేతా పనులలో, అగ్గిపెట్టెల పరిశ్రమలలో, మైకా పరిశ్రమలలో, షెల్లాకు సబ్బుల తయారీ, టానింగు, ఊలు, బిల్డింగ్ నిర్మాణాలు, పాలిశ్రాళ్ల మెరుగుదలకు, పలకలు, బలపాల తయారీల్లో, లోహాల తయారీ పరిశ్రమల్లో, ఫ్యాక్టరీస్ చట్టంలో పేర్కొన్న ప్రమాదపూరిత వస్తు తయారీ పరిశ్రమల్లో, ప్రింటింగుల్లో, జీడిపప్పు తయారీలలో, ఎలక్ట్రానిక్ వస్తు తయారీలలో, అమ్మకాలలో, అగరబత్తీల తయారీ, ఆటోమొబైల్ వెల్డింగు రిపేరుల్లో, పెంకులు ఇటుకలు తయారీలలో, ప్రతి ప్రాసెసింగుల్లో, డిటర్జెంట్స్ తయారీ, జెమ్స్ కటింగుల్లో, మాంగనీసు తయారీలో, జూడు తయారీలో, సున్నబట్టీలలో, తాళాల తయారీల్లో, ఎనామిల రంగులు రంగుల ఫ్యాక్టరీలలో, వాసనలు వెదజల్లే పరిశ్రమల్లో, సిమెంటు పరిశ్రమల్లో, గ్లాసు వస్తువులు తయారీలలో, రంగు అద్దకాలల్లో, పురుగు మందులు ఎరువుల తయారీలలో, బొగ్గు సంబంధిత పరిశ్రమల్లో, కెమికల్ వస్తువులు, స్పోర్ట్స్ వస్తువుల తయారీల్లో, ఫైబరు, ప్లాస్టిక్, ఆయిల్ రిఫైనరీలు, పేపర్ తయారీ, సిరామిక్ పరిశ్రమలు, వ్యవసాయ సంబంధిత పరికరాల తయారీ, వినియోగాలలో, కోత మిల్లులు, పట్టుపురుగుల పెంపకం, చర్మ సంబంధిత వస్తువుల తయారీ, రాళ్ల వ్యాపారాలలో, పొగాకు సంబంధ పరిశ్రమల్లో, టైర్లు తయారీ రిపేరుల్లో, జరీ తయారీలో, వజ్రాల తయారీలలో, స్కావెంజింగ్లో, అతివేడి అతి చల్లని వస్తువుల తయారీలు అమ్మకాలలో, చేపల పెంపకం సంబంధిత వ్యాపారాలలో, ఫుడ్ ప్రాసెసింగ్, మత్తు పానీయాలు, బేవరేజ్ తయారీల్లో, టింబరు, మెకానికల్ పనులు, గిడ్డంగులు, వాటర్ హౌసుల్లో, పెన్సిళ్ళు, బలపాలు, పలకల తయారీలలో 14 సంవత్సరాల లోపు బాలల చేత పనిచేయించరాదు. కానీ ఈ సెక్షన్ ఒక మినహాయింపునిచ్చింది. ఏమిటంటే, అది గవర్నమెంట్ చేత గుర్తించబడిన పాఠశాలల్లో, కుటుంబ పెద్ద నడిపే వ్యాపారాలలో సహాయం చేయడం బాలలు కార్మికులుగా పరిగణించరని తెలియజేసింది. ఈ మినహాయింపును శ్రీ కైలాష్ సత్యార్థి వ్యతిరేకించారు. సెక్షన్ 5 ప్రకారం చైల్డ్ లేబర్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు వారి పని విధుల గురించి ఇవ్వబడింది. సెక్షన్ 6 ప్రకారం పైన చెప్పిన పరిశ్రమల పరిధిలోనికి రాని చోట్ల బాలలు పనిచేయొచ్చని తెలియజేసింది. రాత్రిళ్ళు పనులు చేయించరాదని, పగలు 3 నుండి 6 గంటలకు మించి పనిచేయించరాదని, మధ్యలో విశ్రాంతి ఉండాలని తెలియజేసింది. సెక్షన్ 8 ప్రకారం వారాంతపు సెలవులు ఉండాలని, సెక్షన్ 9 ప్రకారం లేబర్ ఇన్స్పెక్టర్కు ఆ పరిధిలో ఉన్న ఆక్యుపైయర్లు వారి వ్యాపార పరిశ్రమల వివరాలు అందివ్వాలి. బాలలచే పనిచేయించేందుకు చట్టం అనుమతించిన వృత్తులా లేక ఇతరవా అనేవి ఇన్స్పెక్టర్కు అందించాలి. 14 సంవత్సరాల లోపు ఉన్నారా లేరా అని గుర్తించడానికి ఆ చిన్నారి దగ్గర ఆధారాలు లేకపోతే మెడికల్ అథారిటీచే ఆ చిన్నారి వయసు నిర్ధారణ ఇన్స్పెక్టర్చే చేయించబడాలని సెక్షన్ 10 చెబుతుంది. సెక్షన్ 13 బాలలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించాలని తెలియజేసింది. సెక్షన్ 14 ప్రకారం ఈ చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన యజమానులకు, పనికి పంపిన తల్లిదండ్రులు, గార్డియన్లకు 3 నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు జరిమానా విధించింది. తిరిగి మరలా నేరం చేస్తే 2 సంవత్సరాల వరకు జైలు. ఇన్స్పెక్టర్కు వివరాలు అందివ్వని వ్యాపారస్తునికి 1 నెల జైలు, 10,000 రూపాయల జరిమానా లేక 2 విధిస్తారు. దీనికి సంబంధించిన కేసులు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేటు లేదా మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేటు కోర్టులందు విచారణ జరుగుతుంది. ఈ 1986 చట్టం పై విధంగా ఉంటే 2013 నిర్భయ దుర్ఘటన అనంతరం అందులో 14 సంవత్సరాలు 18 సంవత్సరాల మధ్య వయసు వ్యక్తి ఆ భయంకర నేరంలో పాలు పంచుకున్నాడు. అతనిని బాలునుగా గుర్తించాలా, అడాల్ట్ క్రింద గుర్తించాలా అనే విషయం చర్చనీయాంశమైంది. ఆ సందర్భంగా బాలలకు సంబంధించిన జూవెనైల్ జస్టిస్ చట్టానికి ఈ

0: 1986 చట్టానికి సవరణలు తీసుకువచ్చారు. 2016 ఈ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టానికి సవరణలు తీసుకువచ్చారు. ఆ సవరణల ప్రకారం 14 నుండి 18 సంవత్సరాల వయసు వారిని కూడా ఈ చట్ట పరిధిలోనికి తీసుకువచ్చారు. గత 1986 చట్టంలో కొన్నింటిలో పనిచేయకూడదు అని ఆ సెక్షన్ 3 నిర్వచనంలోనికి రాని వాటిల్లో పనిచేయవచ్చన్న దానిని తొలగించి అసలు ఏ పరిశ్రమలోనూ ఏ పనిలోనూ 14 సంవత్సరాల లోపు వారిచే పని చేయించకూడదని 2009 చేయబడిన విద్యా చట్టం క్రింద ప్రతి బాలుడు బాలిక కంపల్సరీగా చదువుకోవాలన్న చట్ట లక్ష్యాన్ని నెరవేర్చాలని అన్నది. ఆ చట్ట ప్రకారమే చైల్డ్ అనే పదానికి వచ్చిన నిర్వచనాన్ని ఈ చట్టానికి అన్వయించాలన్నది. అదేవిధంగా సెలవు రోజుల్లో పాఠశాల పని గంటలు పూర్తయిన తరువాత వారి కుటుంబాలకు సంబంధించిన వృత్తులు వ్యాపారాలలో పెద్దలకు సహాయపడటం బాలకార్మికునుగా గుర్తించబడదని ఈ చట్టం అప్లై కాదని తెలియజేసింది. అదేవిధంగా బాలబాలికలు కళాకారులై ఉంటే వారి ప్రదర్శనలు, టీవీ సీరియల్స్, సినిమాలలో నటన వంటి వాటిని కూడా కార్మికునుగా గుర్తించదని ఈ చట్టం వారికి వర్తించదని తెలియజేసింది. సెక్షన్ 3A క్రింద 14 నుండి 18 సంవత్సరాల లోపు అడాల్సెంట్లు హజార్డస్ పనులలో నియమించరాదని, అలా నియమించిన వారు 2 సంవత్సరాల వరకు జైలు లేదా 20,000 జరిమానా లేదా 2 గురి అవుతారు. ఈ సవరణ ప్రకారం అడాల్సెంట్లు చే రాత్రి 7 గంటల తర్వాత నుండి ఉదయం 8 గంటల వరకు పనికి వినియోగించరాదు. నిర్భయ ఘటనలో దోషి అయిన ఒక అడాల్సెంట్ రాత్రి 10 గంటలకు కూడా ఆ బస్సులో పనిచేయుచున్నాడని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే ఈ సవరణ ప్రకారం అటువంటి సమయాలలో ఆ వయసు అడాల్సెంట్లచే పనులకు వినియోగించరాదని తెలియజేస్తున్నదని గుర్తించాలి. ఈ విధంగా ఇక నుండి ఎవరైనా అడాల్సెంట్లను చట్టవిరుద్ధ సమయంలో వినియోగించినట్లయితే వారికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 50,000 వరకు జరిమానా లేదా 2 విధించబడతాయి. ఇదే నేరాన్ని మళ్లీ చేసిన వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. కుటుంబీకులకైతే 10,000 వరకు జరిమానా పడుతుంది. ఈ నేరాలన్నీ కాగ్నిజబుల్ నేరాలుగా విచారించబడతాయి, అంటే నాన్ బెయిలబుల్ నేరాలన్నమాట. ఈ నేరాలలో యజమానుల నుండి వసూలు చేసిన జరిమానాలను ప్రభుత్వం బ్యాంకుల నందు జమ చేసి ఆ వడ్డీతో సహా బాలలకు అడాల్సెంట్ బాధితులకు అందించబడుతుంది. ఈ చట్టంతో పాటు 1948 ఫ్యాక్టరీల చట్ట ప్రకారం 14 సంవత్సరాల లోపు వాళ్లు ఫ్యాక్టరీలలో పనిచేయరాదు. 1983 మైన్స్ యాక్ట్ సవరణ చట్ట ప్రకారం 18 సంవత్సరాల లోపు వారు గనుల పనులలో పనిచేయరాదు. 1958 మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ ప్రకారం 15 సంవత్సరాల లోపు వారు షిప్పులకు సంబంధించిన పనులు చేయరాదు. అది వారి కుటుంబాలకు సంబంధించినదైతే తప్ప. ఈ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టానికి సంబంధించి ఏవైనా ప్రొవిజన్స్ అమలు చేసే అధికారం జిల్లా న్యాయమూర్తికి అప్పగించడమైనది. ఈ పై చట్టాలతో పాటు ఇంకా చిన్నారులను అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, వ్యభిచార వృత్తుల క్రింద వినియోగించినట్లయితే సంబంధిత క్రిమినల్ సెక్షన్ల క్రింద 14 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు శిక్షలను అనుభవించవలసి వస్తుంది. బాలల హక్కులనేవి మానవ హక్కులకు సంబంధించినవే కాకుండా దేశ ఆర్థిక పురోభివృద్ధికి సంబంధించిన అంశం కూడా అవుతుంది. బాలల హక్కులకు సంబంధించి 1990 యుఎన్ఓ నందు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ నిర్వహించి బాలల సమస్యలు ప్రపంచం దృష్టి సారించే విధంగా చేసింది. అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్స్ మరియు ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా రీసెర్చ్ చేసి ప్రతి ఒక్కళ్ళు 1 డాలర్ని బాలకార్మిక వ్వస్థ రద్దుకు వినియోగిస్తే ఆ దేశానికి 7 రెట్లు ఆదాయం లభిస్తుంది. అదే చదువు కొరకు వినియోగిస్తే ఆ దేశానికి 50 రెట్లు ఆదాయం వస్తుంది అని తెలియజేసి ప్రతి దేశం కూడా ఆయా దేశాల చిన్నారులకు విద్యనందించాలని సూచనలు చేసింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 168 మిలియన్ల బాలలు బాలకార్మికులుగా పనిచేస్తున్నారని, వారిలో 60 మిలియన్ల మంది బడి ముఖం కూడా చూడని వారని, 210 మిలియన్ల మంది పెద్దలు పనులు దొరక్క నిరుద్యోగులుగా ఉన్నారని, పనులు లేని తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకుండా ఆదాయం కోసం పనులకు పంపుతున్నారని, దీని కారణంగా వ్యాపారవేత్తలు పెద్దలకు 200 ఇచ్చే బదులు పిల్లలకు 20 రూపాయలు ఇస్తే సరిపోతుందన్న ధోరణిలో ఉండి బాలకార్మికులను పెంచుతూ చట్టానికి విఘాతం కలిగిస్తున్నారని తెలియజేసింది. బాలలకు ఓటు హక్కు లేదు కనుక వారు నిర్లక్ష్యం చేయబడుతున్నారని కొందరు విద్యావంతులు రాజకీయ నాయకులను విమర్శిస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నెహ్రూ గారి ముందుచూపును అందరూ గుర్తించాలి. బాలలను గులాబీ పువ్వుల వలె చూడాలని, వారు పూల వంటి సుకుమారులని అన్నారు. బాల్యం ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా కొనసాగుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ముందుకెళితే దేశం ఆర్థికంగా సాంఘికంగా సువిక్షమవుతుంది. అందుకు చట్టాలు పటిష్టంగా అమలు కావాలి. అందుకు వ్యక్తులందరూ చిత్తశుద్ధితో సహకరించాలి.
1: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు ఈ అంశం.

0: లలితగీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
2: ఖర్జూరాల తీపికి ఎవరైనా సరే పరవశం అవ్వాల్సిందే కదా. ఖర్జూరంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు, ఖర్జూరంలో విటమిన్లు అలాగే ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి ఓ టానిక్లా పనిచేస్తాయి. ఈ ఖర్జూరాల

0: వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో ఖర్జూర పండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగినట్లయితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉన్నవారు, అంటే సన్నగా ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరాలను తరచు తీసుకోవడం వల్ల గుండె నొప్పి రాకుండా కూడా అడ్డుకోవచ్చు. ఖర్జూరంలో ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిని తరచూ తినడం వల్ల ఎముకలు పటుత్వంగా ఉంటాయి, రక్తహీనత సమస్య తొలగిపోతుంది, కంటి చూపు మెరుగవుతుంది. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పళ్లలో ఖర్జూరం కూడా ఒకటి. అనేక రకాలైన పోషక విలువలు ఖర్జూరంలో ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బిలతో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పీచు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని ప్రోటీన్స్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఖర్జూరాన్ని రోజూ తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండెకు సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండె నీరసంగా ఉన్నవారికి ఖర్జూరం మంచి బలాన్ని ఇస్తుంది. తీయగా ఉండేటటువంటి ఈ ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఉండే విటమిన్లు కంటికి చాలా మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన బరువు పెంచడంలో ఖర్జూరం ఎంతో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లను కరిగించేటటువంటి శక్తి ఖర్జూరానికి ఉంది. ఇంకా మూత్ర సంబంధిత సమస్యలను, అలాగే ఇన్ఫెక్షన్లను కూడా ఇది దూరం చేస్తుంది. ఖర్జూరంలో ఉండే పీచు మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో 4-5 ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఖర్జూరం విరోచనకారిగా కూడా పనిచేస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ ఇవి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచగలుగుతాయి. అంతేకాదు, నోటిలోని దంతాలను కూడా దృఢపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జలుబు, గొంతులోని శ్లేష్మాన్ని ఇవి తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఖర్జూరాలను ఎడారి పళ్ళు అని కూడా పిలుస్తారు. ఏ పండైనా సరే మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తీయగా ఉంటుంది. ఇది సంప్రదాయ ఫలం. ఖర్జూరాలతో తయారు చేసే ఆహార పదార్థాలు రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తింటారు. ప్రతిరోజు వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే ఎనీమియా, అలర్జీలు కూడా తగ్గుతాయి. ఉదర సంబంధ వ్యాధులను ఖర్జూరాలు అరికడతాయి. ఇక గర్భిణీ స్త్రీలు ప్రసవానికి 4 వారాల ముందు నుండి రోజూ కనీసం 4 ఖర్జూరాల్ని కనుక తిన్నట్లయితే ప్రసవం సులువుగా అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎండు ఖర్జూరాలలో కూడా విటమిన్లు, ఎమినో యాసిడ్స్, కాల్షియం వంటి పోషకాలు రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడతాయి. రోజు 6 ఎండు ఖర్జూరాలు ఉదయాన్నే పరకడుపున కనుక తిన్నట్లయితే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని తాజా అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఎండు ఖర్జూరాలలో పీచు ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి ఇది సహకరిస్తుంది. అనీమియా సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఖర్జూరాలను ఫ్రూట్ సలాడ్తో పాటు కలిపి తీసుకోవడం వల్ల పోషకాల రేటు పెరుగుతుంది. ఖర్జూరాలు చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉన్నటువంటి పీచు ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రేగులను అంటిపెట్టుకునున్నటువంటి వ్యర్థాలను తొలగిస్తుంది. ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి, నరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి. ఖర్జూరం శరీరంలో నీరసం, నిస్సత్తువులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ల నుండే బలోపేతం చేస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేలా సహాయపడతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నటువంటి ఖర్జూరాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం వింటారు.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా 1942 ఎ లవ్ స్టోరీ ఈ చిత్రానికి కుమార్ సాను పాడిన జావేద్ అక్టర్ గీతం.

మీరు విన్న ఆ పాట గజని చిత్రం నుంచి జావేద్ అలీ, సోను నిగమ్, ప్రసూన్ జోషి, ఏఆర్ రెహమాన్ పాడిన పాట. కార్యక్రమంలో తర్వాత ఆషికి 2 చిత్రం నుంచి శ్రేయ ఘోషాల్ పాడిన పాట వినబోతున్నారు.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు శ్రోతలు 0866 248 8812 అనే నంబర్కి నా ప్రశ్నలకి సమాధానాలు, అలాగే మీ ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించండి. వాట్సప్ చేయాల్సిన నంబర్ మరొకసారి 0866 248 8812. ఓకే, ఇవాళ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటే మీకు అందరికీ తెలుసు కదా, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆ కావ్యం పేరేంటి? అంటే జ్ఞానపీఠ పురస్కారం లభించిన కావ్యం పేరు మీరు టైప్ చేసి పంపించండి. ప్రశ్న మరొకసారి, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది, ఆ కావ్యం పేరేమిటి అనేది ఇవాళ నా మొదటి ప్రశ్న. తెలిసినట్లయితే 0866248881 అనే నంబర్కి వాట్సాప్ చేసేసేయండి. క్లుప్తంగా టైప్ చేసి పంపించండి, మనం ఈలోపు పాట విందాం.

ఆన్సర్స్ అందరూ టైప్ చేసి పంపించేశారండి. ఒక్కొక్కటిగా చదువుతాను. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా శుభ సాయంత్రం అంటూ పంపించారు. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చెరువులం కవనగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కడప నుంచి వినయ్ కుమార్, శ్రీదేవి, శైలజ, రవళి, రెడ్డి, మహేష్ కరెక్ట్ సమాధానం పంపారు. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ అండి సమాధానం. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్య దేవాంక కరెక్ట్ సమాధానం అండి. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. పెడద జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం. ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, వాసు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం పంపించారండి. ఉత్తరప్రదేశ్ నుంచి వారణాసి నుంచి రెండింతల రామ లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం అండి. వీరు ఎల్ఐసి కాలనీ నుంచి నెల్లూరు ఎల్ఐసి కాలనీ నుంచి హరినాథపురం నుంచి ప్రసాద్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఎంఎస్ కృష్ణ, గణేష్, జ్యోతిర్మయి నెల్లూరు తామ్ర హైట్స్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం అండి. ఇంకా పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా, హోబిలం వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ సమాధానం అండి. మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాత్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి. విడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గసిగ్గయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం అండి. కొత్తగూడ నుంచి రాజేశం, సరోజిని, మాయ వీరు సమాధానాన్ని అయితే పంపించలేదండి, జస్ట్ పేర్లు మటుకు పంపించారు, సమాధానాన్ని కూడా పంపించండి. ఇంకా కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, జానకిరాజు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ సమాధానం పంపారు. మల్లీశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరంతా కూడా పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా మంచిర్యాల నుంచి చంద్రమొగడి, పద్మరాణి, అక్షర, కృప కరెక్ట్ సమాధానం అండి. కె రవీందర్రెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. దస్తగిరి సంజయ, యాస్మిన్, సాతియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి.
మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా హర్నాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ సమాధానం అండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బొడ్డు ఓంకార్, గౌరీ, రామ్నగర్, వేటపాలెం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకలాగే శంకరాచారి ఖమ్మం నుంచి పంపించారండి, తెలంగాణ నుంచి కరెక్ట్ సమాధానాన్ని. లత ఉయ్యూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు ఎవరో క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నారండి, టెక్కలి శ్రీకాకుళం నుంచి అడుగుతున్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆ పురస్కారం లభించిన కావ్యం పేరేమిటి? అదండి ప్రశ్న. ఆన్సర్ తెలిస్తే టైప్ చేసి పంపించండి. ఇంకా సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా రఘువీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా మున్నా ఏలూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. గుండుగొలను నుంచి మధుల శ్రీనివాస్ బాబు, సునీత, మౌనిక, ప్రణవి కరెక్ట్ సమాధానం. ఫక్రుద్దీన్, ఫైజా, అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నాగేంద్ర పౌడేవు, మొలకలమూరు తాలూకా, కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణ, సాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రమ, మనోహర్ తెనాల నుంచి కరెక్ట్ అండి సమాధానం. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఇరమడుగు నుంచి ఇంకా తుమ్మ పద్మావతి కరెక్ట్ సమాధానం పంపారు. గమళ్లపాలెం, గూడూరు, నెల్లూరు జిల్లా నుంచి శ్రీజ, తేజ, దీక్షిత, పావని, కార్తీక్, కమల్, మోహిత్, దార్విక్ మోహిత్ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, ఇంకా రాజశేఖర్, రవితేజ, వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డపాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య, ఇంకా వారి మిత్రబృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. అలాగే కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి కరెక్ట్ సమాధానం అండి. శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు కరెక్ట్ సమాధానం పంపారు. కర్ణాటక స్టేట్ నుంచి, తిరుపతి నుంచి ప్రకాశ శ్యామల కరెక్ట్ సమాధానం అండి. నార్కట్టిపల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ సమాధానం పంపారు. ఇస్మాయిల్ బాయ్, సయ్యా జాకీర్ బాయ్, మొహమ్మద్ రఫీ, మంగళంపూర్ ప్రకాష్, ఖాదర్ బాషాబాయ్, ఇంకా సర్దార్ బాయ్, కిరాణా షాప్ నెల్లూరు, సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. కుమార్ గారు కోవూరు నుంచి పంపించారు. వీరు ఆన్సర్ అయితే టైప్ చేసి పంపించలేదండి, జస్ట్ పేరు వరకు టైప్ చేశారు. ఇంకా సుబ్రహ్మణి గారు పెత్తనపల్లి నుంచి, కర్ణాటక నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. అలాగే కడప భాస్కర్ శర్మ, సురేష్ యాంటోనీ కడప నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం.
యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ. కరెక్ట్ సమాధానం అండి. పెడద రామలక్ష్మి కాలనీ నుంచి నాని, గంగ. కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి పంపించారండి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం. కరెక్ట్ సమాధానం. లలిత మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నాగమణి గారు ఒల్లూరు, ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. బృందావనం, పద్మశ్రీ, శ్యామ్, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా ధగదత్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కరెక్ట్ సమాధానం అండి. దైద భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష, ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే వారి మిత్ర బృందం ఇంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. జిఆర్ నగర్ గ్రామం నుంచి బండహల్లి బొమ్మయ్య, బీరయ్య, కాళయ్య. కరెక్ట్ సమాధానం అండి. భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఓకేనండి, మీరు పంపించిన వారి పేర్లన్నీ కూడా నేను చదివానండి. అందరూ, ఆల్మోస్ట్ అందరూ దీనికి కరెక్ట్ సమాధానమే పంపించారండి. ఇంకా ఆన్సర్ తెలిసింది కదా, అయినా నేను చెప్తాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 జ్ఞానపీఠ పురస్కారం లభించింది అని చెప్పాను కదా. ఆ కావ్యం పేరేమిటంటే విశ్వంభర. ఈ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం ఆయనకి లభించిందనమాట. ఓకేనండి, ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రెండో ప్రశ్న ఏంటంటే, ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆ ప్రారంభించిన సంవత్సరం పేరు ఒక్కటే టైప్ చేసి పంపిస్తే చాలండి. ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవంను ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఓకే, ప్రశ్న విన్నారా? ఆన్సర్స్ టైప్ చేసి పంపించండి. క్లుప్తంగా పాట విందాం ఈలోపు.

ఓకే అండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 జ్ఞానపీఠ పురస్కారం లభించిందని చెప్పాను కదా, ఆ కావ్యం పేరేమిటి అనేది ఇవాళ్టి మన మొదటి ప్రశ్న.

ఓకే అండి, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది అని మన రెండో ప్రశ్న అడిగానండి. అది టైప్ చేసి పంపించేశారు అందరూ కూడాను, నేను ఒక్కొక్కటిగా చదువుతాను. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాసుదాంతి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి హర్నాథపురం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా వీరు గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇందాక దానికి కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా గమళ్ళపాలెం గూడూరు నెల్లూరు జిల్లా నుంచి శ్రీజ, తేజ, దీక్షిత, పావని, కార్తీక్, కమల్, మోహిత్, దార్విక్, మోక్షిత్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే వరగంటి బదరి, విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు కరెక్ట్ సమాధానం అండి. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. లలితా మల్లిక్కర్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం అండి. పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు, ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, భాస్కర్ శర్మ, శ్రీధర్, సుధీర్ కరెక్ట్ సమాధానం అండి. పెడద జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం పంపించారు. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు గారు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా హర్నాథ్ బాబు గారు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అలాగే భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్ సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. నాగేంద్రప్ప ఉడేవు, మొలకలమూరు తాలూకా, కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా అలాగే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని వీరు కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇంకా భారతి కిషోర్ గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం. మల్లేశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి. కడన ఇంకా కర్ణాటక పెద్దనపల్లి నుంచి సుబ్రహ్మణి గారు కరెక్ట్ సమాధానం. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. కోనసీమ జిల్లా నుంచి రామచంద్రపురం, కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఉట్రుమిల్లి గ్రామం నుంచి మంచం శేషగిరిరావు, అభిరామ్, పృథ్వీకుమార్, పుల్లారావు వీరంతా కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కె రవీందర్రెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం అండి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. దస్తగిరి సంజయ్, యాస్మిన్, సాథియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోదా, జానకిరాజు కరెక్ట్ సమాధానం. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశం, శ్యామల, అయాన్స్, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం అండి. హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం అండి. లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కరెక్ట్ సమాధానం అండి. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా చింతాడ కృష్ణారావు, టెక్కలి, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం అండి. అలాగే దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా
దైదాభిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. కర్ణాటక రాష్ట్రం చిత్రపతి నుంచి శ్యామలా ప్రకాష్ కరెక్ట్ సమాధానం అండి. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. మల్లికార్జున అభిరావు కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు. కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా లతగారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మీరు ఓన్లీ డేట్ మాత్రమే పంపించారండి, అది సంవత్సరం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అనేది పంపించాలి మధుసూదన్ రెడ్డి గారు. శ్రీకాకుళం నుంచి భాస్కర్ గారు కరెక్ట్ సమాధానం అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం. గుండుగొలను కొనకళ్ళ రమేష్ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ రామోజీ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా టైలర్ శంకర్ ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. అలాగే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష, ఆళ్ళగడ్డ పాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య ఇంకా వారి మిత్ర బృందం కరెక్ట్ సమాధానం పంపించారు. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ సమాధానం అండి. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గ సిగ్గయ్య, ముంతా పెద్దన్న మీరు కరెక్ట్ సమాధానం పెట్టి మళ్ళీ చేశారండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగ కరెక్ట్ సమాధానం అండి. ఎం రావు గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం రావు గారు ఒంగోలు నుంచి మీది రాంగ్ సమాధానం అండి పంపించారు కానీ. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుతుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం పంపారు. వీరు అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ సమాధానం అండి మీది. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి రాంగ్ సమాధానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్ నుంచి సంతోష్ని కరెక్ట్ సమాధానం అండి. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భాండేజ కరెక్ట్ సమాధానం అండి. ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, ఇహ్మాద్ మహమ్మద్ రఫీ భాయ్ ఇంకా మంగళం, పూరి ప్రకాష్, కాదర్ భాష ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు కరెక్ట్ సమాధానం అండి. ఎస్పీ సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక, అవనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షర, కృప కరెక్ట్ సమాధానం అండి. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కొంచెం రామమూర్తి గారు కుంచివానిపేట నుంచి రాంగ్ సమాధానం అండి. ఇంకా అలాగే గౌడికే చెన్నప్ప నాగరాజు అజిపూర్ గ్రామం హన్నూర్ తాలూకు నుంచి పంపించారు వీరు.

కరెక్ట్ సమాధానం పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా ధగర్త మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవినగర్ సికింద్రాబాద్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం అండి. మీరు రెండు దాని రెండు పెట్టారు, రెండు సంవత్సరాల పేర్లు పెట్టారండి. ఇంకా ఎం రావు గారు ఒంగోలు నుంచి రాంగ్ సమాధానం అండి. ఓకే, మీరు పంపిన సమాధానాలు అందరివి కూడా నేను చదవడం జరిగిందండి. దీనికి ఆన్సర్స్ నేను చెప్పేస్తున్నాను. మీరు ఇంకెవరో పంపించారు చేబ్రోల్ నుంచి రామకృష్ణయ్య ఇనమడుగు, చేబ్రోలు రామకృష్ణయ్య ఇనమడుగు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఓకే, దీనికి జవాబు నేను చెప్పేసి మళ్ళీ మనం మూడో ప్రశ్నలకు వెళ్ళిపోదాం. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది అని అడిగాను కదండి, అది 2002 సంవత్సరం. 2002 సంవత్సరంలో జూన్ 12వ తేదీ, అంటే ఇలాంటి రోజు, ఈ రోజున 2002 సంవత్సరంలో ఫస్ట్ స్టార్ట్ చేసిందండి ఐక్యరాజ్య సమితి. ఓకే, సంవత్సరం పేరు గుర్తుంది కదా, 2002. ఇక మనం మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఆ మూడో ప్రశ్న ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే, అది శరీరంలో కాలేయం దేని వల్ల తొందరగా చెడిపోతుంది. ప్రశ్న జాగ్రత్తగా వినండి. శరీరంలో కాలేయము, మనకి కాలేయం ఉంటుంది కదా శరీరంలో, అది దేని వల్ల తొందరగా చెడిపోతుంది, ఏ పదార్థం వల్ల తొందరగా చెడిపోతుంది. ఆన్సర్స్ తెలిసినట్లయితే 0866248881 అనే నెంబర్కి టైప్ చేసి పంపించండి. మనం పాట విందాం.

ఓకే అండి. శరీరంలో కాలేయం దేనివల్ల తొందరగా చెడిపోతుంది అనేది మన మూడో ప్రశ్న అండి. దానికి నెల్లూరు నుంచి శేషాద్రి గారు కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం పంపించారండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అలాగే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి హరినాథపురం నుంచి పంపించారు. కరెక్ట్గా అది మనం దురలవాట్ల వల్లే మనకి ఎక్కువగా చెడిపోవటం జరుగుతుంది కదండి. ఆ దురలవాట్లలో ఒకటి ఉన్నది మీరు టైప్ చేసి పంపించండి. ఇంకా అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం అండి. పెడద జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం కొంతవరకు కరెక్టేనండి. మీరు కరెక్ట్గా టైప్ చేసి పంపించండి ఒకటే ముక్కలో. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం అండి. లలిత మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా భారతీ కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా హర్నాథ్ బాబు, హర్ష, సాయినగర్ నుంచి అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నార్కటిపల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ సమాధానం అండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు, సరిత కరెక్ట్ సమాధానం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశం, శ్యామల, అయాన్స్, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్ సమాధానం అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. లోకే రాజ్, పవన్, మంధని పెద్దపల్లి జిల్లా నుంచి పంపించారు. తెలంగాణ నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా వరగంటి, బదరి, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అలాగే కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ కరెక్ట్ సమాధానం అండి. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మెడతల రామ్మూర్తి గారు ఉడకడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష, సుప్రియ కరెక్ట్ సమాధానం అండి. కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింత లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం అండి. కొంతవరకు కరెక్ట్ మీరు, ఇంకా దురలవాట్ల వల్ల కూడా అని చెప్పి చెప్పాను కదా, ఆ దురలవాట్లు ఏమిటో అనేది మీరు టైప్ చేసి పంపించగలుగుతారు. ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ పాష, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. అలాగే సుబ్రహ్మణ్య గారి పెత్తనపల్లి నుంచి, కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్ర బృందం కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా అలాగే టైలర్ శంకర్ ఖమ్మం నుంచి పంపించారండి, వీరు రాంగ్ సమాధానం పంపారు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మావతి, పద్మరాణి,
అక్షర కృప కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ సమాధానం. లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం అండి. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. మల్లికార్జున అభిరావు కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. శ్రీకాకుళం నుంచి భాస్కర్ గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అనారోగ్యకరమైన అలవాట్లు వీడంతా కూడా దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మా పద్మావతి కరెక్ట్ సమాధానం అండి. కుంచి రామ్మూర్తి కుంచువన్పేట నుంచి కరెక్ట్ సమాధానం. రేవతి రాజశేఖర్ వడియంపేట నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోనిష్ వీణ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం అండి. అలాగే ఇంకా గుండుగోళం నుంచి కొనకళ్ళ రామేష్ రామోజీ శ్రీనివాస్ బాబు ఆది పండు కరెక్ట్ సమాధానం. నెల్లూరు నుంచి సమీన కరెక్ట్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు కరెక్ట్ సమాధానం. ఇంకా గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కరెక్ట్ అండి. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి రాంగ్ సమాధానం అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రాంగ్ సమాధానం అండి. మీది పండా లలితాదేవి శ్రీధర్ బాబు నగరం మండలం బాపట్ల జిల్లా కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ రాంగ్ సమాధానం. దినేష్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. కేశవరావు అత్తి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం. రమేష్ బాబు రుద్రంపేట అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. మీరు కొంతవరకు కరెక్ట్ అండి, కానీ పూర్తిగా కరెక్ట్ సమాధానం అయితే కాదు మీది. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ సికింద్రాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు విజయలక్ష్మి పూర్ణశ్రీ ఈశ్వర్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి కరెక్ట్ సమాధానం పంపించారు. ఫణిరాజు గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా వీరెవరండి, ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీ ఇంకా వారి మిత్ర బృందం నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి కృష్ణవేణి వీరు మళ్ళీ పంపించారండి కరెక్ట్ సమాధానం పంపించారు. ఓకేనండి, మీరు పంపిన అన్ని సమాధానాలు నేను చదివాను. శరీరంలో కాలేయం దేనివల్ల తొందరగా చెడిపోతుంది అని అంటే రకరకాల కారణాలు చెప్పారండి. దీంట్లో ఒక కారణం ఆల్కహాల్. ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల మన కాలేయం అనేది దెబ్బతింటుంది, అది అందరికీ తెలిసిన విషయమేను. ఓకే, మన మూడు ప్రశ్నలు అయిపోయినాయి, ఇప్పుడు ఒక పాట విందామండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు విందాం. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఐదు గంటల 5 నిమిషాలకు వనితావాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన దొరల్లా వచ్చారు దొంగల్లా మారారు కథ వింటారు. సమర్పణ మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో సోలార్ డ్రైయింగ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల విలువల పెంపుదల గురించి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త పి సుజాత గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుస్సేన్. ఆకాశవాణి నెల్లూరు కేంద్ర వారి సమర్పణ 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపు ప్రసారం కాబోతున్న కార్యక్రమాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేయం వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధలో శ్రీ కొర్రపాటి రమణయ్య గారి సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాలు వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితా వాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో అపరాల సాగులో యాంత్రీకరణ గురించి డాక్టర్ విజయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతలు వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:05. ఇప్పుడు వనితా వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటారు. మహిళల జీవితంలో 40 ఏళ్ల ప్రాయం అనేది ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ వయసులో వారి శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇవి క్రమంగా మెనోపాజ్ దశకు దారితీస్తాయి. ఈ సమయంలో చాలామంది మహిళలు తీవ్రమైన అలసట, డిప్రెషన్, నిద్రలేమి, హఠాత్తుగా మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే సరైన జీవన శైలి, డైట్, వ్యాయామం వీటన్నిటి ద్వారా ఈ సమస్యలను సహజంగానే దూరం చేసుకోవచ్చు. అందుకోసం పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం, పళ్ళకిలో పెళ్లి కూతురు ఈ చిత్రం నుంచి.

తర్వాత మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషకాలు నిండిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి తమ డైట్లో కాల్షియం మరియు విటమిన్ డి పుష్కలంగా ఉండే పాలు, పెరుగు, ఆకుకూరలు, రాగులు వంటి సాంప్రదాయ ఆహారాలను చేర్చుకోవాలి. అదేవిధంగా హార్మోన్లను సమతుల్యం చేయడానికి సోయాబీన్స్, అవిసె గింజలు వంటి ఫైటో ఈస్ట్రోజెన్ కలిగిన ఆహారాలు మహిళలకు చాలా మేలు చేస్తాయి. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం ఆవారా చిత్రం నుంచి.

0: మీరు వింటూ ఉన్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకునే ముందుగా ప్రకటన విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: 40 ఏళ్లు దాటిన మహిళలు సహజ సిద్ధంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషకాహారం తీసుకోవాలి. పోషకాహారంతో పాటుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక, సైక్లింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ఈ వ్యాయామం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనే హ్యాపీ హార్మోన్లు విడుదలయ్యి మానసిక ఆందోళన, మూడ్ స్వింగ్స్ వంటివి తగ్గుతాయి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా రచ్చ ఈ చిత్రం నుంచి పాటను విందాం.

0: వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: మీరు వింటున్నారు వనిత వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. 40 ఏళ్ళు దాటిన తర్వాత మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషకాహారం తీసుకోవాలి, అదేవిధంగా వ్యాయామం లేదా నడక చేయాలి. ఇంకా ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు ఇటు ఇల్లు అటు ఆఫీస్ బాధ్యతల వల్ల ఒత్తిడికి గురవుతూ ఉంటారు. రోజువారి జీవితంలో ప్రాణాయామం, ధ్యానం వంటివి చేయడం వల్ల నాడీ వ్యవస్థ ప్రశాంతంగా మారుతుంది. ఇది మెనోపాజ్ సమయంలో వచ్చే మానసిక ఒత్తిడిని, రాత్రివేళల్లో వచ్చే హార్ట్ ఫ్లాషెస్ సమస్యను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఇంకా శరీరానికి ఎల్లప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోవడం కోసం రోజుకు 8 నుంచి 10 గ్లాసులు నీరు త్రాగాలి. ఇది టాక్సిన్స్ను బయటకు పంపుతుంది. అదేవిధంగా రాత్రివేళల్లో కనీసం 7 నుంచి 8 గంటలు ప్రశాంతమైన నిద్ర అవసరం. నిద్రపోయే ముందు టీ, కాఫీ లేదా స్క్రీన్ టైంను తగ్గించడం మంచిది. వనితవాణి కార్యక్రమంలో చివరిగా ఒక పాటను విందాం, మాయలుడు ఈ చిత్రం నుంచి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఈ యువతరంగం జీకే స్పెషల్లో మేము అడిగే ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిసినట్లయితే వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901044415 7901084415. ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో మొదటి ప్రశ్న, వర్షపు నీటిని మాత్రమే తాగే ఏకైక పక్షి ఏది? ప్రశ్న మరోసారి, వర్షపు నీటిని మాత్రమే తాగే ఏకైక పక్షి ఏది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం. వాన ఈ చిత్రం నుంచి

యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాలు పంపించారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ. రైట్ ఆన్సర్. ఇంకా నెల్లూరు నుంచి నెల్లూరు నారాయణరెడ్డిపేట బీసీ కాలనీ నుంచి మేఘన. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ అహోబిలం వెంకటేశ్వర్లు మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు వీరు కూడా రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ సక్కుబాయ్ ఎదోజే సోనిక లక్ష్మీ వర్మ లడ్డుబాబా మూసాపేట నుంచి నరేష్ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్.

బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్న ఏలూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత రైట్ ఆన్సర్ పంపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవిందరావు, ఇంద్రాభాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరామర్, మోతిబాయ్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, ఇంకా కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా, వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. అడిగిన ప్రశ్న ఏంటి అంటే, వర్షపు నీటిని మాత్రమే తాగే ఏకైక పక్షి ఏది అని అడిగాను. దీనికి ఆన్సర్ చేతక పక్షి. దీనినే వాన కోయిల లేదా జూకోబిస్ కోయిల అని కూడా అంటారు. వర్షపు నీటిని మాత్రమే తాగే ఏకైక పక్షిగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇది ఆకాశం వైపు ముఖం పెట్టి కురుస్తున్న వర్షపు నీటిని మాత్రమే తాగుతుంది. ఎంత దాహం వేసినా చెరువులు నదులు నీటిని తాగదు. భారతీయ పురాణాల్లో కవిత్వంలో దీనిని ఆశ మరియు నిరీక్షణకు ప్రతీకగా చెప్తారు. యువతరంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్న అడిగే ముందుగా ప్రకటన విందాం.

యువతరంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్న. ఆరెంజ్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ప్రశ్న మరోసారి, ఆరెంజ్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901044415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు వర్షం ఈ చిత్రం నుంచి పాటను విందాం.

0: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానాలు పంపించారు. కొత్తగూడెం నుంచి రాజేష్, సరోజిని, మాయా రైట్ ఆన్సర్ పంపించారు. నాగరాజు, కామాక్షి, హారిక కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య, కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, తులసి, శ్రీధర్, సుధీర్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సునీల్, దుబాయ్ నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఫణిరాజ్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఆరెంజ్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు అని అడిగాను. దీనికి ఆన్సర్ నాగ్పూర్. మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరాన్ని ఆరెంజ్ సిటీ అని పిలుస్తారు. ఈ దేశంలోనే అత్యధికంగా నాణ్యమైన నారింజ పండ్లను పండించడం, వాటిని దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా ఎగుమతి చేసే వాణిజ్య కేంద్రంగా ఉండటం వల్ల ఈ నగరానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడి వాతావరణం, నేలలు నారింజ సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. యువతరంగం జీకే స్పెషల్లో మూడవ ప్రశ్న అడిగే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: యువతరంగం జీకేలో మూడవ ప్రశ్న ఏంటి అంటే, ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయులు ఎవరు? ప్రశ్న మరోసారి, ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయులు ఎవరు? సమాధానాలు తెలిసిన వారు

యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమంలో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నారాయణ రెడ్డిపేట బీసీ కాలనీ నుంచి మేఘన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వీరమ్మ, లత, మహేశ్వరి వీరు కూడా రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రామకృష్ణారెడ్డి కర్ణాటక గంగలూరు నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్ వీరు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా వీరు రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయులు ఎవరు అని అడిగాను. దీనికి ఆన్సర్ భాను అతయ్య. ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయురాలు భాను అతయ్య. 1982లో రిలీజ్ అయిన గాంధీ చిత్రానికి గాను ఆమె 1983లో ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ను గెలుచుకున్నారు. యువతరంగం జీకేలో చివరి ప్రశ్న. నాగార్జున సాగర్ డ్యామ్ ఏ నది పైన నిర్మించారు? ప్రశ్న మరోసారి, నాగార్జున సాగర్ డ్యామ్ ఏ నది పైన నిర్మించారు? సమాధానాలు తెలిసిన వారు వెంటనే తెలియజేయండి. 7901044455. ఇప్పుడైతే ఒక పాటను విందాం సమాధానాలు వచ్చేలోపు. గోదావరి చిత్రం నుంచి

వాళ్ళు పంపించారు. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయ, రైట్ ఆన్సర్. ఇంకా నారాయణరెడ్డిపేట బీసీ కాలనీ నుంచి మేఘన, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్. రుక్సానా నెల్లూరు నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య. ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, రైట్ ఆన్సర్. కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కడ్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, రైట్ ఆన్సర్. వినయ్, శ్రీదేవి, శైలజ కడప నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి, ఎం ప్రతాప్ ఐడియా జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఇంకా వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. సిద్ధార్థ నెల్లూరు కోవూరు నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. వీరందరికీ కూడా ధన్యవాదాలు. యువతరంగం జీకేలో ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, నాగార్జునసాగర్ డ్యామ్ ఏ నదిపైన నిర్మించారు అని అడిగాను. దీనికి ఆన్సర్, నాగార్జునసాగర్ డ్యామ్ కృష్ణా నది మీద నిర్మించబడింది. ఇది నల్గొండ జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, గతంలో గుంటూరు జిల్లాలో సరిహద్దులో ఉంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. వార్తల వివరాలు. రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ 2024 ఎన్నికల ఫలితాలను గెలుపుగా కాక రాష్ట పునర్నిర్మాణానికి అప్పచెప్పిన బాధ్యతగా భావించామన్నారు. విశాఖ అమరావతి తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలను నియోజకవర్గాలను అభివృద్ది చేస్తున్నామని 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్న ముఖ్యమంత్రి పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు. వివిధ పారిశ్రామిక పాలసీల ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పించామని, ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ తో సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడింది. 2047 తిరుగులేని శక్తిగా

0: దేశం తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది.
1: కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన రెండేళ్లలో అనేక కార్మిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశామని తెలిపారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా కోటిన్నర మంది కార్మికుల వివరాలను నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డులను నెలకొల్పామని చెప్పారు. కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా ప్రత్యేకంగా కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. మహిళా కార్మికులు రాత్రివేళల్లో పనిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని, దుకాణాలకు జీవితకాల అనుమతుల విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి వివరించారు. విద్యార్థుల్లో నిజాయితీ, నైతికత, సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ అన్నారు. విశాఖలో ఈరోజు జరిగిన DG100X ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ, ఈ సదస్సు విద్యారంగంలో పరస్పర అభ్యాసం, అనుభవాల మార్పిడి, సృజనాత్మక చర్చలకు వేదికగా నిలుస్తుందని, దేశ ఉన్నత విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి రెండేళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలనను వివరించారు. రైతుల సహకారంతో ఫైన్ రైస్తో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సీసీ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతి సమీపంలో ఈరోజు జరిగిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం సభలో ఆయన మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది కేవలం అధికారంగా కాక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం పనిచేసిన నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపిన ఆయన, ఎన్డీఏ సమిష్టి కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: రెండేళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తుంచుకుంటేనే ఈ రోజు మీ ముందుకు వచ్చాం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. రెండేళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈ రోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు, మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.
1: ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. డిఎస్సీ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలియజేస్తూ,
3: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలకు పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ప్రజాప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటా వస్తుంది. గూగుల్, ఆర్సిలర్ మిత్తల్ ఉత్తరాంధ్రకి తీసుకెళ్లాం. రాజధాని క్వాంటమ్ కోస్ట్ ఆంధ్రకి తీసుకొచ్చాం.
1: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. విజయనగరంలో ఈరోజు జరిగిన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,

0: మన దేశం వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే చిన్నారులంతా తప్పక చదువుకోవాలని సూచించారు. విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో మిషనరీ ఆధ్వర్యంలో నిర్వహించి మూసివేసిన ఉక్కు నగరంలోని విశాఖ విమల విద్యాలయాన్ని ఆయన ఈరోజు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజుతో కలిసి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని, బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ప్రవేశాలు పెంచాలని సూచించారు. అక్షయపాత్ర ఫౌండేషన్తో మాట్లాడి పాఠశాలలో మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు ఈరోజు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. అలాగే డీఎస్సీలో అన్యాయం జరిగిన వారికి సంఘీభావంగా కూడా నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాగా వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్ధతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రినా నరేంద్రమోదినా కథితం యత్ రాష్ట్రనిర్మాణస్య పూర్ణక్షమతాయాః సాక్షాత్కారాయ గత ద్వాదశ వర్షేషు సర్వకారేణ మహిళాభ్యః అనుకూలం వాతావరణం నిర్మితమితి. గృహమంత్రి అమిత్ షాహః నవదేహల్యాం శ్రీ అమర్నాథ్ యాత్రాయాః సజ్జతాయాః సమీక్షార్థం ఉచ్చస్తరీయోపవేశనస్య అధ్యక్షతాం అకరోత్. కేంద్రీయప్రశాసనేన ఉద్యోగముద్దిశ్య పెట్రోల్ పంప్ ఇత్యేతేభ్యః పెట్రోల్ డీజల్ ఇత్యేతయోః క్రయణం ప్రతిబంధితం. సంయుక్తరాష్ట్రసంఘః ఓమానదేశస్య తటే తైల నౌకాస్థానాం భారతీయ నావికానామపరి కృతాక్రమణానాం నిందాం అకరోత్. భారతీయస్య దిగ్గజ లక్ష్య భేదన స్పర్ధాయాః క్రీడకస్య ప్రశిక్షకస్య చ జసపాల రాణా ఇత్యస్య 51వ వయసి మృత్యుః అభవత్. అపి చ అస్మిన్ వర్షే ఫీఫా విశ్వకప్ క్రీడాయాం టోరంటో నగరే గ్రూప్ బి క్రీడాయాం కెనడాదేశః బోస్నియా హర్జెగోవినా దేశేన సహ క్రీడతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ అద్య అవదత్ యత్ విత్తీయ సమావేశే ఉద్యమశీలతా ఇత్యతః ఆరభ్య శిక్షా స్వాస్థ్యసేవా స్వచ్ఛత గృహనిర్మాణ క్రీడా విజ్ఞానం ప్రశాసనంచ యావత్ వివిధేషు క్షేత్రేషు మహిళాః ప్రముఖాం భూమికాం నిర్వహంత్యః సంతి. సామాజిక ప్రసార మాధ్యమే శ్రీ మోదీ అవదత్ యత్ డ్రోన తంత్రజ్ఞానమిత్యాదిషు ఉదయోన్ముఖ క్షేత్రేషు మహిళానాం వర్ధమాన సహభాగిత్వేన అవసరస్య నూతనాః మార్గాః ఉద్ఘాట్యంతి. సంపూర్ణే దేశే చ వికాస పరిదృశ్యం పరివర్తతి. తత్పూర్వం ఏకస్మిన్ కార్యక్రమే భాషమాణః ప్రధానమంత్రి అవదత్ యత్ గత ద్వాదశ వర్షేషు NDA ఇత్యస్య సర్వకారః మహిళానాం నేతృత్వే వికాసకార్యం అకరోత్. ఏతచ్చ అన్యేషు క్షేత్రేష్వపి దృశ్యతే.
2: ఆజ్ భారత్ విమెన్ లెడ్ డెవలప్మెంట్ కి రాహ్ పర్ చల్ పడా.
3: హమారీ సర్కార్ నే మహిళాఓ కే లియే సారే రాస్తే ఖోల్ దియే.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా విందాం సముద్ర తీర కథలు శీర్షికన దొరల్లా వచ్చారు దొంగల్లా మారారు కథ. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ

0: కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
1: కథ పేరు దొరల్లా వచ్చారు దొంగల్లా మారారు.

ఆ మధ్యాహ్నం 1 గంట అయింది. ఎండు చేపలమ్ముకొని ఖాళీ బుట్టలతో ఒక్కొక్క స్త్రీ బోడిసత్రం చేరుకుంటూ ఉంది. ఓ డజన్ మందో అరడజన్ మందో అయిన తరువాత అందరూ మాట్లాడుకుంటూ తమ పాళాలకు బయలుదేరుతారు. సీతమ్మ తోట వరకు అందరూ కలిసే వెళ్తారు. అక్కడ నుంచి ఎడమవైపుకు చీలి రొయ్యలపాలెం వాళ్ళు వెళితే కుడివైపుకు చీలి గవ్వలపాలెం వాళ్ళు వెళ్తారు. బోడిసత్రంలో సిమెంట్ బెంచీల మీద చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లవలసిన ప్రయాణికులు కూర్చుని ఉంటే క్రింద గోడకానుకొని కూర్చుని తాము ఎండు చేపలమ్మగా

వచ్చి ఎడమవైపుకు చీలి, రొయ్యల పాలెం వాళ్లు వెళితే కుడివైపుకు చీలి గవ్వలపాలెం వాళ్లు వెళ్తారు. బోడిసత్రంలో సిమెంట్ బెంచీల మీద చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లవలసిన ప్రయాణికులు కూర్చుని ఉంటే, క్రింద గోడకానుకొని కూర్చుని తాము ఎండు చేపలమ్మగా

ఏడు గంటలు. ఇప్పుడు అలనాటి మధురగీతం వింటారు. బుల్లెమ్మ బుల్లోడు చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల. రచన రాజశ్రీ. సంగీతం సత్యం.

మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతం విన్నారు. బుల్లెమ్మ బుల్లోడు చిత్రం నుంచి పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల. రచన రాజశ్రీ, సంగీతం సత్యం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆర్థిక సమూహాలు వ్యాపారవేత్తలుగా ఎదగడం, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, సైన్స్, సుపరిపాలన వంటి వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక సోషల్ మీడియా పోస్టులో ఈరోజు ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఇది వారికి సరికొత్త అవకాశాల మార్గాలను తెరవడమే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ధి రూపురేఖలను సైతం మార్చేస్తోందని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్ర అనుభవాన్ని కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి భద్రతా సంస్థల డైరెక్టర్ జనరల్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. అమర్నాథ్ యాత్ర వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమై 23వ తేదీన ముగుస్తుంది. రక్షణ శాఖ బడ్జెట్ను రికార్డు స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలకు పెంచి దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లో ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన వల్ల అంతర్జాతీయ వేదికలపై ఈరోజు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని ఆయన అన్నారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం నిరంతరం శ్రమించారని ఆయన అన్నారు. దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఐఏఎఫ్ క్యాడెట్లతో పాటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి ఉత్తీర్ణత సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పేరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరడం ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 7 గంటల నుండి దూరదర్శన్ నేషనల్, ఐఏఎఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశంలో వైమానిక భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అంకిత భావంతో ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఘోర విమాన ప్రమాదం జరిగి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా పోస్టులో మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 7 ఏళ్లు జరిగిన ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదానికి కారణాలను పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా కనుగొనేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HPDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరిచినందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ అభినందనలు అందజేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం 18,554 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, సంస్థ లాభం 578 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా చట్టసభల సభ్యులు, వాణిజ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, అమెరికన్ సెనేటర్లు, ప్రధాన అమెరికన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. ఈ సందేశాలు విస్తరిస్తున్న అమెరికా భారత్ భాగస్వామ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన ఈ ఘనత నాయకత్వంపై భారత ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వార్బర్గ్ పింకస్ సంస్థ చైర్మన్ చార్లెస్ ఆర్కే తన సందేశంలో పేర్కొన్నారు. ఫ్రాన్స్లోని నిస్ నగరంలో ఎల్లుండి జరిగే భారత్ ఇన్నోవేట్స్ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతదేశ నూతన ఆవిష్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలను తీర్చే వాణిజ్య ప్రతిపాదనలను ప్రదర్శిస్తారు. ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమం కోసం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వేలాది ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి చివరికి 120 స్టార్టప్లను ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.
2: भारत सरकार की शिक्षा विभाग ने प्रधानमंत्री जी की इस विजनरी सजेशंस को एक एक्शन में परिवर्तित किया है. एक बहुत क्रिटिकल स्क्रूटिनी के माध्यम से हजारों प्रपोजल के अंदर से 120 स्टार्टअप्स को सिलेक्ट किया गया है. 13 प्रायोरिटी सेक्टर में 120 स्टार्टअप्स को इकट्ठा किया गया है और उसमें लगभग 20 से ज्यादा भारत की प्रीमियर इंस्टीट्यूशंस की पार्टनरशिप रहा है.
0: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ సూద్, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయువ్య భారతదేశంలో రేపటి వరకు పిడుగులు, బలమైన ఈదురుగాలు, వడగండ్ల వానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లిగర్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక అజ్టెకా స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీతో ఫీఫా ప్రపంచకప్ 2026 వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ ప్రసిద్ధ గాయకులు షకీరా, బర్నాబాయ్ ఈ టోర్నమెంట్ అధికారిక గేయం దాయ్ దాయ్ ప్రదర్శనతో అలరించారు. మెక్సికన్ సంగీత ప్రముఖులు అలెజాండ్రో ఫెర్నాండెస్, లీలా డౌన్స్ బెలిందాల ప్రదర్శనలు ఈ ఫుట్బాల్ పండుగకు మరింత ఊపునిచ్చాయి. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ పోటీలు ఈ రోజు ప్రారంభమవుతాయి. బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:00

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా సోలార్ డ్రైయింగ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల విలువల పెంపుదల గురించి కేవీకే విజ్ఞాన్ గృహ విజ్ఞాన శాస్త్రవేత్త పి సుజాత గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. ముందుగా విందాం సోలార్ డ్రైయింగ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల విలువల పెంపుదల గురించి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త పి సుజాత గారి ప్రసంగం.
1: సోలార్ డ్రైయింగ్ విధానం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపులో ఒక ప్రభావవంతమైన పద్ధతిగా మనం ఏ విధంగా చూడవచ్చు అనే అంశం మీద డిస్కస్ చేస్తున్నాము. సోలార్ డ్రైయింగ్ ద్వారా విలువ జోడింపు, పంట నష్టాల తగ్గింపు అనే విషయం అనేది చాలా సున్నితమైన విషయంగా చెప్పుకోవచ్చు. భారతదేశం ఒక వ్యవసాయ ఆధారిత దేశం అయినప్పటికీ పంట కోత తర్వాత పంటల్లో చాలా వరకు, అంటే 20 నుంచి 30% వరకు నష్టపోతున్నామనే వాస్తవం మనం అందరికీ తెలిసిందే. ఇది చాలా ఆందోళన కలిగించే విషయంగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పూలు వంటి త్వరగా పాడయ్యే ఉత్పత్తులు సరైన నిల్వ సదుపాయాలు లేకపోవడము, అలాగే మార్కెట్కు సమయానికి చేరకపోవడము, ధరలు తక్కువగా ఉండడం వల్ల వృధా ఎక్కువగా అవుతున్నాయి. ఈ విషయం మనకందరికీ తెలిసిందే. రైతు ఎంతో శ్రమించి పండించిన పంట చివరికి సరైన ధర రాక నష్టంగా మారడం అతనికి ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు తక్కువ ఖర్చుతో సులభంగా అమలు చేయగల పరిష్కారాల్లో సోలార్ డ్రైయింగ్ ఒక ముఖ్యమైన మార్గంగా నిలుస్తోందని చెప్పవచ్చు. సోలార్ డ్రైయర్లు వ్యవసాయ ఉత్పత్తుల విలువ జోడింపులో కీలక పాత్ర పోషిస్తున్న ఆధునిక మరియు సరళమైన సాంకేతిక పరికరాలుగా చెప్పుకోవచ్చు. ఇవి ప్రధానంగా సూర్యరశ్మిని ఉపయోగించి పంటల్లోని తేమను తొలగించడం ద్వారా వాటిని ఎక్కువ కాలం నిల్వ చేయగలిగేలాగా చేస్తాయి. రైతుల అవసరాలు, పెట్టుబడి సామర్థ్యం, ఉత్పత్తి పరిమాణాన్ని బట్టి సోలార్ డ్రైయర్లు వివిధ రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఈ డ్రైయర్ల ప్రత్యేకత ఏంటంటే ఇవి విద్యుత్ లేదా ఇంధనంపై ఆధారపడకుండా ప్రకృతి అందించే సూర్యకాంతిని సమర్థవంతంగా వినియోగిస్తాయి. దీనివల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి కూడా చాలా మేలు జరుగుతూ ఉంది. తక్కువ ఖర్చుతో తయారు చేయగల నేచురల్ సోలార్ డ్రైయర్లు చిన్న మరియు అతి చిన్న రైతులకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ డ్రైయర్లను చెక్క, ఇనుప ఫ్రేములు, పాలిథిన్ షీట్లు, నెట్లు వంటి వాటిని స్థానికంగా లభించే సామాగ్రితోనే సులభంగా తయారు చేయవచ్చు. సాధారణంగా ఇవి ఇంటి ప్రాంగణంలో లేదా పొలాల వద్ద ఏర్పాటు చేయవచ్చు. నేచురల్ సోలార్ డ్రైయర్లలో గాలి సహజంగా ప్రవహించేలాగా డిజైన్ చేయడం వల్ల పంటలు నెమ్మదిగా సమానంగా ఎండుతాయి. ఈ విధానం ద్వారా ఆకుకూరలు, మిరపకాయలు, టమాటాలు వంటి పంటలను తక్కువ పెట్టుబడితో ఎండబెట్టి కుటుంబ అవసరాలకు లేదా స్థానిక మార్కెట్లో అమ్ముకోవచ్చు. ముఖ్యంగా ప్రారంభ దశలో ఉన్న రైతులకు లేదా మహిళలకు, స్వయం సహాయక సంఘాలకు ఇది చాలా మంచి మార్గంగా చెప్పుకోవచ్చును. క్యాబినెట్ సోలార్ డ్రైయర్లు నేచురల్ సోలార్ డ్రైయర్లతో పోలిస్తే కొంచెం మెరుగైన సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా మూసి ఉన్న క్యాబినెట్ ఆకారంలో ఉండి లోపల ట్రేలు ఏర్పాటు చేయబడతాయి. సూర్యకాంతి క్యాబినెట్ లోపల ఉన్న ఉష్ణోగ్రతను పెంచి నియంత్రిత విధానంలో తేమను తొలగిస్తుంది. ఈ డ్రైయర్లలో ఉత్పత్తులు బయట వాతావరణ ప్రభావానికి గురికాకుండా పరిశుభ్రంగా ఎండుతాయి, అలాగే సమానంగా ఎండుతాయి. చిన్న స్థాయి వ్యాపారాలు నిర్వహించే రైతులు లేదా మహిళా సంఘాలు క్యాబినెట్ సోలార్ డ్రైయర్లను ఉపయోగించి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను పెద్ద పరిమాణంలో ఎండబెట్టుకోవచ్చు. ఫలితంగా ఉత్పత్తుల నాణ్యత మెరుగుపడి మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేయాలనుకునే వారికి టన్నెల్ సోలార్ డ్రైయర్లను సిఫార్సు చేయవచ్చును. ఇవి అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఇవి పొడవైన టన్నెల్ ఆకారంలో ఉండి ఎక్కువ పరిమాణంలో పంటలను ఒకేసారి ఎండబెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా వాణిజ్య స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వహించే రైతులు కానీ, ఎఫ్పిఓలు కానీ, మహిళా సంఘాలు ఈ డ్రైయర్లను ఉపయోగించి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయవచ్చు. టన్నెల్ సోలార్ డ్రైయర్లలో గాలి ప్రవాహం మరియు ఉష్ణోగ్రత నియంత్రణ మెరుగ్గా ఉండడంతో ఎండబెట్టే సమయం తగ్గి ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ప్రారంభ పెట్టుబడి కొంచెం ఎక్కువైనా సరే దీర్ఘకాలంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తంగా చూస్తే అవసరాన్ని బట్టి, పెట్టుబడిని బట్టి రైతులు లేదా మహిళా సంఘాలు తగిన సోలార్ డ్రైయర్లను ఎంచుకోవచ్చు. చిన్న అవసరాలకు న్యాచురల్ డ్రయర్లు, మధ్యస్థ వ్యాపారాలకు క్యాబినెట్ డ్రయర్లు, పెద్ద వాణిజ్య అవసరాలకు టన్నెల్ డ్రయర్లు సరైన ఎంపికలు. ముఖ్యంగా ఈ డ్రయర్లకు విద్యుత్ అవసరం లేకపోవడం ఒక గొప్ప ప్రయోజనం. విద్యుత్ కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ఈ విధంగా సోలార్ డ్రయర్లు పంట నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచే ఒక సుస్థిరమైన పరిష్కారంగా నిలుస్తున్నాయి. సోలార్ డ్రయింగ్ ద్వారా అనేక రకాల పంటలను విలువ జోడించవచ్చు అనే భావన ఈ రోజుల్లో రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. సాధారణంగా పంటలు కోత అనంతరం త్వరగా పాడైపోవడం వల్ల రైతులు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటి తేమ ఎక్కువగా ఉండే ఉత్పత్తులు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. ఈ సమస్యకు సోలార్ డ్రయింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారంగా చెప్పుకోవచ్చు. సూర్యరశ్మిని ఉపయోగించి పంటల్లోని తేమను తొలగించడం ద్వారా వాటిని ఎక్కువ కాలం నిల్వ చేసుకోగలిగేలాగా మార్చడంతో పాటు మార్కెట్లో మంచి ధర లభించే విధంగా విలువ జోడించవచ్చును. పండ్ల విషయంలో చూసినట్లయితే ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో ఉద్యానవన పంటల్లో నిమ్మ అనేది అత్యధికంగా పండిస్తారు. గత కొంతకాలంగా నిమ్మ పంటకు తగిన ధర లభించకపోవడం వల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారు. కూలీలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పంటను అలాగే వదిలివేస్తున్నారన్నమాట. అలాంటి పరిస్థితుల్లో అటువంటి పండ్లను తీసుకుని వాటిని సోలార్ డ్రయింగ్ ద్వారా వివిధ రకాలైనటువంటి విలువ ఆధారిత పదార్థాలు, అంటే నిమ్మకాయ తొక్కల నుంచి ఎండపెట్టి వాటి నుంచి పౌడర్ తీయడము, వివిధ రకాలైనటువంటి సోపుల తయారీలో గాని బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రిపరేషన్ లో గాని వాటిని వినియోగించడం వల్ల ఆ నిమ్మకాయలకు అత్యధిక ధర అనేది లభిస్తూ ఉన్నది. అదే విధంగా తీసుకున్నట్లయితే ఒక్కొక్కసారి మార్కెట్ లో మనకు పళ్ళలో టమాటాల్లో చాలా తక్కువ ధరకు లభిస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం వాటిని తీసుకుని వాటిని డ్రయింగ్ టెక్నిక్ ద్వారా ఎండబెట్టి వాటితో వివిధ రకాలైనటువంటి టమాటా వరుగులు కావచ్చు, లేకపోతే టమాటా పౌడర్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి దానిని మార్కెట్లో అత్యధిక ధరకు విక్రయించుకోవచ్చు. ఈ విధంగా పోషక విలువలు నష్టపోకుండా డ్రయింగ్ విధానంలో డ్రై చేసి మార్కెటింగ్ చేసేదానివల్ల రైతుకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా పంట నష్టాలను కూడా చాలా వరకు అరికట్టవచ్చు అని చెప్పొచ్చు. పండ్ల విషయంలో తీసుకున్నట్లయితే సోలార్ డ్రయింగ్ ఎంతో విస్తృత అవకాశాలను కల్పిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉద్దేశంగా చెప్పబడుతున్నది. ఉదాహరణకు మామిడి, అరటి, బొప్పాయి, జామ వంటి పండ్లను ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టడం ద్వారా డ్రై ఫ్రూట్ల మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. తాజా పండ్లు సీజన్ లో మాత్రమే లభించిన ఎండబెట్టిన పండ్లు సంవత్సరం అంతా వినియోగానికి అందుబాటులో ఉంటాయి. మామిడి పంట ఎక్కువగా వచ్చినప్పుడు ధర పడిపోతూ ఉంటుంది. అదే మామిడిని ముక్కలుగా చేసి సోలార్ డ్రయింగ్ చేస్తే డ్రై మామిడి లేదా మామిడి ఫ్లేక్స్ గా మార్కెట్ లో విక్రయించుకోవచ్చు. దీనివల్ల పంట పాడవకుండా నిల్వ ఉండడమే కాకుండా రైతుకు అధిక ధర లభిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క సీజన్ లో కూడా మనం ఈ పండ్లను వినియోగం అనేది పెంచుకోవచ్చు. కూరగాయల విషయానికి వచ్చినట్లయితే సోలార్ డ్రయింగ్ ద్వారా మంచి స్థాయిలో విలువ జోడించవచ్చు. టమాటో, క్యారెట్, బీట్రూట్, బెండకాయ వంటి కూరగాయలు త్వరగా పాడయ్యే స్వభావం కలిగి ఉంటాయి. టమాటా వంటి పంటలు ధర పడిపోయినా కూడా రైతులకు భారీ నష్టాలను కలిగించకుండా ఈ సోలార్ డ్రయింగ్ టెక్నిక్స్ ఉపయోగించుకొని వివిధ రకాలైనటువంటి ఫ్లేక్స్ కానీ పొడి రూపంలో కానీ నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రై చేయడం వల్ల ఒక ప్రోడక్ట్ యొక్క నిల్వ కాలాన్ని కూడా మనం, అంటే షెల్ఫ్ లైఫ్ ను కూడా పెంచుకోవచ్చు. అలాగే క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయలు ఎండబెట్టి పొడి రూపంలో చేసి ఆరోగ్యానికి పనికొచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి విలువ ఆహార పదార్థాల తయారీలో కూడా వినియోగించుకోవచ్చు. ఈ విధంగా పోషక విలువలు నష్టపోకుండా కూరగాయలను సీజన్ కు అతీతంగా కూడా మార్కెట్ లో అవకాశాలు ఏర్పరచుకునే విధంగా మనం తయారు చేసుకోవచ్చును. ఇంకా ఆకుకూరల విషయంలో సోలార్ డ్రయింగ్ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. పాలకూర, గోంగూర, మెంతికూర వంటి ఆకుకూరలు పోషక విలువలు ఎక్కువగా కలిగి ఉన్నప్పటికీ నిల్వకాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీటిని నేరుగా ఎండలో ఎండబెట్టినప్పుడు ఏమవుతుందంటే రంగు, పోషక విలువలు తగ్గిపోయి వాటికి అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటుంది మార్కెట్లో విక్రయించేందుకు. కానీ సోలార్ డ్రయర్లో ఎండబెట్టి ఆకుకూరలను గాని మనం తీసుకున్నట్లయితే వాటికి రంగు, వాసన, పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. రంగు ఏ విధంగానూ కూడా పాడవకుండా ఉంటుంది. ఆ విధంగా ఎండబెట్టిన ఆకుకూరలను పొడి రూపంలో మార్చి వివిధ రకాలైన వంటల్లో ఉపయోగించుకోవచ్చును. వివిధ రకాలైన కారపొడుల తయారీలో కూడా మనం వీటిని వినియోగించుకోవచ్చు. ఈ ఆకుకూరల పొడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు మరియు మహిళా రైతు సంఘాలకు అదనపు ఆదాయం అనేది లభిస్తూ ఉన్నది. మన నెల్లూరు జిల్లాలో తీసుకున్నట్లయితే చాలా మంది ఈ సోలార్ డ్రైయింగ్ విధానాలకు ఇంప్రెస్ అయ్యి ఇప్పుడు చిన్న క్యాబినెట్ డ్రైయర్ల దగ్గర నుంచి పెద్ద యూనిట్ల వరకు నెలకొల్పాలని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారన్నమాట. ఒక రైతు కూడా 12 ఎకరాల్లో మునగ తోటను సాగు చేసి మునగ ఆకు పొడిని తయారు చేసి విక్రయించేదానికి కూడా ముందుకొచ్చారు. అదేవిధంగా పూల విషయంలో కూడా సోలార్ డ్రైయింగ్ అనేది మంచి విలువ జోడింపుకి ఉపయోగపడుతుందని చెప్పవచ్చును. ఏ విధంగా అంటే గులాబీ, చేమంతి వంటి పూలను ఎండబెట్టి అలంకరణ వస్తువులు, పూజా సామాగ్రి, డ్రై ఫ్లవర్ అరేంజ్మెంట్ తయారు చేసుకోవచ్చు. సాధారణంగా పూలు 1 లేదా 2 రోజుల్లో వాడకానికి పనికిరాని స్థితికి చేరుకుంటాయి. కానీ ఎండబెట్టిన పూలను నెలల తరబడి నిల్వ చేయవచ్చు. ఈ విధంగా పూల సాగు చేసే రైతులకు కూడా అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఈ పూలతో కూడా చాలా మంది ఇప్పుడు అగరబత్తులు తయారు చేయడము, అలాగే రెజిన్ ఆర్ట్ వర్క్ తయారు చేయడము, రెజిన్ ఆర్ట్ వర్క్ లో కీ చైన్స్ వంటివి తయారు చేసి లేదా పేపర్ వెయిట్ల వంటివి వివిధ రకాలైనటువంటి వస్తువులను తయారు చేసి ఆన్లైన్ మార్కెట్ లో చాలా అత్యధిక ధరలకు విక్రయిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనకు వివిధ రకాలైనటువంటి పూలతో కూడా బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి కూడా తయారు చేస్తున్నారు. రోజా పూల రెక్కల నుంచి కూడా రోజ్ వాటర్ ప్రిపేర్ చేసి బ్యూటీ ప్రోడక్ట్స్ లో వినియోగించడం జరుగుతుంది. సోప్ మేకింగ్ లో కూడా ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఈ పూల నుంచి తీసినటువంటి ఈ పౌడర్స్ ని వినియోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు విలువ జోడింపు అంటే కేవలం పంటను ఎండబెట్టడమే కాదు, దానికి సరైన ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ చేయడం కూడా చాలా అవసరము. ముఖ్యంగా గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇది పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా స్కిల్తో ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, బట్ మార్కెటింగ్ చేసుకోవడం దగ్గర చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మార్కెటింగ్ చేయాలి అనుకున్నప్పుడు ప్యాకింగ్ అనేది చాలా బాగా ఉంది అంటే దానికి తగినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఇవ్వగలిగినప్పుడు మన ప్రోడక్ట్స్ ను మనం ఈజీగా కూడా సేల్ చేసుకునే దానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు తాజా టమాటా కిలో ధర తక్కువగా ఉన్నప్పటికీ అదే టమాటాని ఎండబెట్టి శుభ్రంగా ప్యాక్ చేసి లేబుల్ పెట్టి విక్రయిస్తే ధర అనేది 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా మనం అమ్ముకోవచ్చు. ఇదే విధంగా మామిడి ముక్కలు, అరటి చిప్స్, ఆకుకూరల పొడి వంటి ఉత్పత్తులను కూడా పట్టణ మార్కెట్లలో, ఆర్గానిక్ స్టోర్లలో, ఆన్లైన్ వేదికల్లో మంచి గిరాకీతో అమ్ముకోవచ్చును. సరైన ప్యాకింగ్ మరియు మార్కెటింగ్ ద్వారా రైతు తన ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు కూడా కల్పించుకోవచ్చును. ఈ విధంగా రైతు మహిళలే కాదు ఎవరైనా సరే వాళ్ళ ప్రోడక్ట్స్ కి వాళ్ళు మంచిగా ఒక బ్రాండింగ్ ప్యాకింగ్ అనేది చేయడం వల్ల మార్కెటింగ్ అనేది సులభంగా చేసుకోవచ్చును. ఈ షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా డ్రైయింగ్ టెక్నిక్ అనేది చాలా మంచి పద్ధతి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒకే పంటను వివిధ రూపాల్లో ఉపయోగించడం ద్వారా రైతు ఆదాయం స్థిరంగా పెరుగుతూ ఉంటుంది, పంట నష్టాలు తగ్గి మార్కెట్ ధరల ఒడిదుడుకల ప్రభావం కూడా చాలా తగ్గుతుంది. ముఖ్యంగా మహిళలు, స్వయం సహాయక సంఘాలు, చిన్న రైతులు సోలార్ డ్రైయింగ్ ను స్వీకరించడం ద్వారా తక్కువ పెట్టుబడితో సుస్థిర ఆదాయాన్ని సాధించగలుగుతున్నారు. అందువల్ల సోలార్ డ్రైయింగ్ ద్వారా విలువ జోడింపు వ్యవసాయ రంగంలో ఒక ఆశాజనకమైన మార్గంగా నిలుస్తూ ఉంది. ఈ గ్రామీణ మహిళలకు సోలార్ డ్రైయింగ్ ఒక ఉపాధి అవకాశాన్ని అందిస్తుంది. ఏ విధంగా అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు చిన్న సంఘాలుగా ఏర్పడి చిన్న స్థాయిలో సోలార్ డ్రైయర్ యూనిట్లు ఏర్పాటు చేసి ఇంటి వద్దనే ఉపాధి ఏ విధంగా పొందుకోవచ్చు అంటే పంటలను కట్ చేయడము, శుభ్రపరచడము, ఎండబెట్టడము, ప్యాకింగ్ చేయడం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ టెక్నాలజీ కూడా అవసరం లేదు. మహిళలు ఇంటి వద్ద ఉండి వాళ్ళ బాక్స్ చేసుకుంటేనే ఖాళీ సమయంలో ఈ విధమైనటువంటి పనులు కూడా చేసుకోవచ్చు. దీనివల్ల కుటుంబ ఆదాయం పెరగడమే కాకుండా మహిళలకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడుతాయి. అలాగే సోలార్ డ్రైయింగ్ లో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే పరిశుభ్రత, అది అత్యంత ముఖ్యమైన అంశము. పంటలను ఎండబెట్టే ముందు శుభ్రంగా కడగాలి, అలాగే అవసరమైతే బ్లాంచింగ్ కూడా చేయాల్సి ఉంటుంది అన్నమాట. డ్రైయర్ లో ఉంచేటువంటి ట్రేలు గాని, కత్తులు గాని, పరికరాలు గాని అన్ని శుభ్రంగా ఉంచాలి. తేమ పూర్తిగా తొలగించిన తర్వాత మాత్రమే ప్యాకింగ్ అనేది చేయాలి. ఎప్పుడైనా సరే ఆహార పదార్థాలు చెడిపోతాయి అనంటే దానికి ముఖ్య కారణము ఆ ఆహార పదార్థాల్లో ఉండేటువంటి తేమ. తేమ శాతం ఎక్కువగా ఉందంటే ఆహార పదార్థాలు త్వరగా చెడిపోతాయి. కాబట్టి ఊరగాయలు కానీ ఏవైనా నిల్వ చేయాలి అనుకున్నప్పుడు దానిలో తేమ శాతాన్ని పూర్తిగా తొలగించినప్పుడు మాత్రమే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడైనా ప్యాకింగ్ చేసేటప్పుడు దానిలో ఉండేటువంటి తేమ శాతాన్ని పూర్తిగా తీసేయాల్సి ఉంటుంది. అలాగే పొడి మరియు చల్లని ప్రదేశాల్లో నిల్వ చేస్తే ఉత్పత్తులు ఎక్కువ కాలంగా నిల్వ ఉంటాయి. ఈ విధంగా సరిగ్గా ప్యాక్ చేసిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ అనేది ఉంటుంది. సోలార్ డ్రైయింగ్ పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంధన వినియోగం లేకుండా, విద్యుత్ అవసరం లేకుండా సూర్యరశ్మిని ఉపయోగించడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది సుస్థిర వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని కూడా అందించవచ్చు. ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో కోత అనంతర నష్టాలను తగ్గించి రైతులకు ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో సోలార్ డ్రైయింగ్ మరియు విలువ జోడింపు కార్యక్రమాలను ప్రోత్సహించే దిశగా అనేక కీలక పథకాలను అమలు చేస్తూ ఉంది. ఈ పథకాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతులు, గ్రామీణ యువత మరియు మహిళా సంఘాలకు సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విలువలను పెంచడం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులు తక్కువ పెట్టుబడితో ఆదాయం పెంచుకునేలా ఈ పథకాలు రూపొందించబడ్డాయి. సోలార్ డ్రైయింగ్ వంటి సాంకేతిక నాలెడ్జ్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో అనుకూలంగా ఉండడంతో, చాలా ఈజీగా చేసుకునే విధంగా ఉండడంతో ప్రభుత్వం వీటిని విస్తృతంగా ప్రోత్సహిస్తుంది. వీటిలో ముఖ్యంగా ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFME, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అనే పథకం ద్వారా ఆహార ప్రాసెసింగ్ రంగంలో సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ పథకం క్రింద చూసినట్లయితే సోలార్ డ్రైయింగ్ యూనిట్ల స్థాపనకు ఆర్థిక సహాయం చేస్తున్నారు, అలాగే సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. సాంకేతిక మార్గదర్శకం అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా రైతులు లేదా మహిళా సంఘాలు తమ పంటలను ఎండబెట్టి విలువ జోడించిన ఉత్పత్తులుగా మార్చి మార్కెట్లో విక్రయించేందుకు ఈ పథకం దోహదపడుతూ ఉంటుంది. ఈ PMFME ద్వారా ఉత్పత్తులకు బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ప్యాకేజింగ్, నాణ్యతా ప్రమాణాలపై కూడా శిక్షణ ఇవ్వడం వలన రైతులు తమ ఉత్పత్తులను పెద్ద మార్కెట్లోకి చేరవేయగలుగుతున్నారు. ఇదే విధంగా ఇంకో స్కీమ్ తీసుకున్నట్లయితే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ NRLM అనే పథకం గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పచ్చు. మహిళా స్వయం సహాయక సంఘాలను సంఘటితం చేసి వారికి సోలార్ డ్రైయింగ్ వంటి విలువ జోడింపు కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు అనేవి చాలా బాగా పెరుగుపడుతూ ఉన్నాయి. NRLM కింద మహిళలకు రుణ సదుపాయం, శిక్షణ, మార్కెటింగ్ మద్దతు లభించడం వల్ల వారు చిన్న స్థాయి యూనిట్లను ప్రారంభించి స్థిర ఆదాయం పొందగలుగుతూ ఉన్నారు. దీని ద్వారా కుటుంబ స్థాయిలో ఆర్థిక భద్రత పెరుగుతూ ఉండగా గ్రామీణ సమాజంలో మహిళల పాత్ర మరింత బలపడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొక స్కీమ్ గురించి చర్చించినట్లయితే MSME, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఇది కూడా సోలార్ డ్రైయింగ్ మరియు విలువ జోడింపును ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. MSME పథకం ద్వారా చిన్న పరిశ్రమలకు సాంకేతిక సహాయం, ఆర్థిక మద్దతు, మార్కెటింగ్ లింకేజీలు లభిస్తూ ఉన్నాయి. ఈ MSME పథకం కింద ఫుడ్ ప్రాసెసింగ్ లో ఏ విధమైనటువంటి యూనిట్ నెలకొల్పాలన్నా కూడా గవర్నమెంట్ అనేది సహాయం చేస్తూ ఉందన్నమాట. మనకు DRDA డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కలిసి అనేక విధాలైనటువంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలు వాళ్ళు ఏ విధమైనటువంటి యూనిట్లు స్థాపించాలనుకుంటున్నారో, ఉదాహరణకు మనకు

0: సిద్దుకూరుపేట ఆ ఏరియాలో చేపలు అనేవి ఎక్కువగా లభిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మహిళలు ఆ చేపలను తీసుకొని ఎండు చేపలుగా మార్చి వాటిని ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్, బ్రాండింగ్, లేబులింగ్ చేసుకోవడానికి ఏ విధమైనటువంటి అవకాశం ఉంది అనే దాని మీద శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. అదే విధంగా ఇంకా వేరే ప్రదేశాల్లో, ఉదాహరణకు పొదలకూరు ఏరియాలో మనకు నిమ్మ తోటలు అనేవి ఎక్కువగా ఉన్నవి. ఆ నిమ్మ తోటల నుంచి ఏ విధమైనటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు, వాటిని ఏ విధంగా ప్యాకింగ్ చేయవచ్చు అనే అంశాల మీద శిక్షణ అనేది ఇవ్వడం జరిగింది. చాలా మంది ఎంటర్ప్రీనియర్స్ కూడా స్వయంగా వాళ్ళ ఎంటర్ప్రీనియర్స్ గా డెవలప్ అవడం కోసం ఈ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేవి డెవలప్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఎంఎస్ఎంఏలో శిక్షణ తీసుకొని లోన్ తీసుకునే వాళ్ళకి 35% వరకు కూడా మనకు సబ్సిడీ అనేది లభిస్తుంది. అంటే 100,000 రూపాయల యూనిట్ నెలకొల్పినప్పుడు 35,000 వరకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అనేది లభిస్తూ ఉంటుంది. దానికి సరైన విధంగా మనము మన యూనిట్ ఏ విధంగా నెలకొల్పాలనుకుంటున్నాము, ఉదాహరణకు చేపలు ప్రాసెసింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ చేపల ప్రాసెసింగ్ కి మనకి ఏవే విధమైనటువంటి ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది, ప్యాకింగ్ మెషిన్ కావచ్చు, కటింగ్ మెషిన్స్ కావచ్చు, దానికి కావలసినటువంటి ప్రాసెసింగ్ చేయాల్సినటువంటి వెజల్స్ కావచ్చు, ఇలాంటి వాటి అన్నింటినీ ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ లాగా మనం తయారు చేసుకుని మనం కానీ బ్యాంకర్స్ తో సబ్మిట్ చేయగలిగితే మనకు డైరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అనేది లభిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా డెవలప్ చేసుకుంటూ స్మాల్ యూనిట్స్ నుంచి బిగ్ యూనిట్స్ వరకు కూడా మనం మనకు కావలసినటువంటి ఎంటర్ప్రైజెస్ అనేవి డెవలప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంఎస్ఎంఈ అనేది చాలా విధాలుగా కూడా మహిళలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఒక యూనిట్ గా ఏర్పడి వాళ్ళు ఈ ఎంఎస్ఎంఈలో చాలా యూనిట్లు అనేవి డెవలప్ చేస్తూ ఉన్నారన్నమాట. సో అదే విధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు మరియు మహిళలకు సోలార్ డ్రైయింగ్, విలువ జోడింపు పద్ధతులపై ప్రాక్టికల్ గా శిక్షణలు అందిస్తూ ఉన్నారు. ఈ శిక్షణల ద్వారా రైతులు పంటలను ఎలా శుభ్రపరచాలి, ఎలా ఎండపెట్టాలి, ఎలా ప్యాక్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి అనే విషయాలను ప్రత్యక్షంగా డెమాన్స్ట్రేషన్స్ చేసి చూపిస్తూ ఉన్నారు. కేవీకేల ద్వారా నిర్వహించేటువంటి శిక్షణ కార్యక్రమాల్లో చాలా మంది రైతులు పాల్గొని కొంచెం నమ్మకాన్ని తీసుకొని సాంకేతికతను స్వీకరించేలాగా కేవీకేలు ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఈ విధంగా శిక్షణ మరియు సాంకేతిక మార్గదర్శనం అందడం వల్ల సోలార్ డ్రైయింగ్ పద్ధతులు కూడా గ్రామీణ స్థాయిలో వేగంగా విస్తరిస్తున్నాయని చెప్పవచ్చును. ఈ అన్ని అవకాశాలను రైతులు, మహిళా సంఘాలు సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతుంది, పంట నష్టాలు తగ్గడం వల్ల రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుంది, విలువ చోటించిన ఉత్పత్తులు స్థానికంగానే కాకుండా పట్టణ మార్కెట్లకు కూడా చేరడంతో గ్రామీణ ఉత్పత్తులకు కొత్త గుర్తింపు అనేది లభిస్తుందని చెప్పొచ్చు. దీనివల్ల వ్యవసాయ రంగం లాభదాయకంగా మారి యువత కూడా వ్యవసాయానికి బాగా ఆకర్షితులవుతూ ఉన్నారు. మొత్తంగా చూస్తే సోలార్ డ్రైయింగ్ అనేది కేవలం ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే కాదు, ఇది రైతుల జీవనోపాధిని మెరుగుపరిచే ఒక సమగ్ర అభివృద్ధి మార్గం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది పంట నష్టాలను తగ్గించి, ఆదాయం పెంచి, మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా తోడ్పడుతుంది. విద్యుత్ వినియోగం లేకుండానే సూర్యరశ్మిని ఉపయోగించి కార్బన్ ఉద్గాతాలు తగ్గి సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతుంది. సో ప్రతి ఒక్క రైతు, ప్రతి గ్రామీణ కుటుంబం ఈ విధానాన్ని స్వీకరిస్తే వ్యవసాయ రంగంలో సానుకూల మార్పు తప్పకుండా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే సోలార్ డ్రైయింగ్ విధానాల ద్వారా విలువ జోడింపును మన జీవన విధానంలో ఒక భాగంగా చేసుకోవడం నేటి అవసరం మాత్రమే కాదు, భవిష్యత్ తరాల కోసం తీసుకునే బాధ్యతగా కూడా మనం భావించవచ్చును.
1: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో సోలార్ డ్రైయింగ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల విలువల పెంపుదల గురించి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త పి సుజాత గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు. వినే ముందుగా ప్రకటనలు విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ఇప్పుడు వికసిత్ భారత్.
1: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగు నింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పిఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధాన్ మంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000 పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాకులు అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు.

అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పీఎం జుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొమరంభీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పీఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ నాలుగో లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పీఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పీఎం జుగా అమలవుతోంది. విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పీఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పీఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పీఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ

0: మెరుగుపడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పిఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమ్రం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పిఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వాన వాన కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పిఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పిఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: దసరా చిత్రం కోసం రామ్ మిరియాల ఢీ పాడిన పాట విందాం.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు మరికొద్ది క్షణాల్లో. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901048 7901048 4415.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. హలో అభిరుచిలో ముందుగా వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ ఒక పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా గోపీచంద్ గారి పుట్టినరోజు సందర్భంగా పాటను వినిపించమని కోరుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, ఇంకా వారి స్నేహితులు, వారి కుటుంబ సభ్యుల కోసం, అదేవిధంగా నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అభేద, ఆయేష వీరు కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి సంపూర్ణమ్మ, మౌనిక, వెంకట రమణమ్మ వారందరి కోసం ఒక పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యుష, దిలీప్, అన్విత వీరందరి కోసం ఒక పాటను వినిపి

హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటూ ఉన్నారు. తర్వాత వాట్సాప్ మెసేజ్, ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన, ఓబులమ్మ లక్ష్మయ్య, బండారు సుబ్బారావు తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ మరియు సింహపురి ఆకాశవాణి కేంద్రం వింటున్న శ్రోతలందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి. అదేవిధంగా నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ ఇస్మాయిల్, సయ్యద్ జాకిర్, ఖాదర్ బాషా వారి స్నేహితులందరి కోసం ఒక పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు, త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి వీరందరి కోసం ఒక పాటనైతే వినేద్దాం.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్. మాకు మా కుటుంబ సభ్యులకు మా గ్రామ ప్రజలందరికీ తోటి మిత్రులందరికీ రేడియో శబ్ద మిత్రులందరికీ కోసం వారందరి కోసం పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు జేరుపోతుల బుచ్చయ్య, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. ఇంకా కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని వారి కుటుంబ సభ్యులు పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు. కడప నుంచి వినయ్, సీత వీరు కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. జస్టిస్ చౌదరి, సారీ, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పాటను వినిపించమని కోరుతున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా వారి కుటుంబ సభ్యులు వారి స్నేహితులందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్, ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్ మహబూబ్నగర్ జిల్లా మూసపేట నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులందరి కోసం హైదరాబాద్ నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా చివరిగా షేక్ అబ్దుల్ అలీ, నిగాన్, పర్వీన్, ఉదయ్బాను, మీనా సత్యం, శారద, సుధీర్, రవి, సునీత్, సుభాష్, శ్రీధర్, సిఎం రోడ్, ఆటోనగర్, నిజామాబాద్ నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం అయితే ఒక పాటను వినేద్దాం.

మీరింతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. సమయం 8:15 కావస్తుంది. మరికొద్దిసేపట్లో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

0: కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతోన్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారున్నారు. వారితో దేశ అభివృద్ధిలో ఈ 12 ఏళ్లలో వచ్చినటువంటి సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి అనేక అంశాలపై చర్చిద్దాం. నమస్కారం కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: సో ఈ 12 ఏళ్ల పాలనలో విద్య, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు చాలానే వచ్చాయి. వీటి గురించి చర్చిద్దాం. ప్రధానంగా కొన్ని అంశాలు చెప్పాల్సి వస్తే ఏ అంశాల గురించి చెప్తారు మీరు?
2: విద్యారంగము, ఆరోగ్యము, అదే సమయంలో దేశంలో జరుగుతున్న మౌలిక సదుపాయాల వసతి, రోడ్ల నిర్మాణము, వివిధ రకాల సంక్షేమ పథకాలకు పేదలకు, కోట్లాది మంది ప్రజలకు ఈ 12 సంవత్సరాల సమయంలో మోడీ గారి ప్రభుత్వము నిరంతరం పనిచేస్తుంది. మోడీ గారు దేశ చరిత్రలోనే సుదీర్ఘ కాలము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రి. వారు జవహర్లాల్ నెహ్రూ ప్రథమ ప్రధాని యొక్క సమయం కంటే ఎక్కువ కాలము వారి రికార్డును వీరు బద్దలు కొట్టారు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడే వరకు ఉన్న విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. ఉన్న విద్యా విధానంలో మనము పాశ్చాత్యం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది మన విద్యా విధానంలో. కేవలము ఉద్యోగము బ్రతుకు తీరేవే కాదు విద్య అంటే. విద్య అంటే దేశాన్ని గురించి ఆలోచించే విధంగా ఉండాలా, దేశ సంస్కృతిని, దేశం యొక్క మన యొక్క సాంస్కృతిక వైభవాన్ని కూడా ఆలోచించే విధంగా విద్య ఉండాలా. విద్య రెండు రకాలుగా ఉండాలి. ఒకటి అతను తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా, అదే సమయంలో దేశం కోసం ఆలోచించి గత చరిత్రలో దేశానికి ఎవరెవరు ఎన్ని త్యాగాలు చేశారు వారిని మనం గుర్తుపెట్టుకోవడం ఎట్లా, వారి నుంచి మనం స్ఫూర్తి పొందడం ఎట్లా. ఈ ఆలోచనతో ఒక సమూలమైన మార్పుతోటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఈరోజు దేశంలో ఆ జాతీయ విద్యా విధానం ద్వారా కేవలం సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడం కాదు, ఉద్యోగాల దృష్టిలో పెట్టుకొని విద్యను అభ్యసించడమే కాదు, లేదా కేవలము మన కుటుంబము, మనము, నేను అనే దాని నుంచి దేశము, దేశం కోసం కూడా గురించి ఆలోచించాలనే ఒక ఆలోచనతో నూతన విద్యా విధానం వచ్చింది. పెద్ద ఎత్తున విద్యకు నిధులు కూడా మోడీ గారు వచ్చిన తర్వాత కేటాయించడం జరిగింది. నూతన విద్యా విధానం ఏదైతే ఉందో అది ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం కాకుండా ఒక మంచి పౌరుడిగా తయారు చేయడం కోసం ఆ నూతన విద్యా విధానం ఉపయోగపడుతుంది.
1: రైట్ సార్. అలాగే ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భద్రతా పథకం, మరి ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
2: భారతదేశంలో ప్రజలకు పెద్ద ఎత్తున వారి యొక్క జేబు నుండి ఖర్చు అయ్యే పరిస్థితులు ఎప్పుడంటే ఆరోగ్యము, విద్య. ఆరోగ్యానికి ఒక సర్వే ప్రకారము ప్రతి కుటుంబము కుటుంబ ఆరోగ్యం కోసము లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో అది వాళ్ళని పేదతనం లేక నెట్టేస్తుంది. కాబట్టి దాని నుంచి పేదలను బయటికి తీసుకురావడం కోసము

0: ప్రధానమంత్రి ఆ పథకాన్ని ఆబా పథకాన్ని తీసుకొచ్చారు, ఆయుష్మాన్ భారత్. దాని కింద దేశంలో 50 కోట్ల మందికి ఉచితంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటారు, నగదు రహిత ఆరోగ్యం సదుపాయాలు పొందడం. దేశంలో ఎక్కడైనా మీకు ఆబా కార్డు ఉంటే దేశంలో ఎక్కడైనా డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్, ప్రభుత్వం ద్వారా గుర్తించబడ్డ హాస్పిటల్స్, వాటిల్లో మీరు 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందొచ్చు. ఇది ప్రపంచంలో కల్లా గొప్ప ఉచిత ఆరోగ్య పథకం. ప్రపంచంలో కల్లా భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది.
1: ఆంజనేయ రెడ్డి గారు, అతిపెద్ద రైతు సంక్షేమ పథకంలో ఒకటిగా చెప్పేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, మరి ఈ పథకం ద్వారా రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
0: ప్రధానమంత్రి మొన్ననే పిఎం కిసాన్ యోజన కింద 24వ విడత డబ్బులు నేరుగా 11 కోట్ల మంది రైతుల ఖాతాలోకి పంపించడం జరిగింది. ఇప్పటికీ 22 విడతలుగా ఈ పథకం ప్రకటించిన తర్వాత 22 విడతలుగా సుమారు 4.5 లక్షల కోట్లు ఈ దేశంలో రైతుల ఖాతాలకు పంపించడం జరిగింది. 6,000 లెక్కన 3 విడతల్లో, సంవత్సరానికి 3 విడతల్లో 6,000 ఇస్తారు. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క గిట్టుబాటు ధరలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధరలు. దేశంలో ఎక్కడైనా మీరు రైతులు పండించిన పంటను ఈ మార్కెట్ ద్వారా అమ్ముకోవచ్చు. మనం చెప్తాం కదా, అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశము, అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు రైతుల సంక్షేమానికి అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ యోజన ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తుంది.
1: ఇక ఉపాధి విషయం వస్తే, ఉపాధి అలాగే సాంకేతికంగా తీసుకుంటే సాంకేతిక రంగంలో అభివృద్ధి గురించి వివరిస్తారా?
0: ఈరోజు మనకు తెలుసు, యూపీఏ ప్రభుత్వం నుంచి కూడా గ్రామీణ ఉపాధి పథకం ఉండింది. దాన్ని మనము పేరు కూడా మార్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు కాకుండా 125 రోజులు వారికి పని దినాలు కల్పిస్తున్నాం మనం. 1,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద ప్రతి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి.
1: జీ రామ్జీ
0: పథకం కింద 100 రోజులు ఉన్నదాన్ని దాన్ని మళ్ళా 125 రోజులకు పెంచడం జరిగింది. మనము అందుకని చెప్తాం, మనం ఆత్మ నిర్భర భారత్, సెల్ఫ్ రిలయంట్, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. పరిస్థితానికి ప్రపంచ దేశాల నుండి ఎదురు చూడకుండా ఈరోజు మనం ఉదాహరణకి రక్షణ సామగ్రి ఉంది. దిగుమతి చేసే స్థాయి నుంచి ఈరోజు ఎగుమతి చేసే స్థాయి వరకు మనం వచ్చాం. రక్షణ మిసైళ్లు తయారు చేసాం. మొన్న ఆపరేషన్ సింధూర్లో మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మిసైళ్లు విధ్వంసం సృష్టించాయి మన శత్రు దేశంలో. అనేక మంది యువకులు స్టార్టప్లు ప్రారంభించారు. ఇంతకుముందు 2014 వరకు ఈ దేశంలో ఎన్ని స్టార్టప్లు ఉండేదంటే కేవలం 340 స్టార్టప్లు మాత్రమే ఉండేది. ఈరోజు దేశంలో 160,000 స్టార్టప్లు ఉన్నాయి. ఆ 160,000 స్టార్టప్లో ఈరోజు 200 యూనికార్న్ సంస్థలుగా తయారయ్యాయి. దేశంలో ప్రధానమంత్రి గారు ఈ 12 సంవత్సరాల యొక్క వారి సుదీర్ఘమైన పరిపాలనలో మేక్ ఇన్ ఇండియా కానీ స్టార్టప్లు కానివ్వండి, దేశంలో ఈరోజు మనకి 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రధానమంత్రి గారి పరిపాలన ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనం అప్పుడే ఎట్లున్నా 2014లో, ఈరోజు 2026లో మనం ఏ స్థాయిలో ఉన్నామనేది సాధారణ మనిషికి, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అర్థమైంది.
1: ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి పిఎం ఆవాస్ యోజన ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
0: ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారిగా వారు ప్రధానమంత్రి ఆయనతో ఒక విషయం చెప్పారు, ఈ దేశంలో ఎవరూ కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఈరోజు రూరల్లో 4 కోట్ల ఇళ్లు నిర్మించాము, పట్టణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మించాము. ఇళ్లు నిర్మించడమే కాకుండా వ్యక్తిగత మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో 12 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు మనం ఈ దేశంలో కట్టడం జరిగింది.
1: రైట్ సార్. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు అనుసంధానిస్తూ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తూ వచ్చినటువంటి వందే భారత్ రైళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే మీరేం చెప్తారు?
0: మోడీ గారు వచ్చిన తర్వాత రైళ్లు, రైళ్లలో వసతులను మెరుగుపరచడం కోసమైన ప్రత్యేక దృష్టి సారించారు. వందే భారత్ రైళ్లు, అదేవిధంగా కొత్త రైల్వే ట్రాకల నిర్మాణము, ఎలక్ట్రిఫికేషన్, విద్యుతీకరణ రైళ్లు, అనేక ప్రాంతాల విద్యుతీకరణ, మెట్రో రైళ్లు చూడండి ఎంత వేగంగా మార్పు వచ్చిందో. మెట్రో రైళ్లు ఒకప్పుడు మనకు కేవలము 250 కిలోమీటర్లు మాత్రమే ఉండేది, ఈరోజు మెట్రో రైళ్లు 1250 కిలోమీటర్లు నడుస్తున్నాయి. అదేవిధంగా కొత్త కొత్త రైళ్లు తీసుకురావడము, కొత్త కొత్త ట్రాక్స్ వేయడము ఏదైతే ఉందో, ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ వేగవంతమయ్యాయి. రైల్వే స్టేషన్స్ కూడా మనం చూసాం, ఈరోజు 5-స్టార్ హోటల్స్ లాగా కనిపిస్తున్నాయి. మీరు ఎక్కడికైనా మన నెల్లూరులో కూడా 110 కోట్లతోటి రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతూ ఉంది.
1: యోగాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర గురించి చెప్పాల్సి వస్తే,
0: యోగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక మానియా లాగా మనకు కనిపిస్తుంది. ప్రధానమంత్రి మొట్టమొదటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళి 1 జూన్ యోగా దినంగా పాటిద్దామని చెప్పిన తర్వాత మొత్తం ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా 140 దేశాలు ఒక్కసారిగా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని విషయంలో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని ప్రపంచ దేశాలు అందుకుని పెద్ద ఎత్తున ఈరోజు యోగా ప్రపంచం అంతా నిర్వహిస్తున్నారు.
1: సురక్షిత తాగునీటిని ప్రతి గ్రామీణ ప్రాంతానికి అందించారనేటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి జలజీవన్ మిషన్ ఆ లక్ష్యాలను అందుకోగలిగిందంటారా?
0: జలజీవన్ మిషన్ చాలా వేగవంతంగా నడుస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏమిటంటే, అనేక దేశాల్లో పరిశుభ్రమైన మంచినీరు అందనందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రధానమంత్రి గారు జలజీవన్ మిషన్ ప్రతి ఇంటికి కుళాయి, ఆ కుళాయిలో పరిశుభ్రమైన నీరు రావాలి, ఆ కార్యక్రమాన్ని వారు జేజేఎం అని మనం పిలుస్తాం, జల్ జీవన్ మిషన్ నిర్వహిస్తున్నారు. ఈరోజు 15,64,00,000 ఇళ్లలో మనం ఈ జల్ జీవన్ మిషన్ కనెక్షన్ ఇచ్చున్నాం. 81% ఈరోజు ఇళ్లలో దేశంలో ఈ జల్ జీవన స్కూల్స్ కానివ్వండి, లేదా ఇళ్ళు కానివ్వండి, లేదా ఇంకేదో ఎక్కడ సమస్యలు కానివ్వండి, నేరుగా కుళాయి తిప్పితే నీరు వచ్చే పథకం ఏదైతే ఉందో అది జల్ జీవన్ మిషన్. అది ఇప్పటికే 81% పూర్తయింది. 2028 కల్లా 100% జల్ జీవన్ మిషన్ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది పూర్తవుతుంది.
1: రైట్ సార్, ఇక చివరిగా 2047 వికసిత్ భారత్ లక్ష్యం అంటే స్వాతంత్ర శతాబ్ది నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ పయనం గురించి మీ మాటల్లో.
0: ఖచ్చితంగా, ఈరోజు మనం ఎక్కడున్నాము, 2014 మనము ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మనం 11వ స్థానంలో ఉన్నాం, జీడిపిలో 11వ స్థానంలో ఉన్నాం. మనం ఈరోజు 5వ స్థానానికి వచ్చున్నాం. ప్రధానమంత్రి వచ్చేటప్పటికి మన యొక్క జీడిపి 2.14 అంటే 2,14,000 ట్రిలియన్ డాలర్స్లో ఉన్నాం మనం. కానీ ఈరోజు ప్రధానమంత్రి ఈ యొక్క 11వ స్థానం నుంచి మనం 5వ స్థానానికి వచ్చాం జీడిపిలో. ఈరోజు మనం 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి తీసుకుపోవాలని ఉన్నాం. ఇప్పటికే మనం 4.14 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి వచ్చాము, 4.14 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో ఉన్నాము. 2029 కల్లా మనం ఏదైతే ఆశిస్తున్నామో ప్రపంచ దేశాల్లో 3 దేశాల్లో హయ్యెస్ట్ జీడిపి దేశాల్లో మనం స్థానం సంపాదిస్తాము. దానికోసమే ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మిగతా ఈ 2029 కాలాన్ని కూడా
1: దీన్ని ఈ పథకాల ద్వారా సబ్కా సాత్ సబ్కా వికాస్ సాధ్యమైందంటారా?
0: ఖచ్చితంగా, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్, అందరం కూడా భాగస్వాములు కావాలి, అందరూ దేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలి. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు తీసుకుని ఏ కార్యక్రమం కూడా మతము లేదు, కులము లేదు. జనధన యోజన తీసుకొచ్చారు, కోట్లాది మంది వాళ్ళ యొక్క అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు, అందులో కులం లేదు, మతం లేదు, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. లేదా ఒక రోడ్డు వేస్తున్నాం అంటే అది ఒక మతానికో ఒక కులానికో సంబంధించింది కాదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్, ఈ సిద్ధాంతం మీద ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారనే విషయంలో దేశ ప్రజలు అర్థం చేసుకుంటారు.
1: ధన్యవాదాలు కర్ణాటి ఆంజనేయరెడ్డి గారు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి అభివృద్ధి మంత్రంతో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన ముందుకు సాగుతోంది. సో 2047 వికసిత్ భారత్ లక్ష్యం వైపు అడుగులు వేస్తోందని తెలియజేశారు. ధన్యవాదాలండి.
2: మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతోన్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం నెల్లూరు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: టెక్స్టైల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్ హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న రీ నీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. వార్తల వివరాలు. అభివృద్ది చెందుతున్న రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరగడం కొత్త అవకాశాలను కల్పిస్తూ దేశవ్యాప్తంగా అభివృద్ది స్వరూపాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, విజ్ఞాన శాస్త్రం వంటి వివిధ రంగాలలో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని సామాజిక మాధ్యమ పోస్టులో ఉద్ఘాటించారు. గడిచిన 12 సంవత్సరాలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళల నేతృత్వంలో అభివృద్దిని ప్రోత్సహించడానికి ఎనలేని కృషి చేసిందన్నారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్దికి దోహదపడే స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. సైన్స్, అంతరిక్షం, ఆవిష్కరణ వంటి రంగాలలో భారతదేశ నారీ శక్తి తనదైన ముద్ర వేయడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభమన్న ప్రధానమంత్రి, దేశంలోని మహిళలు ప్రతి రంగంలోనూ తమ అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలతో మాతృభూమి కీర్తిని మరింత పెంచుతున్నారని వివరించారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను, సౌలభ్యాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో అత్యంత పటిష్టమైన బహుళస్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా తదితర అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తుల నమోదు, వసతి, వైద్య సేవలకు తగిన ఏర్పాట్లు చేయాలని అమిత్ షా సూచించారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వసుధైవ కుటుంబం స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు. 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తమ స్వాగతోపన్యాసంలో శాంతికి, సహకారానికి ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ గత దశాబ్ద కాలంలో ఈ రంగం సగటున ఏటా సుమారు 4.5% వృద్ధిని నమోదు చేసిందని, దేశంలో ఆహార ఉత్పత్తి దాదాపు 376 మిలియన్ టన్నులకు పెరిగిందని చెప్పారు. దేశంలో సుమారు 87% మంది చిన్న సన్నకారు రైతులేనని, వారికి సాధికారత కల్పించడం సమ్మిళిత అభివృద్ధికి కీలకమని వ్యాఖ్యానిస్తూ,
1: ఛోటే కిసానో కి బెహతర్ ఆజీవికా కే లియే, మహిళాఓ కి భాగీదారీ ఔర్ ఖేతీ మే బఢే ఇస్కే లియే ఖాద్య సురక్ష సునిశ్చిత్ కర్నే మే బ్రిక్స్ దేశో కి బహుత్ మహత్వపూర్ణ భూమికా హై, క్యోంకి ఆధీ ఆబాదీ తో యహీ రహతీ హై దునియా కి, ఔర్ 43% సే జ్యాదా ఉత్పాదన యహాన్ హోతా హై. తో ఆజ్ కి పరిస్థితియో మే బ్రిక్స్ దేశో కి కృషి మే భూమికా ఔర్ ఉస్మే భీ ఛోటే కిసాన్, మహిళాయే ఔర్ యువాఓ కి భూమికా అత్యంత మహత్వపూర్ణ హై. ఉస్కే సభీ పహలువో పర్ విచార్ కియా, అలగ్ అలగ్ దేశో నే అప్నీ బెస్ట్ ప్రాక్టిస్ కో భీ సభీ సదస్య దేశో కే సాథ్ సాఝా కియా హై.
0: పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రీటైల్ పెట్రోల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్ హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. రీటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారునికి రోజుకు 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. ఈ ఆంక్షలు 90 రోజుల వరకు అమలులో ఉంటాయని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా గొలుసులలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో స్థానికంగా ఉన్న కొరతను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సరసమైన ధరలకు నిరంతర ఇంధన సరఫరాను కొనసాగించడానికి ఈ ఆంక్షలు అవసరమని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నరేంద్ర మోదీ భారతదేశానికి అత్యుత్తమ సేవలు అందించిన ప్రధానమంత్రి అని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో అత్యధిక కాలం పనిచేసి ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు మోదీని అభినందించారు. నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రభుత్వం 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చిందని, 80 కోట్ల మందికి ఆహార భద్రతను కల్పించిందని అన్నారు. పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జన్ధన్ యోజన, పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక బలమైన ప్రపంచ వృద్ధి చోదక శక్తిగా ఎదుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా అన్నారు. ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షను పారదర్శకంగాను, అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే ఈ మార్పులు చేసినట్టు తెలిపింది. పరీక్షా విధానంలో చేసే చిన్న మార్పులు కూడా అత్యంత కీలకమైన పరీక్ష సమయంలో అభ్యర్థుల అనుభవంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఎన్టీఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఒమన్ గల్ఫ్లో భారతీయ నావికులతో వెళ్తున్న వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం కొనసాగిస్తున్న దాడుల పట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ జాసన్ మీక్స్ ను పిలిపించి తీవ్ర నిరసన తెలియజేసింది. పౌర నౌకలపై ప్రాణాంతకమైన బలప్రయోగం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కావని, ఒక సున్నితమైన ప్రాంతంలో ఇటువంటివి అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత స్థిరత్వాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. భారత్ ఆందోళనలను అక్కడి అమెరికా అధికారులకు తెలియజేసి పౌరుల ప్రాణనష్టాన్ని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని మంత్రిత్వ శాఖ అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ ను కోరింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి శాంతి స్థిరత్వాలను కొనసాగించేందుకు ఇరు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. ప్రస్తుత సరిహద్దు పరిస్థితిని సమీక్షిస్తూ పరస్పర ఆందోళన కలిగించే సమస్యలపై చర్చించేందుకు భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్, బంగ్లాదేశ్ సరిహద్దు దళాల మధ్య ఈ నెల 8 నుండి 11 వరకు 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో సమన్వయ గస్తీని మరింత బలోపేతం చేయడానికి, నిఘాను పెంచడానికి, సమాచార మార్పిడిని మెరుగుపరచడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ ఒక ప్రాంతీయ కూటమి మాత్రమే కాదని, భారతదేశాన్ని యురేషియా అంతటా ఉన్న చారిత్రక నాగరిక భాగస్వాములతో అనుసంధానించే కీలకమైన వారధని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సెంట్రల్ ఏషియా ద కోర్ ఆఫ్ ఎస్సీఓ స్పేస్ ఆఫ్ పీస్ అండ్ జాయింట్ డెవలప్మెంట్ అనే అంశంపై తజికిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, భారత్ మధ్య ఆసియాలోని తన భాగస్వాములతో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి కట్టుబడి ఉందని అన్నారు.

0: జూలై 17 నుండి 19 వరకు కోల్కతాలో జరిగే తొలి ఎస్సీఓ నాగరికత సంభాషణ వేదికకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుందని కీర్తివర్ధన్ సింగ్ ప్రకటించారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, బీహార్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లలో మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వాణిజ్య వినియోగదారులు, రిటైల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ద్రౌపదీ స్వయంవరం, వి విజయకుమారి భాగవతారిణి గారిచే హరికథాగానం వినండి. ద్రౌపదీ స్వయంవరం హరికథాగానం.

పరమ దివ్యాత్మ స్వరూపులైన ఆస్తిక మహాశయులకు, ఆకాశవాణి శ్రోతలకు అభివందన మందారాలు సమర్పిస్తున్నాను. ఈనాడు నేను గానము చెయ్యబోవు కథ భక్తి రక్తి తత్వముక్తులకాధారమగు ధర్మార్థ కామమోక్షములనే చతుర్విధ ఫల పురుషార్థములను ప్రసాదించేటటువంటి పంచమ వేదముగా ఖ్యాతి వహించిన శ్రీమన్ మహాభారతమునందలి ద్రౌపదీ స్వయంవరము అను కథను గానము చేస్తాను. ఆశాంతము కథాశ్రవణం చేసి భగవదనుగ్రహానికి పాత్రుడై మీ పవిత్ర ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను. కథను ప్రారంభించుకుందాము గోవిందనామంతో. ఇందిరారమణ గోవిందా.

ఏకచక్రపురములో పాండవులు క్షేమంగా ఉన్న రోజులలో బ్రాహ్మణుని వలన ద్రౌపది స్వయంవర వార్త విని పాండవులు తల్లికి వినిపించగా కుంతీదేవిలా అన్నది, కుమారులారా, పాంచాల ప్రభువైన ద్రుపదుడు ధర్మాత్ముడని ఆ విప్రుని వల్ల విన్నాము. అదీనూగాక ద్రౌపదీ స్వయంవరమును తిలకించు కుతూహలము గలుగుచున్నది. మనము పాంచాలమునకు వెళ్ళుదము అనగా తల్లి ఆజ్ఞకు లోబడిన పాండవులు ఆ ఏకచక్రపుర అగ్రహారమున గల విప్ర కుటుంబములకు తమ ప్రయాణమును గురించి తెలిపి వారి వలన సెలవు తీసుకుని ప్రయాణమయ్యారు. దారిలో శ్రీ వేదవ్యాస మహర్షి ప్రత్యక్షమై, మీరు పాంచాలమునకు వెళ్ళుడు, మీకు మేలగును అని చెప్పి అంతర్హితుడయ్యాడు. తరువాత పాండవులు తల్లితో సహా నిర్విరామముగా ప్రయాణిస్తున్నారు. అర్జునుడు ఒక కొరవిని చేతబట్టి దారి చూపుతూ ముందునకేగుచుండ అతని వెనుక కుంతి, ధర్మజ, భీమ, నకుల సహదేవులు నడుస్తున్నారు. ఆ అరణ్యములో అర్ధరాత్రి వేళ అంగారపర్ణుడను గంధర్వుడు భార్యలతో స్నానము చేయుచు పాండవుల చూచి ఇలా అంటున్నాడు. ఎవరు

మానవ మాతృలారా, ఎవరు మీరు? దేవతలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు తిరిగే సమయంలో నిర్భయులు ఇవచ్చే మీరెవ్వరు? ఈ వనములు, గంగా తీరములు నావిగే. వీరభోజ్యమైన ఈ పుణ్యభూమిలో తిరుగు అర్హత మానవ మాతృలకు ఈ సమయమున లేదు. యక్షాధిపతి కుబేరుడైనటువంటి స్నేహితుడను, అంగారపర్ణుడను కనుక అర్ధరాత్రమ్మునన్నడయాడు.

అర్ధరాత్రిలో తిరుగువారు ఎంతవారైనా మేము జయించగలం. ప్రాణములపై ఆశ ఉన్నా ఆవలకు పండు అని పలుకుతున్న అంగారపర్ణుని గాంచి అర్జునుడు ఇట్లన్నాడు. అంగారపర్ణ, కడిమి గలటి వీపులము కావుననే ఇటు వచ్చి

యదములు పుణ్యతీర్థములు నంద్రులు సర్వజనీనములు కదా నుడుగులు గట్టి పెట్టుమిక చాలు నోటికి బుద్ధి చెప్పు ముడుగక అస్త్ర శస్త్ర విధులు.

దేవగల వీరులము కావుననే ఇటు వచ్చినాం. అడవులు, పుణ్యతీర్థములు, నదులు, కొండలు సార్వజనీనములే కదా. నీ మాటలు కట్టిపెట్టుము, నోటికి బుద్ధి చెప్పుకొనుము. శస్త్రాస్త్ర విధులున్న చోట నీ ప్రతాపములు చూపకుము అనినా అర్జునుని పలుకులు పెడచెవినబెట్టి అంగారపర్ణుడు పాండవులపై శస్త్రాస్త్రములు ప్రయోగింపగా అర్జునుడు తన చేతగల కొరవిని అభిమంత్రించి అంగారపర్ణునిపై వేయగా అది ఆగ్నేయాస్త్ర ప్రభావముచే నిప్పులు గురిపించుచూ తాకగా అంగారపర్ణుని రెక్కలు భస్మమై అతడు రథము నుండి నేలపై పడగా అర్జునుడు వాని శిఖను బట్టి జరజర ఈడ్చుకుని వచ్చి ధర్మరాజుల వారి పాదాలపై పడవేయా. ఇంతలో అంగారపర్ణుని పట్టపు దేవేరియగు కుంభీనసి పాండవులను సమీపించి ధర్మరాజు పాదాలపైన పడిలా ప్రార్థించింది.

చెట్లు కన్నీరు మున్నీరుగా విలపించి వాపోవు కుంభీనసి ఆర్తిని పలికించి కరుణారస మూర్తి ఎగు ధర్మజుడు కరిగిపోయినాడు. వెంటనే అర్జునునితో ఇట్లా ఆజ్ఞాపించాడు, అర్జున అంగారపర్ణుని బంధవిముక్తుణ్ణి చేసి కాపాడమన్నాడు. అన్న ఆజ్ఞతో అర్జునుడు అట్లు చేయగా అంగారపర్ణుడు తలవంచుకుని నిలచి ఉండగా, అంగారపర్ణ, నీ బీరములేమైనవి అనగా,

అర్జున, పరిసరముల ప్రభావముతో కన్నుగానని దుర్మతముతో మిమ్మిలా తులనాడితిని నా అపరాధము మన్నించండి. మీరు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రము అమోఘమైనది, అది నాకు నేర్పండి. నా వద్ద కామగమనము కలిగిన గుర్రములు కొన్ని గలవు, అవి మీకిత్తును తీసుకుని నన్ను మీ మిత్రునిగా అంగీకరించండి. మనకు నేటి నుండి మైత్రి కావలయును అనగా అర్జునుడు ఇలా అన్నాడు. చెలిమి బాటింతు హయముల వలసినప్పుడు చెలిమి వాటింటు హయముల వలసిన పుట్టుకుందు నీ కడను చుమా గొనుము పావకాస్త్రమిచ్చతనని ఇచ్చి ఎచ్చటు వాసి చిత్తమరల

ఇష్టంగా అరపన్న ఆగ్నేయాస్త్రమునిచ్చద. నీవిచ్చు అశ్వములు నీ వద్దనే ఉండనేమో. అవసరమగునప్పుడు గ్రహింతును, స్నేహము పాటింతును. కాని అంగారపర్ణ, మేము పాండవులమని తెలిసి కూడా మమ్మెందుకు చులకనగా చూచితివి అనగా, మహనీయులారా, మీలో దివ్య తేజస్సు లేకుండుట వలన మీరు దేవతాంశ సంభవులని తెలిసి కూడా మిమ్మలను చులకనగా చేయుట కారణమైనది. అగ్నిని పరిగ్రహించి 2000 ఔపాసనమును అగ్ని ఆరాధనము చేయుచున్న మీలో తేజస్సు ఓజస్సు పెరిగి అజేయులగుదురు. క్రోశ దూరములో ఉత్కచమను పుణ్యతీర్థము కలదు. తీర్థాన ధౌమ్యుడు అనేటటువంటి మహర్షి తపస్చేసుకొనుచున్నారు. ఆ మహనీయుడు మీ పురోహితత్వమునకు సమ్మతించిన మీరు ధన్యులగుదురు అని చెప్పాడు. అర్జున, నీవు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రముతో నా రెక్కలు భస్మమైనవి. ఇంక నేను నా విద్యా విశేషముచే చిత్రమగు రథమును సృష్టించుకుని జీవిస్తాను. కాన ఈనాటి నుండి నాకు చిత్రరథుడు అను పేరు సార్థకమగును. ఇక సెలవని స్త్రీలతో పాటు రథమిక్కి అంగారపర్ణుడు వెళ్ళిపోయాడు. అతడు చెప్పినట్లుగానే గంగానదీని ఉత్తరించి ఉత్కచ తీర్థమునకు చేరారు. అగ్నిహోత్రుని వలె వెలుగుచున్న ధౌమ్య మహర్షుల వారికి సాష్టాంగ నమస్కారములు నర్చి తమ పౌరోహితమును పరిగ్రహింపవలసినదని ప్రార్థించిరి. పాండవులు వచ్చిన వారు దేవతామూర్తులని తెలుసుకుని వశిష్ఠ మహర్షి పౌరోహితమును పరిగ్రహించి సూర్యవంశపు రాజులను తరింపచేసి తాను తరించిన విధమోహించి పాండవులు తననిలా కోరినది భాగ్యమని భావించి సమ్మతించి వారిచే అగ్ని నారాధనము గావించిన తరువాత పాండవులు భగవన్నామ గానముతో కాంపిల్య నగరానికి వెళుతున్నారు.

ఇలా వారి ప్రయాణం కొనసాగించి కాంపిల్య నగరము సమీపింప అప్పటికే అతడికి చనుదించిన నానా దేశాల రాజకుమారులను రాజప్రతినిధులు ఎదురేగి రాజలాంఛనములతో నగరములోనికి తోడుకొని పోవచుండగా బ్రాహ్మణ వేషములతోనున్న పాండవులకు ఆ మర్యాదలు లేక ధర్మజుడు ఖిన్నుడై ఉండగా గమనించి అర్జునుడు ఇట్లా అంటున్నాడు, అన్నయ్యా,

అన్నయ్యా, కోట బురుజుపై మ్రోగుచుండేటి భేరీ శబ్దము రండి రండి అని వినిపించుచున్నది. కోట బురుజుపై గల జెండాకు కట్టిన దారపు కుచ్చులు ముందు వెనుకలకు ఊగుతూ జనసమూహమును రమ్మని పిలిచిడి రీతిగానున్నది. అచేతనమగు వస్తుజాలమే జనులను ఆహ్వానించుచుండ మనకు ఇతరులతో ఆహ్వానమక్కరలేదు, జయము మనదే అంటూ అన్నగారితో పలుకుతూ ముందుకు నడిచారు. ఆ మహానగరంలో ప్రతి ఇంటికి బంధువులు స్నేహితులు ద్రౌపది స్వయంవరమును దర్శించుటకై వచ్చి ఉండుటచే పాండవులకు విడిది చేయుటకు స్థలమే దొరకక తిరిగి తిరిగి చివరకు ఊరి వెలుపలనున్న కుంభకార గృహమునకు వెళ్ళి ఆశ్రయించిన ఆ ఇంటి యజమాని వారి తేజో రూపములకు ఆకర్షితుడై నమస్కరించి కుండలు ఆరబెట్టుకుని స్థలము ఖాళీగానున్నది. ఆ చోట మీరు ఉండవచ్చు అనినా పాండవులు సమ్మతించి ఆ ప్రదేశమున తడికెల నడ్డు పెట్టుకుని నిలచియున్నారు. ఆనాడు పట్టణము నలుదిక్కుల నాలుగు సముద్రముల వలె ఘోషిస్తున్నాయి. నానా దేశాల నుండి వచ్చిన రాజుల స్కంధావారాలతో పురమంతా ఎక్కడ చూచినా అడుగు మోపడానికి వీలు లేకుండా ఉంది. ఎక్కడ విన్నా ఒకటే మాట, స్వయంవర మండపంలో ఉన్న బిల్లు మూపెట్టి వైహాయసమైన మత్స్యంత్రాన్ని ఐదు బాణములతో పడగొట్టిన వీరుణ్ణి ద్రౌపది వరిస్తుందహూ అని ఒకటే ఘోష. ఆ ఘోష విని ధరణీసులందరూ పరితోషముతో అలంకరించుకోసాగారు. అనంతరం తమ తమ రాజ చిహ్నాలన్నీ ధరించి రథాలెక్కి రాజపుత్రిక స్వయంవర మండపానికి బయలుదేరారు. ఆ మండపం నగర పూర్వోత్తర దిగ్భాగంలో ఉంది. ఉన్నత ప్రాకారాలతో విశాల ద్వార తోరణాలతో కైలాస శిఖరాల విలాసాన్ని పరిహాసము చేస్తున్న సౌధ శిఖరాలతో చూడముచ్చటగా ఉన్న ప్రదేశానికి ప్రభువులతో పాటు బ్రాహ్మణులు కూడా వెళ్లారు. బ్రాహ్మణులతో పాటు పాండవులు వెళ్లారు. ఇంతలో రంగమధ్యములో ఉన్న బంగారు మండపంలో దుందుభినాదములు బోరున చెలరేగాయి. అందరి చూపులు అటువైపు సాగాయి. వజ్రభూషణాలతో ముత్యాల హారాలు జోడించి ధరించి తెల్లని పూలమాల చేతబట్టి మన్మధుని ఆరవబాణముల పాంచాల రాజకుమారి పరిచారికా సహితయై ఆ కళ్యాణ మండపానికి విచ్చేసింది. రాజపురోహితుడు వివాహోపకరణాలన్నీ సమకూర్చుకొని అగ్నిహోత్రాన్ని వేల్చడం ప్రారంభించాడు. అంతలో జనుల కలకలాన్ని వాద్యఘోషను వారిస్తూ దృష్టద్యుమ్నుడు చెల్లెలికి అగ్రభాగంలో నిలబడ్డాడు. ఇక ద్రుపద మహారాజు మేఘ గంభీర స్వరములో ఇలా అన్నాడు.

రాజవరేణ్యులారా, సభాసదులారా, ఇదిగో అగ్ని సమీపములో గంధ పుష్ప ధూప దీపాలతో పూజింపబడిన ఈ విల్లు, ఈ ఐదు బాణములు, పైనున్న మత్స్యయంత్రము చూడండి. ఈ విల్లు ఎక్కుబెట్టి ఈ ఐదు బాణాలతో మత్స్యయంత్రాన్ని భేదించిన వీరుణ్ణి ఈ బాల వరిస్తుంది. మీరందరూ మీ కార్ముక కౌశలాన్ని చూపించండి. సభంతా అతని మాటలు వింటూ నిశ్శబ్దమయ్యింది. ఇక దృష్టద్యుమ్నుడు సభనంతా ఒకసారి పరికించి చూచి చెల్లెలిని సమీపించి, అమ్మా కృష్ణ, లోకములో ఉండే రాకుమారులందరూ నీ స్వయంవరానికి వచ్చారు చూడు. అదిగో వాళ్ళు నూరుగురు దుర్యోధన దుశ్యాసన దుర్ముఖ ప్రముఖులైన కౌరవ కుమారులు. ఆ సమీపంలో ఉన్నవారు కర్ణాశ్వత్థామాది సోమదత్త భూరిశ్రవ శ్రుతశ్యేనులు. ఇదిగో ఇటువైపు చూడు శల్య విరాట జరాసంధాది గంధారపతులు. అటుగా ఉన్నటువంటి వాళ్లే యదు వృష్ణి భోజ అంధకులు, సుమిత్ర సుకుమార శిశుపాలాది నానాధేశాధీశులు ఆశీనులై ఉన్నారు. ఇలా నీ కుడివైపున తిరిగి చూడు, వేదధ్వని ముఖరితమైన బ్రాహ్మణ సమూహమిది. వీళ్ళందరిలో ఈ లక్ష్యాన్ని ఎవరు భేదిస్తే అతనిని నీ చేతి స్వయంవర మాలికతో అలంకరించి వరించు. దృష్టద్యుమ్నుడు చెల్లెలికి వచ్చిన రాజలోకాన్ని వివరంగా చూపిస్తూ అన్నాడు. ద్రౌపది స్వయంవరాన్ని నేత్రపర్వంగా చూడ్డానికి వచ్చిన దేవ గంధర్వ కిన్నెరాది దివిజ విమానాలతో ఆకాశమంతా నిండిపోయింది. మళ్లీ ఒకసారి వేణు వీణాది వాద్యరవం వీణుల విందుగా మ్రోగింది. మాల్యాను లేపనాల సౌరభాన్ని మోసుకు వస్తూ

ఇలా మలయమారుతం మెల్లగా వీచి అందరినీ హెచ్చరించింది. గాలికి కదులుతున్న చెలాంచెలాన్ని సవరించుకుంటూ సిగ్గుతో నిలబడి ఉన్న ద్రుపద రాజనందనను చూడగానే రాజనందనుల గుండెలు జల్లు మన్నాయి. కొంతమంది ఆమెను చూస్తూ తమతో పాటు తమ సామర్థ్యాలను కూడా మర్చిపోయారు. విసవిసా నడిచిపోయి విల్లందుకోబోయారు. ఉన్న బలమంతా ఉపయోగించినా అది సాధ్యపడితేనా? సిగ్గుతో తలలు వంచుకుని వెనుదిరిగారు. ఇదేదో మాయాధనువు, దీన్ని మోపెట్టడం మానవులకు సాధ్యమయ్యే పని కాదు. మనము దీనికోసం ప్రాకులాడి అవమానం పొందడమెందుకు అనుకుని కొందరు దాని జోలికే పోలేదు. సాహసించి వెళ్లిన వాళ్ళందరూ ఆ విల్లు మూపెట్టడం బ్రహ్మతరం కాదు. ఒకవేళ మూపెట్టినా వైహాయస మత్స్యయంత్రాన్ని ఎవడు భేదించగలడు? ఇదేం లాభం లేదు అనుకుంటూ రాకుమారులు కొంతమంది చింతతో తమ ఇంటి దారి వెతుక్కున్నారు. యదు వృష్ణ భోజ అంధకులు, వారందరినీ కూడా యాదవ వీరుడు కృష్ణుడు ఆ వింటి జోలికి పోవద్దని కనుసైగతో వారించాడు. కొంచెంసేపు ఎవరూ లేవకపోయేసరికి సభ నలువైపులా కలయజూచి శిశుపాలుడు లేచాడు. వింటి కొప్పున నారి తగిలించబోయాడు. ఒక్క మినపగింజ వాసిలో అది తగులుకునేదే కాని అప్పటికే అతని బలమంతా అయిపోయింది. ఆయాసముతో తిరిగి వచ్చాడు. వెంటనే తన పరాక్రమం ప్రదర్శించాలని జరాసంధుడు లేచాడు. సారించిన నారి ఆవగింజంత మాత్రంలో తప్పిపోయింది. మద్రరాజు శల్యుడు సారించబోయే నారి పెసరగింజంత దూరంలో ఆగిపోయింది. వెనుదిరిగాడు శల్యుడు. అంగరాజ్యాధిపతి కర్ణుడు చేయి చాచి సారించబోయే నారి వెంట్రుక వాసులో వెనుకకుపోయింది. చేసేదేమీ లేక రోషముతో బుసలు కొడుతూ తిరిగి వచ్చాడు. ఇక ద్రుపద దృష్టద్యుమ్నులిద్దరూ కూడా ఇంకా కృష్ణకు వివాహము కాదేమోనన్న దిగులుతో కాబోలు విషాదంగా ఒకరి ముఖాలొకరు చూచుకున్నారు. ఇక దృష్టద్యుమ్నుడు రాజలోకమును పరికిస్తూ ఇలా ప్రశ్నించాడు.

దృష్టద్యుమ్నుని మాటలు విన్న బలరాముడు క్షత్రియ జాతికి తలవంపు కలిగెడి సమయమును గమనించి కృష్ణుని వైపు చూచే, సోదరా, ఎంత జరుగుచున్నా నవ్వుచూ కూర్చుండటం తగదు. జాతి గౌరవ రక్షణకై నీవు ప్రయత్నింతువా, లేక నన్ను ప్రయత్నింపమందువా అనగా, అన్నయ్య, ఆవేశము వలదు. ద్రౌపది మనకు వరుషగాదు, ఆమెను వరించుటకై అర్జునుడు రాగలడు అన్నాడు. కృష్ణ, నీకు తెలియదా, వారణావతంలో లక్క ఇంటిలో భస్మమైన పాండవులు మరలా ఎట్లు రాగలరు అనగా, కృష్ణుడు నవ్వుచూ, పాండవులు జీవించియే ఉన్నారు, ఈ స్వయంవరమునకు వచ్చి ఉన్నారు. అదిగో అన్నయ్య, అలా చూడండి

పాండవులు వరణావతల్లో లక్క ఇంట దగ్ధులై మరణించినారని కౌరవులు సంతోషించుతున్నారు. కానీ పాండవులు బ్రతికి ఉన్నారు, సభకు వచ్చి ఉన్నారు. అదిగో అతడే అర్జునుడు అని కృష్ణుడు అన్నకు తెలుపుతుండగా విశాలమైన వక్షస్థలము, సన్నని నడుము, విశాలమైన కన్నులతో చూచు వారిని ఆకర్షించు రూపముతో బ్రాహ్మణుల మధ్య నుండి వచ్చు ఒక యువకుని చూచి సభనున్న వారు ఆశ్చర్యము పొందిరి. పరిపరి విధముల ఇట్లా అనుకొనుచున్నారు. అవనీ సురుడు మీనయోత్రమేయగా

అయితే అర్జునుడు అవలీలగా మీనయంత్రము తెగవేయ స్వయంవర మాలను అర్జునుని కంఠసీమను అలంకరించింది ద్రౌపది. అది చూచి కర్ణుడు శల్యుడు ద్రుపదరాజును చూచి ఇట్లంటున్నారు, ఓ ఏ ద్రుప

ద్రుపద, బ్రాహ్మణుని ఎడల ప్రేమ ఉన్నా పప్పు భోజనం పెట్టించు, శాల్వలివ్వు, ధనధాన్యములు భూములు అగ్రహారములు అపారముగా ఇచ్చుట ఒప్పుగాని కూతునిచ్చి పెండ్లి చేయుట తగునా? తులుమ, నింద్యమైన పనులను తెలిసిన వారు సమ్మతింతురా అని ఆవేశముతోనున్న కర్ణ శల్యులకు ద్రష్టద్యుమ్నుడు ఇలా సమాధానము చెప్పాడు.

కర్ణశల్యులార, మత్స్యయంత్రము కొట్టగలవానికి మా బాలను ఎత్తుమని అంటిమి, కాని రాజులకే అని మేము అనలేదే. ఒకవేళ మీరే మీనయంత్రము కొట్టి ఉన్న మీకే ఆమెనిచ్చి పెళ్లి చేసి ఉందుము గదా. ఇప్పుడు ఈ కారుకూతలేలా కర్ణ, అది అట్లుండని, నీ సంగతి చెప్పుము, నీవు రాజువేనా అని అడుగుతుండగా ఆ సమయములో కృష్ణుడు కలగజేసుకుని ఇలా అంటున్నాడు. కర్ణ, బ్రాహ్మణుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రను నాలుగు జాతులలోనూ పెండ్లి చేసుకునుట తగును. ద్రుపదుడు పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో ఇట్టి అల్లుని పొందినాడు అనగా కర్ణుడిలా అన్నాడు, కృష్ణ పా

ఆరుడు నాలుగు వర్ణముల వారి క్రమముగా పెండ్లాడుటాచారము గాని ముందుగానే క్షత్రియకన్నను పెండ్లాడుటాచారము లేదు. ఇందుకు కారకుడకు ద్రుపదుని దండింపవలసిందే అని రాజులెల్లరూ విజృంభించి ద్రుపదుని మీదకు బోవగా క్షత్రియుల కన్నా బ్రాహ్మణులే బలవంతులుగా ఉన్నారని వారి మరుగున చేరి క్షేమమగునని వారి వెనుక నిలచాడు ద్రుపదుడు. ఆ ఛాందసులు తమ శక్తి ఎదుటి వారి శక్తి గమనించు విజ్ఞత లేక అభిజాత్యాహంకారముతో ఒకరితో ఒకరు ఇట్లు పలుకుచున్నారు బ్రాహ్మణులు. శుభావధాన.

మూత తీసి రివురివున శత్రువులపై రువ్వగా ఆ ధూళికి కళ్ళు మండి కన్నులు మూసుకొనగా మూర్ఖులారా అనుభవించండి అని ఒకరు, నిల్వుట అద్దములలో తమ ప్రతిబింబములను చూచి శత్రువులుగా భావించి అద్దములను పగలుగొట్టేవారు ఒకరు, ఓరే శాత్రవా మా జోలికి వత్తువా చూడు నిన్నేమి చేయుదును అని తన వద్ద చెంబులోనున్న నీటిని పుక్కటబట్టి ఎదురుగా ఉన్నవారి ముఖముపై ఉమ్మివేయువా, ప్రక్కనున్నవాని గట్టిగా తొడపాశములు పెట్ట, అయ్యో దీక్షితులు నన్నేలకిచ్చితివిరా అన, నేను యుద్ధావేశములో ఉన్నాను, ఇప్పుడు నాకు స్వపరభేదములేమీ తెలియవు అని విజృంభించి బ్రాహ్మణులను యుద్ధము చేయుచుండ అర్జునుడు వారిని వారించి కర్ణుడితో ఇలా అన్నాడు, నన్ను

యుద్ధములో నన్ను జయించి తరువాత ద్రుపదుని పైకి వెళ్ళము. తన కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యాలన్నదే ద్రుపదుని అపరాధమా? కనుక ఈనాడు పూర్వపు రాజులెందరో బ్రాహ్మణులకు తన కుమార్తెలనిచ్చి వివాహము చేస్తూ ఉండగా అది చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ద్రుపదరాజు చేయు పని అధర్మం ఎలా అవుతుంది అంటూ కర్ణుడితో యుద్ధానికి తలపడ్డాడు అర్జునుడు. ఆ ప్రక్కనే ఉన్న వృక్షాన్ని పెకలించి భుజాన వేసుకుని భీముడు ప్రక్కనే సహాయంగా నిలబడ్డాడు. ఆకర్ణాంతము నారి సారించి ప్రయోగిస్తున్న కర్ణార్జునుల శర పరంపరలతో ఆకాశమంతా చీకటి గమ్మింది. ఎట్టును మేదిని సురుణ కెట్టి పరాక్రమముగా పడ్డదు. ఎట్టును మేదిని సురుల కిట్టి పరాక్రమ

మహావీరా, బ్రాహ్మణులకు ఇంత పరాక్రమం ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు. ఇంతసేపు నన్ను ఎదిరించిన వీరులు లేరు. ఇంద్రుడు గాని, శివుడు గాని, పరశురాముడు గాని, పాండవ మధ్యముడైన అర్జునుడు గాని నన్ను ఎదిరించగలరు. వారలలో నీవెవడవు చెప్పవలసింది అనగా, కర్ణ, సర్వ శస్త్రాస్త్ర విద్యలలోనూ ఆరితేరిన వాణ్ణి, బ్రహ్మ తేజస్విని, నిన్ను యుద్ధములు అవలీలగా జయించగలను. మాటలు దక్కి చక్కగా నిలబడి పోరాడంటూ అర్జునుడు వింటినారి మ్రోగిస్తూ ఉండగా, నీకు నమస్కారం, బ్రాహ్మణ తేజం అజేయమని నాకు తెలుసు అంటూ కర్ణుడు యుద్ధ విముఖుడై వెళ్ళిపోయాడు. భీముడు శల్యుణ్ణి తాకి మల్ల యుద్ధం చేస్తున్నాడు. భీముడు శల్యుణ్ణి రెండు చేతులతోనూ బిగించి పట్టుకుని ఎత్తి కింద పడేశాడు. శల్యుడు ఆ దెబ్బకు తట్టుకోలేక మెల్లగా లేచి ఒళ్ళు దులుపుకుంటూ వెళ్ళిపోయాడు. బ్రాహ్మణులంతా నవ్వుతూ చప్పట్లు కొట్టారు, భీముణ్ణి మెచ్చుకున్నారు. సరే, ఇలా ఉండగా వీరు కుంభకార గృహము దగ్గరికి ఆ రాకుమారిని వెంటబెట్టుకుని వెళ్లారు పాండవులు. తల్లితో ఇలా అంటున్నారు,

అమ్మా, ఈనాడు మంచి భిక్ష తెచ్చితిమి. ఇది భగవంతుని దయతో లభించినది. పరమపూజ్యుడు గురువకు ద్రోణాచార్యుల వారి ఆశీర్వాదముతో భిక్ష తెచ్చితిమి అనగా కుంతీదేవి సంతోషముతో, కుమారులారా, తెచ్చిన భిక్షను మీరెవరూ పంచుకొని తినండి అని వారి వెనుకనున్న సుందరాంగిని గని జరిగినదంతయో

చూసుకుని, ధర్మానందన మీరు భిక్ష తెచ్చితిమి, ఎప్పటి వలె ఎవరూ పంచుకుని తినండి అని అన్నాను. నా పలుకులకు ప్రతికూలం ఎప్పుడూ కలగలేదు. నా యాజ్ఞకు కుమారులెప్పుడూ జవదాటలేదు. కానీ మీరెవరు ఒక కన్యను పెండ్లాడుట విరుద్ధముగాదా అని విచారించు తల్లిని ఓదార్చాడు. ఇంతలో బలరామకృష్ణులు అక్కడికి వచ్చి కుంతీదేవికి నమస్కరించారు. పాండవులను ప్రీతిపూర్వకముగా కౌగలించుకున్నారు. బావలారా.

ఇలా అనేక విషయాలు ముచ్చటించి వెళ్ళారు. ఇక ద్రుపదుడు వారు ఎవరో తెలుసుకోవాలని అనేక విధాలు ఆలోచించి చివరకు చాతుర్వర్ణాలకు ఉచితమైన రథాలను వెంట పెట్టుకుని వెళ్ళి పాండవులను ఆహ్వానించగా వారు దృష్టద్యుమ్నుని ఆహ్వానం అందుకొని రాజోచితములైన కంచన రథాలెక్కి కుంతీదేవిని, ద్రౌపదిని కూడా ఒక బంగారు రథములో ఎక్కించి రాజసౌధానికి వచ్చారు. మేమే పాండవులమని తెలియజేశారు. ద్రుపద మహారాజు మహదానంద భరితుడై, ధర్మరాజా, నా పూర్వ పుణ్యము, నా పుత్రిక నోముల ఫలము పండి మీరిలా వచ్చారు. సుముహూర్తం నిర్ణయించి విధియుక్తముగా మా కృష్ణను అర్జునుడు పరిణయం చేసుకుంటే బాగుంటుంది అనగా ధర్మరాజు ఇలా అన్నాడు. ద్రుపద మహారాజా, ఈ కన్యను మేమైదుగురము వివాహము చేసుకుంటాము. మా అమ్మ ఆజ్ఞ కూడా అదే అని, ఆమె ఆజ్ఞ మాకు మీరరానిది అనగా, ధర్మరాజా, ఇదెక్కడి విపరీతము? ఒక కాంతకు పెక్కు భర్తలుండటము ఎక్కడ కనీవిని ఎరుగుము కదా అంటూ బాధపడుతుండగా వారి బాధను తెలుసుకున్నట్లు వేదవ్యాస మునీంద్రుల వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ద్రౌపదునికి ద్రౌపదీదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతము తెలియజేసి ఆమె గత జన్మలో నాలాయని ఇంద్రసేనని పేర్లు కలిగి ఒక జన్మలో ఆమె గృహస్థు విధానములో ఆమె కోరిక తీరక రెండవ జన్మలో కూడా కాశీరాజు కూతురై వివాహ యోగ్యము లేక అలా రెండు జన్మలలో పరితపించినటువంటి ఆమె పరమేశ్వరుని కోసం తపస్సు చేసింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమై కోరిక కోరమనగా పతిందేకి పతిందేకి పతిందేకి పతిందేకి పతిందేకి అని 5 మార్లు అడగగా 5 భర్తలగుతారు అని చెప్పి పరమేశ్వరుడు వరమిచ్చి ఉన్నాడు. పంచ ఇంద్రులే పంచపాండవులుగా జన్మించి ఉన్నారు అని చెప్పి వారి జన్మ వృత్తాంతమంతయు కూడా తెలియజేసి నిస్సంకోచంగా పాండవులకు ఆ యొక్క ద్రౌపదినిచ్చి వివాహం చేయమని చెప్పగా అంగరంగ వైభవపేతముగా పచ్చని పందిర్ల నడుమ ఎంతో వైభవమైనటువంటి బంధుజన సందోహము నడుమ పచ్చని తోరణాల నడుమ సర్వజన నయనానందకరంగా ద్రౌపదీ కళ్యాణం వేడుగ్గా జరిగింది. ఆ దేవాతి దేవుడైన కృష్ణ పరమాత్ముల వారికి అన్ని లోకాల వారిలా మంగళ నీరాజనాలు సమర్పిస్తున్నారు.

మీరింతవరకు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం శీర్షికన ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం వార్తా ప్రసార విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలతో కలుసుకుందాం. జై హింద్.